శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 31వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 22వ తేదీ మంగళవారం. నిలయంలో సమయం 5:58 దాటి 45 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

0: మీరు ఇంతవరకు ప్రబోధ గీతం, దేశభక్తి గీతం విన్నారు. ఇప్పుడు సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: This is Akashvani. The news read by Neena Arakel. Marking a new chapter in Indian cinema, President Draupadi Murmu will present the historic 72nd National Film Awards this

మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో ఆంజనేయస్వామి భక్తిగీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు సూక్తి ముక్తావళి వింటారు. వ్యాఖ్యాత డాక్టర్ కొమ్మిశెట్టి మోహన్.

0: 1893వ సంవత్సరం చికాగో నగరంలో జరిగిన ప్రపంచ మహామత సమ్మేళనం చరిత్రలో ఒక అపూర్వ సంఘటన. అతి పిన్న వయస్సులోనే వివేకానందుడు ఆ విశ్వమత సమ్మేళన మహాసభ వేదికపై అమెరికన్ సోదర సోదరీమణులారా అని తన ఉపన్యాసం ప్రారంభించి విజయవంతంగా ముగించి మాతృదేశానికి తిరిగి వచ్చారు. ఆచేతు హిమాచలం భారతీయులందరూ అఖండ స్వాగతం పలికారు. ప్రపంచ మేధావులందరూ ఆయనను వేణువల్ల కొనియాడారు. అతడు ఈశ్వర ప్రేరిత మహావక్త, హీఈస్ అన్ ఆరేటర్ బై డివైన్ రైట్, వేదాంతి శిరోభూషణము, ది పారాగాన్ ఆఫ్ వేదాంతి, హైందవ ఝంజామారుతము, ది హిందూ సైక్లోన్ అని కొనియాడారు. మతం పట్ల, నైతికత పట్ల వివేకానందనికి స్పష్టమైన నిర్దిష్టమైన అభిప్రాయాలున్నాయి. ఆయన ఇలా అంటారు, మృగాన్ని మానవుడిగా, మానవుణ్ణి దైవంగా ఉన్నత స్థితికి తీసుకువెళ్లే భావమే మతం. కేంద్రం ఒక చోట నిర్దేశింపబడి పరిధి ఎక్కడా లేని ఒక అనంత వృత్తమే మానవుడు. పరిధి ఎక్కడా లేకుండా సర్వత్రా కేంద్రాన్ని కలిగి ఉన్న ఒక అనంత వృత్తమే భగవంతుడు. నిస్వార్థత, స్వార్థపరతలను మినహాయిస్తే మరి దేనిలోనూ దైవానికి దయ్యానికి భేదం లేదు.
1: దైవానికి ఎంత శక్తి ఉందో దయ్యానికి అంతే ఉంది. దయ్యానికి పవిత్రత మాత్రమే లేదు, పవిత్రత లేకపోవడమే దాన్ని దయ్యంగా చేసింది. ఇదే భావాన్ని ఆధునిక ప్రపంచానికి కూడా అన్వయించుకోవచ్చు. పవిత్రత లోపించిన అపార విజ్ఞానం కానీ శక్తి కానీ మానవులను దయ్యాలుగా చేస్తుంది. మన పురోభివృద్ధికి దారితీసేదే సుగుణం, మన పతనానికి దారితీసేదే దుర్గుణం. మృగత్వం, మానవత్వం, దైవత్వం, ఈ మూడు గుణాలు మానవుడిలో ఉన్నాయి. మనలోని దివ్యత్వాన్ని పెంపొందించడానికి దారితీసేది సుగుణం, మనలోని మృగత్వాన్ని పెంచేది దుర్గుణం. మనలోని పాశవిక ప్రవృత్తిని నిర్మూలించినప్పుడే మానవులమవుతాం. ప్రవక్తలంతా ఎదుటివారి కోసమే పరితపించారు. కాబట్టి క్రీస్తులా పరితపించు, నీవు క్రీస్తువే అవుతావు. బుద్ధినులా తప్పించు, నీవు ఆ మహానుభావుడివే అవుతావు. అనుతాపమే జీవితం, పరితాపమే లేనివాడు బుద్ధి వైభవం ఎంత ఉన్నా భగవంతుణ్ణి చేరడం అసాధ్యం. నీ సోదర మానవుడి రూపంలో ప్రత్యక్షంగా వ్యక్తమవుతున్న దైవాన్నే నువ్వు ఆరాధించకపోతే ఇక అవ్యక్త దైవాన్ని ఎలా ఆరాధిస్తావు? ఇదే వేదాంత సందేశం. పరమాత్మని కానిదేది లేదని వేదాంతం ఘోషిస్తుంది. మానవుడిలోని మానవాత్మే మనం అర్చించవలసిన ఏకైక దైవం. ఆలయాలలోకే బృహదాలయమైన మానవ దేహమే అత్యుత్తమ దేవాలయం. మానవ శరీరంలోని దేవాలయాన్నే మనం పూజింపకపోతే ఇతర దేవాలయాలన్నీ నిష్ప్రయోజనమే. మతంలోని అసలు కీలకమంతా ఆచరణలోనే ఉంది కానీ సిద్ధాంతాలలో లేదు. సమాజానికి ఆర్థిక పరిపుష్టిని ప్రసాదించేదే మతం. మతం అనేది ఆధ్యాత్మిక ప్రపంచ సత్యాలను వివరిస్తుంది. వేదాలను, బైబిలును, ఖురాన్ను, ఈ మూడింటిని సమన్వయించి ఆధ్యాత్మికతని సాధించాలి. ఇవన్నీ ఏకత్వ రూపమైన మతానికి వేర్వేరు వ్యక్తీకరణలే. ఈ వాస్తవం తెలుసుకుంటే ఎవరికి ఏ మార్గం అనుకూలమో దాన్నే అతడు ఎంచుకోవచ్చు. నీతిపరుడవై ఉండు, అసమాన సాహసంతో ఉండు, ధైర్యంగా ఉండు. ధైర్యవంతులు పాపకార్యాలు చెయ్యనే చెయ్యరు, కనీసం కలలోనైనా పాపాన్ని తలంచరు. స్వార్థపూరితమైనదంతా అవినీతి, నిస్వార్థంగా చేసేదంతా నీతి. ఇదే నైతికత్వానికి ఏకైక నిర్వచనం. నీతిశాస్త్రం ఎప్పుడూ నేను కాదు నువ్వు అని చెబుతుంది. స్వార్థం కాదు నిస్వార్థమే అనేదే దాని ఆదర్శ సూత్రం. నువ్వు ఆఖరున నిలబడి ఇతరులు నీ ముందు నిలబడే అవకాశాన్ని కలుగజేయాలి. ఈ విధంగా నీతిశాస్త్రం నేను ఆఖరున ఉండాలనే చెబుతుంది. ప్రయోజనవాద ప్రమాణాలు మానవుల మధ్యనున్న నైతిక సంబంధాలను వివరించలేవు. ఈ ప్రయోజనవాద సిద్ధాంతాలు ప్రస్తుతానికి మాత్రమే ఉపయోగంగా ఉండవచ్చు, అది దాటి అంతకు మించి వాటికి విలువ లేదు. కానీ మతం ఆధ్యాత్మికతల నుండి గ్రహించిన నైతికత కానీ నీతిశాస్త్రం కానీ మానవుడి అనంత స్వరూపాన్ని తనలో ఇముడ్చుకునేంత విస్తృత పరిధి కలిగి ఉంటుంది. అది వ్యక్తిని గ్రహిస్తుంది, అది సమాజాన్ని తన పరిధిలోకి గ్రహిస్తుంది. ఎందుకంటే కొంతమంది వ్యక్తులు కలియడం వలననే సమాజం ఏర్పడుతుంది.

0: మీరింతవరకు సూక్తిముక్తావళి విన్నారు.
1: వ్యాఖ్యాత డాక్టర్ కొమ్మిశెట్టి మోహన్. ఇప్పుడు పొలం కబుర్లు వింటారు.
2: రై సోదరులకు నమస్కారం. పొలం కబుర్లకు సుస్వాగతం. ఈనాటి మన పొలం కబుర్లలో పచ్చిరొట్ట ఎరువులు, వాటి వల్ల కలిగే లాభాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. పోషక విలువలు సమృద్ధిగా సమతుల్యత కలిగిన రసభరిత పచ్చని మొక్కలు, వాటి ఆకులు, వీటిని పచ్చిరొట్ట ఎరువులని అంటుంటారు. పచ్చిరొట్ట ఎరువులుగా వాడే పంటల విషయానికి వస్తే జనుమ, జీలుగ, సేమజీలుగ, పిల్లి పెసర, అవిస, ఈ పచ్చిరొట్ట ఎరువుల వలన కలిగే లాభాలు ఏంటి అనే విషయానికి వస్తే, మొదటగా నేల భౌతిక స్థితి మెరుగుపడి భూమి గుల్లగా మారి నేలలోకి నీరు ఇంకే గుణం పెరుగుతుంది. నేలలో సేంద్రియ పదార్థంగా వాడటం వలన సూక్ష్మజీవులు వృద్ధి చెంది జీవరసాయనిక చర్యల వలన నేల సారం పెరగడమే కాకుండా నేల సంపూర్ణ ఆరోగ్యాన్ని సంతరించుకుంటుంది, ఉత్పాదకత సామర్థ్యాన్ని పెంపొందించుకుంటుంది. ఈ నేలలో ఈ పచ్చిరొట్ట ఎరువులు వాడడం వల్ల క్లిష్ట రూపంలో ఉన్న అనేక పోషకాలను లభ్య రూపంలోకి మారుస్తాయి. భూమిలో రసాయన ఎరువులను వేసినప్పుడు వాటి లభ్యత పెరగడానికి హరిత ఎరువులుగా ఉపయోగపడతాయి. కలుపు మొక్కలు పెరగకుండా ఇవి నివారణ చేస్తాయి. జీలుగా, సీమజీలుగా వంటి హరిత పైర్లు వేసినప్పుడు వాటి వేర్లు ఎక్కువ లోతుకు వెళ్ళడం వలన భూమి లోపల పొరల్లో నిక్షిప్తమైన అనేక భూమి పొరలలో నిక్షిప్తమైన అనేక పోషకాలను వెలుపులకు తెచ్చి లభ్య రూపంలో పంటలకు అందిస్తాయన్నమాట. ఈ పప్పు జాతి హరిత పంటల వలన రైజోబియం అనే బ్యాక్టీరియా గాలిలో నత్రజని అంటే 25 నుంచి 50 కిలోలు నత్రజని విలువ గల వాటిని వేరు బుడిపుల్లో స్థిరీకరిస్తాయి. చౌడు భూములను పునరుద్ధరణకు ఉపయోగపడతాయి. అంటే జీలుగా, సీమజీలుగా వాడకం వలన ఈ చౌడు భూముల్ని మనం మామూలు సాధారణమైన భూమి పరిస్థితికి తెచ్చే విధంగా ఈ పచ్చిరొట్ట ఎరువులు మనకు ఉపయోగపడతాయి అన్నమాట. భాస్వరం, గంధకం వంటి పోషకాలు లభ్యత గణనీయంగా ఉంటుంది. ఈ పచ్చిరొట్ట పైర్లు ఎరువుగానే కాకుండా పశువులకు మేతగా కూడా ఉపయోగపడతాయి. ఉదాహరణగా వచ్చి జనుమ, పిల్లి పెసర లాంటివి. సాధారణంగా పచ్చిరొట్ట పైర్లు చేసినప్పుడు అధిక మోతాదు విత్తనం ఉపయోగిస్తే మొక్కలు ఒత్తుగా ఉండి తక్కువ ఎత్తు పెరిగి రసవంతంగా ఉంటాయి. లేకపోతే జీలుగా పచ్చిరొట్ట యొక్క ఎత్తు పెరిగి కాండంలో పీచు ఏర్పడి అది బాగా చివకడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. కాబట్టి వీలైనంత వరకు రైతు సోదరులు ఎక్కువ మోతాదులో విత్తనాలు చల్లి తక్కువ ఎత్తు పెరిగే విధంగా రసవంతంగా ఉండేలాగా వేసుకోవాలని కోరుకుంటూ, చెరుకు చెత్త సద్వినియోగం గురించి, వాటి యొక్క ఆవశ్యకత గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. చెరుకు పంటను నరిగిన తర్వాత చాలామంది రైతులు చెరుకు చెత్తను కాల్చేస్తుంటారు. ఇలా తగలబెట్టడం వలన చెత్తలోని విలువైన పోషకాలను, సేంద్రియ కార్బనాన్ని మనం చేతులారా భూమికి అందనివ్వకుండా చేస్తున్నాం. దీనివలన వాతావరణ కాలుష్యం జరుగుతుంది. చెరుకు చెత్తను భూమికి ఎరువుగా మార్చినట్లయితే భూమి యొక్క భౌతిక లక్షణాలు చెడిపోకుండా ఇంకా వీటిని మెరుగుపరచవచ్చు. ఈ చెరుకు చెత్త కంపోస్ట్ తయారీలో వాడతారు. అంతేకాకుండా చెత్తను భూమిపైన పరుచుకొని మల్చింగ్ లాగా ఉపయోగించవచ్చు. మల్చింగ్ వల్ల నేల ఉష్ణోగ్రత క్రమబద్ధీకరణలో ఉండి నేలలోని తేమ ఆవిరి కాకుండా ఉంటుంది. చెరుకు పైరు నరికి మిల్లుకు తోలిన తర్వాత పొలంలో 3 నుంచి 4 టన్నుల చెరుకు చెత్త అనగా ఎండిన ఆకులు మిగిలిపోతాయి. ఎకరానికి ఇలా మిగిలిన చెత్త పూర్తి స్థాయిలో చీకాలంటే 6 నుంచి 7 మాసాలు పడుతుంది, లేదా ఇంకా ఎక్కువ సమయం కూడా పడుతుంది. ఈ చెరుకు చెత్త పూర్తి స్థాయిలో కుళ్ళాలి అంటే చెరుకు చెత్తను చిన్న చిన్న ముక్కలుగా చేసి దానిపైన యూరియా 8 కేజీలు మరియు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 2 బస్తాలు ఎకరానికి వేయడం వల్ల, అంటే నీళ్లు పెట్టి వేస్తే త్వరగా ఇది చీకి కుళ్ళిపోతుంది. చెరుకు చెత్తను షెడ్డర్ ద్వారా అంటే ట్రాక్టర్ వెనుక భాగంలో ఉండే షాఫ్ట్కు బిగించి పొలమంతా కలిగి తిప్పడం వల్ల చెరుకు చెత్త 2 అంగుళాల పరిమాణం గల చిన్న చిన్న ముక్కలుగా చేసేస్తుంది. ఇలా చెరుకు చెత్తను సేంద్రియ ఎరువుగా, మల్చింగ్ లాగా మరియు చిన్న చిన్న ముక్కలుగా చేసి నేలలో కలగదున్నడం వల్ల భూమి యొక్క భౌతిక లక్షణాలు పెంచి వాతావరణ కాలుష్యాన్ని తగ్గించి చెరుకు చెత్తను మనం విరివిగా ఎరువుగా ఉపయోగించుకోవచ్చు. చెరుకు చెత్తను తగలబెట్టడం అరికడదాం, తద్వారా వాతావరణ కాలుష్యం తగ్గిద్దాం. కాబట్టి రైతు సోదరులు ఇప్పుడు చెప్పిన విషయాల్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఈ చెరుకు చెత్తను సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ, వేసవిలో సజ్జ సాగు గురించి కొన్ని సూచనలు తెలుసుకుందాం. తృణధాన్యాలు, చిరుధాన్యాలు పంటలలో వర్షాభావ పరిస్థితులను తట్టుకునే పంట సజ్జ. వేసవికి అనువైన ICMH 350, RHB 121, PHB 3 ఈ రకాలు విత్తుకోవాలి. కిలో విత్తనానికి 3 గ్రాముల థైర్యం కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలా. ఎకరాకు 4 టన్ను

0: పశువులు ఎరువు ఆఖరి దుక్కులో వేసుకోవాలి. ఎకరాకు నీటిపారుదల పంటకు 32 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, 12 కిలోల పొటాషు. వర్షాధారపు పంటకైతే 24 కిలోల నత్రజని, 12 కిలోల భాస్వరం, 8 కిలోల పొటాషు ఇచ్చే ఎరువుల్ని మనం వేసుకోవాలి. పూత దశ మరియు గింజ నిండే దశలో క్లిష్టమైన దశలు. ఈ దశల్లో నీటి కొరత లేకుండా చూసుకోవాలి. అంకురం దశ, పూత దశ, గింజ పాలు పోసుకునే దశ, గింజ గట్టిపడే దశల్లో నీటి తడులు ఖచ్చితంగా ఇవ్వాలి. విత్తిన 2 వారాల్లోపు ఒత్తు మొలకలను తీసేయాలి. విత్తిన వెంటనే లేదా 2 రోజుల్లో అట్రజిన్ 50% పొడి మందును 600 గ్రాముల చొప్పున 200 లీటర్ నీటిలో కలిపి తడి నేలపై పిచికారీ చేయాలి. మొదటి 35 రోజులు కలుపు లేకుండా చూసుకోవాలి. సజ్జ పంటలో పిలకల కంకుల కంటే ప్రధాన కాండపు కంకి మొదటి కోతకు వస్తుంది. కాబట్టి 2 లేదా 3 దశల్లో కంకులు కోయాల్సి ఉంటుంది. కోసిన వెంటనే కంకులను బాగా ఆరబెట్టి బంతి కట్టాలి. అయితే ఈ సజ్జ సాగులో సస్యరక్షణ చర్యల విషయానికి వస్తే పచ్చకంకి లక్షణాలు లేత మొక్కలపై 3 నుంచి 4 ఆకులు వేసే దశలో కనిపిస్తాయి. తెగులు సోకిన మొక్కల ఆకులు పసుపు రంగులోకి మారి గాలిలో తేమ అధికంగా ఉన్నప్పుడు ఆకులు అడుగు బాగాన తెల్లని బూజు పెరిగినట్టు కనిపిస్తుంది. దీని నివారణకు 2 మిల్లీలీటర్ నీటికి 1 గ్రాము చొప్పున పిచికారీ చేసుకోవాలా. తేనె బంక తెగులు సోకితే కంకి నుండి గులాబీ లేదా ఎర్రంగులో ఉన్న తేనె వంటి ద్రవం బుట్లు బుట్లుగా కారుతుంది. దీన్ని నివారించుకోవాలంటే విత్తనాలకు 2% ఉప్పు ద్రావణంలో శుద్ధి చేసి విత్తాలి. ఎకరానికి 2% మిథైల్ పెరాథియన్ 8 నుంచి 10 కిలోల చొప్పున చల్లుకోవాలి. ఈ విధంగా చేసినట్లయితే మనం సజ్జ సాగులో అధిక దిగుబడులు సాధించడానికి వీలవుతుంది. అలాగే చెరుకులో కాండం దొలిచే పురుగు మనం నివారించుకోవాలంటే ఏం చేయాలనే విషయాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. కాండం దొలిచే పురుగు చెరుకు నాటిన 120 రోజుల నుంచి పంట నరికే వరకు వస్తుంది. కాబట్టి ఈ పురుగు చెరుకు గడల కింద భాగం నుంచి ఆశించి పైభాగం వరకు తొలుచుకుంటూ పోతుంది. తద్వారా కణుపులు గట్టిపడి గడలు ఎండిపోయి నాణ్యత తగ్గిపోయి దిగుబడులు గణనీయంగా తగ్గిపోతాయి. కణుపుల మధ్యగల కాండం విస్తీర్ణం తగ్గడం, కణుపులపై పురుగులు చేసిన రంధ్రాలు, పురుగు విసర్జితాలను చూసి పురుగు ఉనికిని మనం గ్రహించవచ్చు. నివారణ చర్యల విషయానికి వస్తే సేద్య పద్ధతులు ఎలా చేసుకోవాలంటే ఎరువులు వాడకంలో సమతుల్యత పాటించాలా, ఆలస్యంగా ఏర్పడిన పిలకలు తీసేయాలా, తోటలు పడిపోకుండా సకాలంలో జడకట్లు వేసుకోవాలా, కింది ఎండిటాకులు రెల్చి సూచించిన రసాయనాలు పిచికారీ చేసుకోవాలి. ఇప్పుడు చెప్పిన రసాయనాలను పిచికారీ చేసుకోవాలి. యాంత్రిక పద్ధతుల్లో లింగాకర్షణ బుట్టలు ఎకరానికి 4 చొప్పున 120 రోజుల నుంచి నరికే వరకు అమర్చుకుంటే మంచిది. ఇక జీవరసాయన పద్ధతుల్లో ట్రైకోగ్రామా గుడ్లు పరాన్నజీవి ట్రైకో కార్డులు ఎకరానికి 2 నుంచి 3 చొప్పున 120 రోజుల నుండి 5-6 సార్లు 7 నుంచి 10 రోజుల వ్యవధిలో విడుదల చేయాలి. రసాయనిక పద్ధతుల్లో నాటిన 20 రోజుల లోపల ఎనుటాకులను రెల్చి క్లోరిపైరిపాస్ 2.5 మిల్లీలు లేదా ఎసిపేట్ 1.5 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నట్లయితే చెరుకులో కాండం దొలిచే పురుగు నివారించుకోవచ్చు. రైతు సోదరులు ఇప్పుడు చెప్పిన అన్ని విషయాల్ని బాగా గుర్తుంచుకొని తమ పంటల్లో దిగుబడులను అధికంగా లాభించాలని కోరుకుంటూ రేపటి పొలం కబుర్లో మళ్ళీ కలుసుకుందాం.
1: మీరు ఇంతవరకు పొలం కబుర్లు విన్నారు. శ్రోతలకు గమనిక, ఈరోజు ఉదయం 7:20 2026 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు రథోత్సవంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ సి మధుసూదన్ రావు, డాక్టర్ పి రాఘవేంద్ర, నిర్వహణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్, సహకారం శ్రీ వై శ్రీనివాస్, సాంకేతిక సహకారం శ్రీ వై శివకృష్ణ, శ్రీ వి విజయమునస్వామి, శ్రీ ఆర్ రామగోవిందారెడ్డి, శ్రీ జే విజయ. ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇప్పుడు సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: రాష్ట ప్రభుత్వాలు ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు తెలిపారు. దేశంలో ఆరోగ్యరంగ ఆవిష్కరణలకు ప్రధాన కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్బాబు వెల్లడించారు. యువత సాధికారితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ది అని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనే స్వామి తెలిపారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా పర్యటన రెండో రోజు కొనసాగనుంది. పర్యటనలో భాగంగా ఈరోజు కుప్పంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో చేపట్టిన సుమారు 9,000 కోట్ల రూపాయల విలువైన హైబ్రిడ్ యాన్యూటీ మోడల్ హెచ్ఏఎం పనులను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అనంతరం మధ్యాహ్నం పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి సమావేశంలో పాల్గొంటారు. తరువాత స్థానికంగా జరిగే తెలుగుదేశం పార్టీ సమావేశానికి హాజరవుతారని అధికారులు తెలిపారు. కాగా గత రాత్రి కుప్పం రైల్వే స్టేషన్లో దాదర్ పుదుచ్చేరి వాస్కోడిగామా వేళంగిణి ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్ట్ సౌకర్యాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రైల్వే హాల్టులతో ప్రయాణికులకు మరింత సౌకర్యం కలుగుతుందని చెప్పారు. కుప్పాన్ని ఇతర ప్రాంతాలతో అనుసంధానించి భవిష్యత్తులో పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తామని తెలియజేస్తూ
1: పాండిచ్చేరి ఇక్కడ హాల్ట్ పెట్టించుకున్నాం. రెండోది వాస్కో వేలంకరి ఇది కూడా ఇక్కడ హాల్ట్ పెట్టుకున్నాం. దీంతో ఇప్పటికి 95 ట్రైన్లు కుప్పాన్ని పాస్ అయితాయి. ఈ రెండు వస్తే 59 ట్రైన్స్ ఇక్కడ హాల్ట్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఏదేమైనా కుప్పాన్ని అన్ని ప్రాంతాలకు కనెక్ట్ చేస్తే ఒక ఎకనామిక్ యాక్టివిటీకి ఒక హబ్గా తయారవుతుంది. దానికోసం అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నాం.
0: ఆంధ్రప్రదేశ్లో రహదారులు మౌలిక వస్తుల అభివృద్దికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో నూతనంగా నిర్మించిన బీటీ రోడ్డును కేంద్ర మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ప్రాంతాల అనుసంధానంతో అభివృద్ది సాధించాలనే స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళుతున్నామని చెప్పారు. యువతకు స్థానికంగానే ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ప్రాధాన్యతనిస్తున్నామని కేంద్ర మంత్రి తెలియజేస్తూ దేశంలో ఆరోగ్యరంగ ఆవిష్కరణలకు ప్రధాన కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్బాబు తెలిపారు. హైదరాబాద్లోని టీ హబ్లో మధుమేహం మెటబాలిక్ వ్యాధుల చికిత్సలో ప్రెసిషన్ ఫినోటైపింగ్ ప్రాధాన్యంపై నిర్వహించిన జాతీయ సదస్సును మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం విద్య వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యతనిస్తోందని అన్నారు. ఆధునిక జీవనశైలి కారణంగా మధుమేహం ఇతర మెటబాలిక్ వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయని వాటిని ప్రాథమిక దశలోనే గుర్తించేలా నూతన ఆవిష్కరణలు రావాల్సిన అవసరముందని పేర్కొన్నారు. చేనేత రంగం అభివృద్ది, చేనేత కార్మికుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని రాష్ట చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆప్కో వస్త్ర దుకాణాన్ని నిన్న మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేనేతలకు ఆర్థిక సాయం అందించేందుకు నేతన్న సేవ పథకం ద్వారా అర్హులైన వారికి 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నామని చెప్పారు. ఆప్కో వస్త్ర దుకాణాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. యువత సాధికారితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ది అని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనే స్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని స్థానిక కళాశాలలో నిర్వహించిన యువత భవిత కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొని విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పరిశ్రమలు పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కౌశలం కార్యక్రమం ద్వారా నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ నుంచి వర్క్ ఫ్రం హోం అవకాశాలు కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి స్వనిధి పథకంపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బే. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్లోని కుప్పాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రహదారులు, మౌలిక వసతుల అభివృద్దికి కె

కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, వాటి ద్వారా జరుగుతున్న అభివృద్దిని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు పంజాబ్కు చెందిన పాత్రికేయుల బృందం విజయనగరంలోని ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని నిన్న సందర్శించింది. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన పత్రికా సమాచార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాత్రికేయుల బృందం విశ్వవిద్యాలయం అధికారులతో సమావేశమైంది. గిరిజన ప్రాంతాల్లో ఉన్నత విద్యను విస్తరించడం, గిరిజన విద్యార్థుల సమగ్ర అభివృద్ది, పరిశోధనకు అందిస్తున్న అవకాశాలు, గిరిజన సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ

0: విశ్వవిద్యాలయం అధికారులతో సమావేశమైంది. గిరిజన ప్రాంతాల్లో ఉన్నత విద్యను విస్తరించడం, గిరిజన విద్యార్థుల సమగ్ర అభివృద్ది, పరిశోధనకు అందిస్తున్న అవకాశాలు, గిరిజన సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ వంటి అంశాలను అధికారులు వారికి వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మలయప్ప స్వామివారు చంద్రప్రభ వాహనంపై నిన్న రాత్రి భక్తులకు దర్శనమిచ్చారు. దీనిపై మా ఆకాశవాణి ప్రతినిధి మరిన్ని వివరాలు అందజేస్తారు.
1: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ఏడవ రోజైన సోమవారం రాత్రి మలయప్ప స్వామివారు చంద్రప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు. భక్తజన బృందాల భజనలు, కోలాటాలు, మంగళ వాయిద్యాల నడుమ వాహన సేవ కన్నుల పండుగగా జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి వాహన సేవను తిలకించారు. మంగళవారం ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వవాహన సేవలను టిటిడి నిర్వహించనుంది. జగదీష్, ఆకాశవాణి వార్తా విభాగం, తిరుపతి జిల్లా.
0: తెలంగాణలో జరగనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అధికారులను ఆదేశించారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణపై హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే క్రీడాకారులు, కోచ్లు, అధికారులు, సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలని సూచించారు. క్రీడల నిర్వహణ కోసం ఏర్పాటు చేసే ఉప కమిటీల్లో సంబంధిత క్రీడా సంఘాల ప్రతినిధులకు తగిన ప్రాధాన్యత కల్పించాలని సూచించారు. వాతావరణం. తూర్పు మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని, ఇది రానున్న 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి తెలియజేస్తూ,
2: ఉత్తరాంధ్ర జిల్లాలలో మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా కాకినాడ, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీ పరమణ్యం, శ్రీకాకుళం జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉండగా, ఏలూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కోనసీమ జిల్లాలో ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది.
0: అలాగే వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోనూ రానున్న 2 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వైద్యారోగ్య శాఖలో సమస్యల పరిష్కారంలో జాప్యాన్ని నివారించాలని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని వైద్యారోగ్య శాఖకు చెందిన విభాగాధిపతులు, ఉన్నతాధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏ స్థాయిలోనూ జాప్యం లేకుండా ప్రతి అంశాన్ని 15 రోజుల్లోగా పరిశీలించి నిర్ణయం తీసుకునే విధంగా ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. జాప్యానికి కారణమయ్యే అధికారుల నుంచి వివరణ తీసుకుని అవసరమైతే చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని కుప్పాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రహదారులు, మౌలిక వసతుల అభివృద్దికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. దేశంలో ఆరోగ్యరంగ ఆవిష్కరణలకు ప్రధాన కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు వెల్లడించారు. యువత సాధికారితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ది అని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనే స్వామి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 8:30 నెల్లూరు జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి ప్రసారం, 8:35 వరదగుడి కార్యక్రమంలో సినీ దర్శకుడు భాస్కర్ గారి చిత్రగీత కదంబం వింటారు, 9:00 చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాల కార్యక్రమం వింటారు, 10:00 సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి స్వనిధి పథకంపై ప్రత్యేక కార్యక్రమం వింటారు, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్రం నుండి రిలే, 10:15 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి రిలే, 11:00 దార్శనిక భారత్ వోకల్ ఫర్ లోకల్ ఉద్యమం ద్వారా ఆత్మ నిర్భర్ భారత్ స్థాపనలో ఆతిథ్య మరియు పర్యాటక రంగం పోషిస్తున్న పాత్ర గురించి పరిచయాలతో కూడిన కార్యక్రమం ప్రత్యేక కార్యక్రమం వింటారు విజయవాడ కేంద్రం నుండి రిలే, 11:15 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 12:10 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం, 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 12:40 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి రిలే, 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం, 1:30 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం, 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 3:10 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం, ఈ సాయంత్రం 5:00 వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో పసందైన వంటకాలు సమర్పణ శ్రీమతి జే నిర్మల, అనంతరం దార్శనిక భారత్ కార్యక్రమంలో భాగంగా కొత్త పాంబన్ వంతెన గురించిన విశేషాలు వింటారు, 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం వింటారు, అనంతరం క్రీడా ప్రపంచం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం, 6:30 భక్తి కుసుమాలు భక్తి పాటలు వింటారు, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం వింటారు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం, 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్ర సమర్పణ హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం, 8:00 2026 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు రాత్రి అశ్వవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ డాక్టర్ ఎంజీ నందనా భట్ ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం 8:40 చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం 9:30 ఆపాత మధురాలు పాత సినిమా పాటలు వింటారు 10:00 20వ ఆసియా క్రీడలలో భాగంగా నేటి ముఖ్యాంశాలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే 10:20 ఆపాత మధురాలు పాత సినిమా పాటలు వింటారు ఇవి ఈరోజు ఆకాశవాణి తిరుపతి కేంద్రంలో ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు ఇప్పుడు సమయం 7:05 కావస్తోంది మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గుజరాత్ పర్యటనలో భాగంగా ఈరోజు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల మాదక ద్రవ్యాల వ్యతిరేక టాస్క్ ఫోర్స్ అధిపతుల 3వ జాతీయ సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పలు దేశాల విదేశాంగ మంత్రులతో ద్వైపాక్షిక

సమావేశాలు నిర్వహించారు. జపాన్ లోని నిషిన్ లో జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026 మహిళల క్రికెట్ లో స్వర్ణ పతకం కోసం ఈరోజు భారత్, శ్రీలంక జట్లు తలపడతాయి. రాష్టపతి ద్రౌపది ముర్ము 3 రోజుల పర్యటన నిమిత్తం గుజరాత్ చేరుకున్నారు. పర్యటనలో భాగంగా కెవాడియాలోని ఏక్తానగర్, వడోదరల్లో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు సాయంత్రం ఏక్తానగర్ లో జరిగే 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవంలో పాల్గొని చలనచిత్ర రంగానికి విశేష సేవలందించిన ప్రముఖులకు పురస్కారాలు అందజేస్తారు. ఏక్తానగర్ వేడుకల అనంతరం రేపు రాష్టపతి వడోదరాలో పర్యటిస్తారు. అక్కడ మహారాజా సయాజీరావు విశ్వవిద్యాలయం 75వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు స్వర్ణ పతకాలు ప్రదానం చేస్తారు. ఆ తరువాత పాద్రా ప్రాంతంలో బ్రహ్మకుమారీస్ సామాజిక సంస్థ చేపట్టిన వరల్డ్ రినోవేషన్ కోసం ఆధ్యాత్మిక మేల్కొల్పు కార్యక్రమం గ్లోబల్ స్పిరిచువల్ ప్యాలెస్ ను ప్రారంభిస్తారు. అలాగే యూత్ ఫర్ వికసిత్ భారత్ ప్రచారాన్ని వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మాదక ద్రవ్యాల వ్యతిరేక టాస్క్ ఫోర్స్ అధిపతుల 3వ జాతీయ సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో మత్తు పదార్థాల రహిత భారత్ నిర్మాణంపై చర్చిస్తారు. ఈ సందర్భంగా లక్నో, డెహ్రాడూన్లలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నూతన కాంప్లెక్స్లకు హోంమంత్రి శంకుస్థాపన చేయడంతో పాటు డ్రగ్స్ దుర్వినియోగంపై అవగాహన పెంచే టీవీ ప్రకటనలు విడుదల చేస్తారు. భారత స్వచ్ఛ ఇంధన పరివర్తన, రక్షణ సంసిద్ధత, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, తయారీ రంగాలకు కీలక ఖనిజాల పునర్వినియోగం అత్యంత కీలకమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఇండియాస్ క్రిటికల్ మినరల్స్ రీసైక్లింగ్ ఇకోసిస్టమ్ జాతీయ సదస్సును ఆయన ప్రారంభించారు. పాతబడిన విద్యుత్ పరికరాలు, ఈ వేస్ట్ నుంచి క్రిటికల్ మినరల్స్ ను వెలికి తీసేందుకు ప్రభుత్వం, పరిశ్రమలు, స్టార్టప్లు భాగస్వామ్యంతో పనిచేయాలని, జన్ భాగీదారీ స్ఫూర్తితో ప్రజలు ఈ వేస్టును అమూల్యమైన వనరులుగా చూడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా క్రిటికల్ మినరల్ రీసైక్లింగ్ ఈకోసిస్టమ్ కాన్సెప్ట్ పేపర్ను మంత్రి ఆవిష్కరించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ పరిశీలన ప్రక్రియపై ఢిల్లీ ముఖ్య ఎన్నికల అధికారి సమీక్షా సమావేశం నిర్వహించారు. అర్హులైన ఏ ఒక్క పౌరుడి పేరు కూడా ఓటర్ల జాబితా నుంచి తొలగించకూడదని, అలాగే అనర్హులెవరూ చేరకుండా పారదర్శకంగా పరిశీలన జరపడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. సమాచార వ్యత్యాసాలు ఉన్న ఓటర్లకు నోటీసులు జారీ చేసినంత మాత్రాన వారి పేర్లు తొలగించినట్టు కాదని, సరైన విచారణ, అప్పీలు చేసుకునే అవకాశం ఇవ్వకుండా ఎవరి పేరును తొలగించబోమని వివరించారు. ఈ నోటీసులకు స్పందించి క్లెయిమ్లు, అభ్యంతరాలు దాఖలు చేయడానికి వచ్చే నెల 29వ తేదీ వరకు గడువును పొడిగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అందిన బహుమతులు, జ్ఞాపికల 8వ విడత ఈ వేలంలో గుజరాత్ సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించే కళాఖండాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ నెల 17న ప్రారంభమైన ఈ వేలంలో అంబాజీ, సోమనాథ్, ద్వారకాధీశ్ ఆలయ నమూనాలు, భుజోడిషాలు, లిప్పన్ ఆర్ట్, అదాలజ్ మెట్లబావి నమూనా, రాజ్కోట్ ఎయిమ్స్ మోడల్తో పాటు చర్ఖాటు చిప్స్ పరిణామ క్రమాన్ని తెలియజేసే సెమీకండక్టర్ స్మారక పలకను అందుబాటులో ఉంచారు. పీఎం మెమెంటోస్ .gov.in పోర్టల్ ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 1498 జ్ఞాపికలను వేలం వేస్తున్నారు. 2019 నుంచి జరుగుతున్న ఈ వేలం ద్వారా వచ్చిన సొమ్మును నమామి గంగే ప్రాజెక్టుకు కేటాయిస్తున్నారు. ఇప్పటి వరకు 50 కోట్ల రూపాయలకు పైగా నిధులు సమకూరాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. న్యూయార్కులో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం 81వ సెషన్ సందర్భంగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పలు దేశాల విదేశాంగ మంత్రులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. ఈ నెల 26న ఆయన ఐక్యరాజ్య సమితి వేదికగా ప్రపంచ

0: దేశాల నాయకులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్ నోయల్ భారత్తో జరిపిన సమావేశంలో ఉక్రెయిన్ గల్ఫ్ సంక్షోభాలతో పాటు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సంస్కరణలపై చర్చించారు. అలాగే ఈక్వెడార్, స్లోవేకియా, హంగేరి, స్విట్జర్లాండ్ విదేశాంగ మంత్రులతో పాటు నౌరీ అధ్యక్షుడితో కూడా సమావేశమై ఆర్థిక, సాంకేతిక, రక్షణ, రవాణా రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించారు. స్విట్జర్లాండ్తో సహా యూరోపియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఆర్థిక సంబంధాల పురోగతిని సమీక్షించారు. అంతకుముందు పోలాండ్, హంగేరి, స్లోవేకియా, చెక్ రిపబ్లిక్లతో కూడిన విసెగ్రాడ్ గ్రూప్ విదేశాంగ మంత్రుల తొలి సమావేశంలో పాల్గొని ఏటా విదేశాంగ మంత్రుల సమావేశాలు, బిజినెస్ ఫోరం నిర్వహించాలని నిర్ణయించారు. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవం గుజరాత్లోని ఏక్తానగర్ వేదికగా ఈరోజు సాయంత్రం జరుగుతుంది. రాష్టపతి ద్రౌపది ముర్ము విజేతలకు పురస్కారాలు అందజేస్తారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్పూర్తిని చాటుతూ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఈ వేడుకను దేశ రాజధాని ఢిల్లీ వెలుపల నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ వేడుకల్లో ప్రముఖ సీనియర్ నటుడు అనంత్ నాగ్కు 2024 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని రాష్టపతి అందజేస్తారు. 2024 విభాగానికి గాను ఆర్టికల్ 370 ఉత్తమ చిత్రంగా ఎంపిక కాగా, అదే చిత్రానికి యామి గౌతమ్ ఉత్తమ నటిగా పురస్కారం అందుకుంటారు. భ్రమయుగం చిత్రానికి గాను ముమ్ముట్టి, చందు చాంపియన్ చిత్రానికి గాను కార్తీక్ ఆర్యన్ సంయుక్తంగా ఉత్తమ నటుడి అవార్డును పంచుకుంటారు. అమరన్ చిత్రానికి రాజ్ కుమార్ పెరియసామి ఉత్తమ దర్శకుడిగా, కల్కి ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా నిలిచాయి. స్వాతంత్ర్యవీర్ సావర్కర్ చిత్రానికి రణదీప్ హుడా ఉత్తమ నూతన దర్శకుడి అవార్డును గెలుచుకున్నారు. నాన్ ఫీచర్ విభాగంలో మరాఠీ చిత్రం బంగారా ఉత్తమ చిత్రంగా నిలవగా, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఏక్తాకా ప్రతీక్ చిత్రానికి ఆనంద్ ఎల్ రాయ్ ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు. జపాన్లోని నిషిన్లో జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026 మహిళల క్రికెట్లో స్వర్ణ పతకం కోసం ఈరోజు భారత్, శ్రీలంక జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఉదయం 10:30 ప్రారంభమవుతుంది. సెమీఫైనల్లో బంగ్లాదేశ్పై 114 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి భారత్ ఫైనల్కు చేరుకోగా, మరొక సెమీఫైనల్లో పాకిస్తాన్ను ఓడించి శ్రీలంక ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ, అసోం, మేఘాలయ, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాబోయే 2 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, లక్షద్వీప్ తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్టపతి ద్రౌపది ముర్ము గుజరాత్ పర్యటనలో భాగంగా ఈరోజు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మాదక ద్రవ్యాల వ్యతిరేక టాస్క్ ఫోర్స్ అధిపతుల 3వ జాతీయ సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పలు దేశాల విదేశాంగ మంత్రులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. జపాన్లోని నిషిన్లో జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026 మహిళల క్రికెట్లో స్వర్ణ పతకం కోసం ఈరోజు భారత్, శ్రీలంక జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం. ఇప్పుడు ఒక భక్తి గీతం వింటారు. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
2: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
2: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
4: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

0: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా రథోత్సవ సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ సి మధుసూదన శర్మ, శ్రీ పి రాఘవేంద్ర. వినండి రథోత్సవ సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మి సేముషీ భక్తి రూప వెంకటాద్రి సమం స్థానం.

బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అని చెప్పినట్లుగా ఈరోజు సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా 8వ రోజు ఉదయం స్వామివారు ఉభయ దేవేరులతో మలయప్ప స్వామి చక్కటి ఆ రథాన్ని అధిరోహించి తిరుమాడ వీధులలో భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ స్వామి విహరిస్తూ ఉన్నారు. డోలాయమానం గోవిందం మంచస్థం మధుసూదనం రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మన విద్యతే అని మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి. రథంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ఆ సౌందర్యాన్ని ఏ భక్తులైతే వీక్షిస్తారో వారికి పునర్జన్మ అనేటువంటిది ఉండదు, శాశ్వతమైనటువంటి వైకుంఠంలో వారికి స్థానం ఉంటుంది. అంటే పరమాత్మ యొక్క చెంత వారు ఆచంద్రార్కము స్వామి దగ్గరే ఉంటారు అని చెప్పి మనకు పురాణాల్లో కూడా చెప్తూ ఉన్నాయి. అలాంటి స్వామి అదిగో చూడండి రథాన్ని అధిరోహించినారు. ఈ రథోత్సవానికి ముందుగా అనేకమైనటువంటి ఆగమ క్రతువులన్నీ కూడా అర్చక స్వాములు ఆలయంలో నిర్వహించినారు. శ్రీవారి ఆలయంలో యాగశాలలో చక్కగా విశ్వక్సేనారాధన పుణ్యాహవాచనం నిర్వహించి అటుపిమ్మట రథాంగ హోమం అనేటువంటి ఒక చక్కటి హోమాన్ని నిర్వహించినారు. ప్రతి రథోత్సవంలో కూడా వైదికమైనటువంటి క్రతువులన్నీ కూడా ఉంటాయి ఉత్సవాలలో. అలాంటి ఆగమోక్తంగా రథాంగ హోమాన్ని చక్కగా నిర్వహించి దానికి ముందు విశ్వక్సేనారాధన పుణ్యాహవాచనం చక్కగా నిర్వహించి రథాంగ హోమాన్ని ఆచరించిన పిమ్మట ఆ దేవుణ్ణి చక్కగా ఆలయం నుండి ప్రదక్షిణపూర్వకంగా అందులోనూ పురుష సూక్త పఠన చేత ఆ పరమాత్మను స్వామివారి యొక్క ఆలయం నుండి తీసుకొని విచ్చేసి సుముహూర్తంలో రథములు అధిరోహింపజేస్తారు. వారు కూడా ఆ పరమాత్మకు సంకల్పం కూడా చెప్పుకున్నారు. శ్రీ స్వామినః ప్రత్యబ్ధ క్రియమాణ సార్వకామిక నవాన్నిక బ్రహ్మోత్సవే అశక్తానాం సర్వేషాం భక్తజనానాం దివ్యమంగళ విరాన్మూర్తి దర్శనార్థం సకల మనోరథ ప్రాప్త్యర్థం శ్రీ స్వామినః రథోత్సవాఖ్యం కర్మ కరిష్యేని చక్కగా లోకానికంతా కూడా మంగళాలు చేకూరాలి. ఎవరైతే ఆ పరమాత్మను లోపలికి వెళ్ళి దర్శించడానికి శక్తి ఉండదో అలాంటి వారి కోసమే పరమాత్మ ఆ రథాన్ని అధిరోహించి విచ్చేస్తూ ఉన్నారు. అందులోనూ ఆ రథం ఎలా ఉంది అంటే చక్కగా విమాన గోపురానికి ప్రతిరూపంగా మనకు కనిపిస్తూ ఉన్నది. విమాన గోపురంలో ఏ ఏ దేవతామూర్తులు అయితే వారు నిత్య నివాసం చేస్తూ ఉంటారో వారంతా కూడా ఆ రథంలో నిత్య నివాసం చేస్తూ ఉంటారట. కాబట్టి అలాంటి స్వామిని దర్శించినట్లయితే అక్కడ మూల విరాట్ ఎవరైతే ఆనంద నిలయంలో నివసిస్తూ ఉన్నారో పరమాత్మ ఉభయ దేవేరులతో ఆ స్వామి యొక్క ప్రతిరూపమే ఆ స్వామి యొక్క శక్తి ఆ స్వామి యొక్క అనుగ్రహమే ఇటువైపున భక్తులపైన అది పడుతూ ఉన్నది. అంతేకాకుండా రథాంగ హోమం వారు చక్కగా నిర్వహించి ఆ తర్వాత ఆ పరమాత్మను రథంలో స్వామిని ఆవాహన చేసి అంటే కూర్చోబెట్టి పంచగవ్యాభ్యాం రథం సంశోధనం కృత్వా పంచగవ్యాధులతో ఆ రథానికి కూడా చక్కగా శోధన చేసి దిగ్దేవతాభ్యో బలిందత్వా ఆ రథానికి ఎవరైతే పరివార దేవతలంతా కూడా ఉంటారో వారందరికీ కూడా బలిని సమర్పిస్తారు. అంతహోమం హుత్వా అంతహోమం అనేటువంటి క్రతువును కూడా నిర్వహించిన పిమ్మట దేవం ఆనీయ ఆలయ ప్రదక్షిణీకృత దేవం దేవీభ్యాం సహా రథమారోహయేత్ అని చక్కగా మనకు వైఖానస ఆగమశాస్త్రంలో చెప్పడం జరిగింది. వైఖానసం మహాశాస్త్రం సర్వవేదేశుచ ఉద్ధృతమన్నారు. నాలుగు వేదాల యొక్క సారాంశం ఏదైతే ఉందో అదే వైఖానస ఆగమంగా మనకు కొంతమంది పురాణాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. సాక్షాత్తు వికనస మహర్షులు విరచించినటువంటి ఆగమోక్తంగా ఈ తిరుమల క్షేత్రంలో స్వామివారికి అనేక ఉత్సవాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అందులో ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు అంటే ఇందులోనే ఉంది, బ్రహ్మే తాను స్వయంగా ముందుండి ఈ యొక్క ఉత్సవాలు నిర్వహించినారట. అందుకే స్వామివారి యొక్క వాహనానికి ముందు ఒక రథం వెళుతూ ఉంటుంది, దానికి బ్రహ్మరథము అనేటువంటి పేరు కూడా ఉన్నది. ఆ రథంలో బ్రహ్మగారు మనకు కనిపించరు, ఏ మూర్తి కనిపించకపోయినప్పటికీ అదృశ్య రూపంలో ఆ బ్రహ్మదేవుడు అందులో ఆసీనుడై చక్కగా మాడ వీధులలో విహరిస్తూ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయని పరిశీలిస్తూ ఉంటారంట. వారే

0: అది దేవతలంతా కూడా మర్త్య మనుష్య భువనే మతిమాశ్రయంతి అన్నట్టుగా ఈ స్వామి యొక్క బ్రహ్మోత్సవాలలో ఎందరో భక్తులంతా మనకు కనిపిస్తూ ఉంటారు. వీరందరినీ భక్తులు అనవచ్చు, అంతేకాకుండా దేవతలు కూడా భక్తుల రూపంలో మనకు దర్శనమిస్తూ ఉంటారు. అందుకే తిరుమల క్షేత్రంలో ప్రతి భక్తుడిని కూడా ఎంతగానో మనం వాత్సల్యంగా వారితో ప్రవర్తించాలి, వారితో ప్రేమగా ఉండాలి. ఎందుకు? వారంతా కూడా ఆ అయ్యవారి పిలిస్తే వచ్చిన వారు, ఆయన యొక్క ప్రతినిధులు, ఆయన యొక్క మనుషులు, ఆయన యొక్క తత్వాన్ని తెలుసుకుని తరించడానికి వచ్చిన వారు కాబట్టి వారిపైన ప్రేమగా భక్తిగా మనం ఎలా అయితే ఉంటామో ఆ ప్రేమ భక్తి అనేటువంటిది పరమాత్మ కూడా చెందుతుంది అని మనకు పెద్దలంతా కూడా చెప్తూ ఉన్నారు. దేవం పాదాబ్జై అష్టోపచారై అభ్యర్చ అన్నారు. స్వామికి అష్ట ఉపచారములతో చక్కగా స్వామిని అర్చన చేసిన తర్వాత స్వామి అక్కడ కూడా వాస్తుహోమాన్ని నిర్వహించిన రథం దగ్గర వాస్తుహోమం నిర్వహించిన పిమ్మట ఆ స్వామి అప్పుడు రథంలో బయలుదేరి ఇట్లా తిరుమాడ వీధులలో స్వామి విహరిస్తూ ఉన్నారు. ఇప్పుడు కరెక్ట్గా స్వామివారు దక్షిణమాడి వీధిలోకి ప్రవేశించినారు. స్వామి ఆ రథంలో అధిరోహించి ఇలా భక్తులపైన ఆయన యొక్క అమృతమైనటువంటి ఆ చూపులు పడుతూ ఉంటే భక్తులంతా కూడా తన్మయులై పరమాత్మ యొక్క ఆ దివ్యమైనటువంటి సౌందర్యాన్ని వీక్షిస్తూ తరిస్తూ ఉన్నారు. దివ్యమాల్యాం భరధరం దివ్య గంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. ఆ స్వామి యొక్క వైభవాన్ని చూడడానికి రెండు కళ్ళు చాలు. దివ్యమైనటువంటి ఆ వస్త్రాలన్నీ పట్టు వస్త్రాలు ధరించినారు, అంతేకాదు దివ్యమైనటువంటి ఆ పూలమాలలు మాలికలు ధరించినారు. ఆ స్వామికి అనంతమైనటువంటి ఐశ్వర్యంతో కూడుకున్నటువంటి ఆ సువర్ణ ఆభరణాలన్నీ కూడా సమర్పించి స్వామి అలా వస్తూ ఉంటే ఆ స్వామే ఈ ప్రపంచమా అనేటువంటి భావన కలుగుతూ ఉన్నది. స్వామివారి యొక్క రథోత్సవ కైంకర్యాన్ని గురించి ఆచార్య రాఘవేంద్ర స్వామి ద్వారా కొన్ని విషయాలు మనం తెలుసుకుంటాం. ఓం నమో వెంకటేశాయ.
1: ఓం నమో వెంకటేశాయ. ధన్యవాదాలు స్వామి. యత్తేజో రవి కోటి కోటి కిరణాన్ ధికృత్య జేజీయతే యస్య శ్రీ వదనాంబుజస్య సుషమా రాకేందు కోటిరపి సౌందర్యం చ మనోభవానపి బహూన్ కాంతిశ్చ కాదంబినీం శ్రీమద్వేంకట భూధరేంద్ర రమణః కుర్యాద్ధరిర్ మంగళం. ఏ పరమాత్మ యొక్క తేజస్సు అనేక కోటి సూర్యులను అధిగమించి ఉన్నదో, అలాగే అంతటి వేడి కలిగినటువంటి పరమాత్మ తన చల్లని కిరణాలతో సమస్త భక్తవృందాన్ని కూడా కటాక్షిస్తూ ఉంటాడో, అటువంటి పరమసుందరుడు చతుర్దశ భువనాధిపతి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యమైనటువంటి భవ్యమైన రథోత్సవాన్ని మనం ఆకాశవాణి ద్వారా యథామతిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రథమంటే మన శరీరాన్నే రథంగా పిలిచారు. ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవచ బుద్ధింతు సారథిం విద్ధి మనఃప్రగ్రహమేవచ. జీవుని యొక్క అస్వాతంత్రం ఎక్కడ తెలుస్తుందంటే ఈ శరీరం అనేటువంటి రథంలో, ఆ రథంలో ప్రయాణించేటువంటి సామాన్యుడు జీవుడు, పరమాత్మయే ఆ రథాన్ని నడిపేవాడు. మనః ప్రగ్రహమేవచ, కానీ మనస్సు మాత్రం అతని యొక్క అధీనంలో ఉండాలి. దాన్నే కళ్ళెంగా చెప్పారు. ఇంద్రియాణి హయాన్యాహు, ఎటువైపు అంటే అటువైపు లగ్గు లగాము లేకుండా పరిగెత్తేటువంటి ఇంద్రియాలు వీటిని అశ్వాలతో పోల్చారు. విషయాన్ స్థేషు గోచరాన్, ఏవైపైతే ఆ హయాలు అనగా అశ్వాలు పరిగెత్తుతూ ఉంటాయో వాటినే విషయాలు చెప్పారు. ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తేత్యాహురు మనీషిణః. కానీ చివరిగా ఆత్మ మరియు మనస్సు వీటితో సంయుక్తమైనటువంటి విషయాల యొక్క భోగము, సుఖమైన దుఃఖమైన వాటిని భుజించేవాడు జీవుడు మాత్రమే అనే విషయాన్ని గీతాచార్యుల వారు శ్రీమద్ భగవద్గీతలో చెప్పారు. అలాగే ఈ రథోత్సవం యొక్క గొప్పదైనటువంటి మరొక సందేశం ఏమిటి అంటే, రథం అనేది కదిలేటువంటి దేవాలయంగా మనం ఇప్పుడే చెప్పుకున్నాం. అంటే అక్కడ ఉండేటువంటి ఆనందలయానికి శిఖరానికి పోటీ పడుతూ ఇక్కడ ఉండేటువంటి శిఖరోపేతమైనటువంటి రథం కూడా భక్తుల చెంతకు వస్తూ ఉన్నది. పరమాత్మయే లోపల ఉన్నటువంటి వెంకటేశ్వర

స్వామివారి సంపూర్ణమైనటువంటి సన్నిధానం మలయప్ప స్వామి యందు సన్నిహితమై భక్తుల యందు తను వస్తూ ఉన్నాడు. సామాన్యంగా అధికారి దగ్గరికి కావలసిన వారు అర్జీదారులు వెళ్లాల్సి వస్తుంది. కానీ పరమాత్మ యొక్క గొప్పతనం ఏమిటంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయినప్పటికీ కూడా భక్త సులభుడుగా తన భక్తులను కటాక్షించడానికి స్వయంగా పరమాత్మయే తను వస్తూ ఉన్నాడు. అటువంటి గొప్పదైనటువంటి ఇది ఈ రథోత్సవం. అలాగే ఈ రథాన్ని ఇంత గొప్పగా ఎందుకు నిర్మించాలి, ఇంత పెద్దగా ఎత్తుగా ఎందుకు నిర్మించాలంటే మనిషి యొక్క అహంకారానికి ఆ దర్పానికి మనిషిలో ఉండేటువంటి దుర్గుణాలను వీటిని అధిగమించి ఉండేట్టుగా రథాన్ని నిర్మిస్తారు. ఆ రథాన్ని చూస్తూ ఉంటే ఆ రథం ముందు మనమెంత, మనకు గొప్ప అధికారాలు ఉండవచ్చుగాక, మన యందు అనేక సంపదలు ఉండవచ్చుగాక, ఈ విధంగా సామాన్య వ్యవహార ప్రపంచంలో మన దగ్గర ఎన్నో ఉన్నప్పటికీ కూడా పరమాత్మ ముందు మనమందరం కూడా చాలా అల్పులము అనే విషయాన్ని ఈ రథోత్సవం ద్వారా తెలపబడుతూ ఉంటుంది. అటువంటి ఈ రథోత్సవంలో వచ్చేటువంటి స్వామిని రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే, మరొక జన్మ అనేది లేదు, ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత మనం మోక్షాన్ని పొందగలము అనే విషయాన్ని కూడా మనం ఇప్పుడే తెలుసుకున్నాం. అటువంటి పరమాత్మ వచ్చే సందర్భంలో పరమాత్మని మనం స్తోత్రం చేయాలి, పరమాత్మని ప్రార్థించాలి. ఏమని ప్రార్థించాలి అనే విషయాన్ని కూడా మనం శాస్త్రాలు చక్కగా నిర్వచిస్తూ ఉన్నాయి. అయోగ్య విషయే స్వామిన్ సర్వథా న మనోభవేత్ చాంచల్యం మూలతశ్చింది దురాశాం హరదూరత. పరమాత్మ, అయోగ్యమైనటువంటి విషయాలు నీవు తప్ప మిగతా అన్నీ కూడా అయోగ్యమైనటువంటి విషయాలే. వేదాలు, పురాణాలు, స్మృతులు, శాస్త్రాలు, వేదాంతాలు ఇవి మాత్రమే యోగ్యమైనటువంటి విషయాలు. ఏ విషయాల ద్వారా సాక్షాత్తుగా పరమాత్మని మనం కొలవగలమో, పరమాత్మని స్మరించగలమో అవి మాత్రమే యోగ్యమైనటువంటి విషయాలు. మిగతా అన్ని విషయాలు కూడా అయోగ్యమైనటువంటి విషయాలు. పరమాత్మ, అటువంటి అయోగ్యమైన విషయాల వైపు నా మనసు వెళ్లకుండా చూడు. దీనికి కారణమేమిటో తెలుసా? చాంచల్యము, నీయందు మనస్సు స్థిరంగా ఉండకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అటువంటి చాంచల్యం మూలతశ్చింది, దాన్ని ఏదో తాత్కాలికంగా పరిహరించడం కాదు, మూలత సమూలంగా దాన్ని పెకిలించి వేయమని మనం పరమాత్మని ప్రార్థించాలి. ఈ చాంచల్యం అనేది ఎప్పుడొస్తుందంటే దురాశ వలన. మన యోగ్యత ఎంత ఉన్నది, ఆ యోగ్యతానుసారంగా మనం ఏదైనా ఐహికమైనటువంటి వస్తువులని పారమార్థికం కోసం మనం ప్రార్థిస్తే అది కాస్త యుక్తమవచ్చేమో, కానీ మనకు యోగ్యత లేనటువంటి విషయాలను కూడా మనం ప్రార్థిస్తే దాన్నే దురాశ అని అంటారు. అందుకే పరమాత్మని ప్రార్థిస్తూ దురాశాం హరదూరత, పరమాత్మ ఆ దురాశను నా నుండి పరిహరించవయ్యా స్వామి. దుర్బుద్ధిం చనమే దేహి దుశ్శాస్త్రావర్తనే రతిం హాపయస్వచ దుర్మానం దుర్గుణం మోచయ ప్రభో. పరమాత్మ, ఎప్పుడు కూడా నాకు దుర్బుద్ధిని ఇవ్వవద్దు, కేవలం నీయందు మాత్రమే నా మనసు లగ్నమై ఉండాలి. నీ శాస్త్ర నీ యొక్క గుణాలను తెలిపేటువంటి వాక్యాల వైపు మాత్రమే నా మనసు పరిగెత్తుతూ ఉండాలి. అటువంటి సద్బుద్ధినివ్వు. అలాగే దుశ్శాస్త్రాలు, చార్వాకాది శాస్త్రాలు ఉన్నాయి, అవన్నీ కూడా అవైదికమైనటువంటి శాస్త్రాలు. అటువంటి అవైదికమైనటువంటి శాస్త్రాల వైపు నా మనస్సు వెళ్ళకూడదు. ఎన్నెన్నో సంపదలు పొంది ఉన్నప్పటికీ కూడా కొందరు సామాన్యుల వలె ఉంటారు, ఇంకొందరు ఉంటారు అల్పమైనటువంటి సంపదాదులు ఉన్నప్పటికీ కూడా దుర్మానాన్ని, దురభిమానాన్ని పొంది ఉంటారు. ఆ దురభిమానం అనే ఒక దుర్గుణం వస్తే చాలు, మనిషి యొక్క పతనం అనేది ఖచ్చితం. అందుకే పరమాత్మ దుర్మానం దుర్గుణం మోచయ ప్రభో. అటువంటి దుర్మానాన్ని, దురభిమానాన్ని, నాలో ఉండేటువంటి దుర్గుణాలను కూడా పరిహరించవయ్యా స్వామి. ఈ అన్నిటికీ కూడా కారణమేమిటి అంటే దుస్సంగం. ఎవరైతే దుష్టులుంటారో వారి యొక్క సంఘాన్ని చేస్తే మనం చాలా పతనాన్ని పొందుతాం. అందుకోసమే దుస్సంగం, తర్వాత దుష్క్రియాం, దుష్టమైనటువంటి క్రియలు. దుష్టమైనటువంటి క్రియలు అనగా ఏవైతే సకామ కర్మలుంటాయో వాటినే దుష్టక్రియలు అని అంటారు. లోకంలో రెండు విధమైనటువంటి క్రియలు, సకామ క్రియ మరియు నిష్కామ క్రియ అని. దాని గురించి శాస్త్రం చెబుతూ సకామే

0: अमितगुणाः अकामयिस्तु कृताक्रियाः तस्माद् अकामये बालं भजेद् विष्णुं सनातनम्। సకామకర్మల కన్నా నిష్కామకర్మలకు అధికమైనటువంటి ఫలితం, సకామకర్మలనగా మనకు కావలసినటువంటి ధనధాన్యాదులను కోరడమే సకామము. కేవలం పరమాత్మ పరమాత్మయందు భక్తి, ఇతర విషయాల వైపు వైరాగ్యము జ్ఞానము వీటిని కోరమే నిష్కామము. అలాగే పరమాత్మను మనం నిష్కామంగా భజిస్తే పరమాత్మ మనకు కావలసినటువంటి సకామమైనటువంటి అన్ని విషయాలను కూడా ప్రసాదిస్తాడు. కాబట్టి మనం పరమాత్మని నిష్కామకర్మతోనే పరమాత్మని ఆరాధించాలి, భజించాలి, పూజించాలి అనే విషయాలను తెలుపుతూ ఉన్నారు. అటువంటి ఇంకొన్ని విశేషాలను మనం శ్రీమాన్ మధుసూదన్ రావు గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ.
1: ధన్యవాదాలు స్వామి. శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం అన్నట్లుగా స్వామివారికి ఏ విధంగా అయితే మనం సేవ చేస్తామో ఆ విధంగా పరమాత్మ కూడా మన యొక్క భక్తిని బట్టి మన యొక్క సేవను స్వామి స్వీకరిస్తారు. ఇక్కడ స్వామివారు చక్కగా రథాన్ని అధిరోహించి దక్షిణమాడి వీధిలో విహరిస్తూ ఉన్నారు. ఆ రథానికి చక్కగా పుష్పమాలికలన్నీ కూడా అలంకరింపజేసినారు. స్వామివారు కూడా విఘ్నీకృతమైనటువంటి తేజస్సుతో విరాజిల్లుతూ ఉన్నారు. ఆ రథానికి పైన చక్కటి ఒక ధ్వజం కనిపిస్తూ ఉన్నది. జయం కరోతి దేవానాం ధ్వంసమిత్వా సురానపి ధ్వంసనాశ్చ జయాశ్చైవ ధ్వజమిత్యభిధీయతే అన్నారు. ఎవరైనా సరే రాజులు వారి యుద్ధానికి కానీ లేక ప్రయాణం చేసేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు వారి యొక్క రథానికి పైన ఒక పతాకం కనిపిస్తూ ఉంటుంది. ఆ పతాకం దేనికి ఉంటుంది అంటే వారి యొక్క విజయానికి చిహ్నంగా భావిస్తూ ఉంటారు. ఇక్కడ స్వామివారికి వైకుంఠంలో ఉన్నటువంటి పరమ భక్తాగ్రేసురులంతా కూడా స్వామివారికి ఎప్పుడు కూడా జయాన్ని చేకూర్చాలని వారు ప్రార్థిస్తూ ఉంటారు. అదేవిధంగా మనమంతా కూడా సకల మంగళాలు స్వామివారి యొక్క సొంతమే కదా అని మనమంతా కూడా స్వామిని గురించి స్తుతిస్తూ ఉంటాం. జయం కరోతి దేవానాం, ఇక్కడ స్వామివారి యొక్క రథానికి పైన ఉన్నటువంటి ఆ ధ్వజము సకల దేవతలందరికీ కూడా జయాన్ని చేకూరుస్తుంది. ధ్వంసయిత్వా సురానపి, అంతేకాదు రాక్షస సంహారం అంతా కూడా జరుగుతుంది. రాక్షస సంహారము, అదేవిధంగా రాక్షస భావజాలము, రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి వారి యొక్క మనస్సులన్నీ కూడా ఈ యొక్క స్వామి అనుగ్రహం చేత వారంతా కూడా మారుతారు. ధ్వంసనాశ్చ జయాశ్చైవ ధ్వజమిత్యభిధీయతే అన్నారు. ధ్వంసనం చేత జయం చేత దానికి ధ్వజము అన్నారు. అలాంటి స్వామి ఎలా ఉన్నారు అంటే రెండు కళ్ళు చాలువు, నోటితో కూడా స్వామివారి యొక్క వైభవాన్ని వర్ణించడానికి కూడా వీలు పడదేమో అన్నట్లుగా ఉంది. వేదాక్షరాన్ని యావంతి పఠితాన్ని ద్విజాదిభి అన్నట్టుగా వేదంలో ఉన్నటువంటి ప్రతి అక్షరము కూడా పరమాత్మ యొక్క వైభవాన్నే కదా కూర్చి చెప్తుంది. అదిగో చూడు, భక్తులంతా కూడా పరమాత్మ యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ ఆ తాడును పట్టుకుని వారంతా కూడా లాగుతూ ఉన్నారు. ఆనాడు స్వామి యొక్క ఆ కృష్ణ పరమాత్మ యొక్క రథాన్ని స్వామి అధిరోహించి అర్జునుణ్ణి రథంలో కూర్చోబెట్టి తాను రథసారథిగా ఆయనకు రథాన్ని నడిపి జయాన్ని చేకూర్చినారు. ఇక్కడంతా భక్తులంతా కూడా ఆ పరమాత్మ యొక్క వైభవాన్ని తత్వాన్ని వారు చక్కగా ఉచ్చరిస్తూ ఆ ఓ పరమాత్మ మీ యొక్క అనుగ్రహం చేత మీ యొక్క భాగ్యం చేత మేము ఈ క్షేత్రంలో సకల కళ్యాణ పరిపూర్ణమైనటువంటి నిత్యానందమయుడు వేదస్వరూపుడు సర్వ ప్రపంచ స్వరూపుడుగా అచింత్య అద్భుత నిత్య యవ్వన స్వభావ లావణ్య మూర్తిగా స్వామివారిని దర్శిస్తూ ఉన్నాము అని వారు చెప్తూ ఉన్నారు. భాగవతులంతా కూడా ఎంతో పుణ్యం ఉంటేనే పరమాత్మ చెంతకంతా కూడా చేరుతూ ఉంటారు. చిత్రంబులు త్రైలోక్య పవిత్రంబులు భవలత లవిత్రంబులు సన్మిత్రంబులు మునిజన వన చైత్రంబులు విష్ణుదేవ చారిత్రంబులు అని చెప్పినట్టుగా స్వామివారి యొక్క వైభవం ఎంతో విచిత్రంగా ఉంటుంది. తాడు పట్టుకుని వారు చక్కగా లాగుతూ ఉన్నారు. గోవింద గోవింద గోవింద అని ఆ స్మరణ తప్ప మరొక ఆలోచన అనేటువంటిది లేకుండా భక్తులు భక్తి పారవశ్యంతో ఆ రథాన్ని లాగుతూ ఉన్నారు. ఆనాడు గోపికలు కూడా ఆ కృష్ణ పరమాత్మ చెంత ఉంటూ వారు ఈ విధంగా అన్నారంట. గోవింద అనుచరా సర్వే గోవిందాసక్త చేత సహా గోవిందమనుగాయంత.

వారు ఎప్పుడూ కూడా ఆ గోవింద గోవింద నామం తప్ప మరొక నామస్మరణం వారి జీవితంలో ఎప్పుడూ చేయరా. వారంతా కూడా పరమాత్మ యొక్క సాయుధ్యాన్ని పొందున్నారు. ఇలా చూడండి, ఆ రథము దక్షిణ మాడి వీధిలో విహరిస్తూ ఉంటే స్వామి శ్రీభూమిభ్యాం సుఖాసీనం అని ఉభయ దేవేరులతో స్వామి దివ్యమైనటువంటి ఆ పుష్పమాలికలో ధరించి రథములో కూర్చొని వస్తూ ఉంటే ఆ పరమాత్మను భక్తులు ఒకవైపున తాడుతూ లాగుతూ ఇలా తల పైకెత్తి అలా చూస్తూ ఉంటే స్వామి ఆకాశ మార్గంలో వస్తున్నారా అనేటువంటి అనుభూతి కలుగుతూ ఉన్నది. స్వామి భూమిపైన కాదు, ఆకాశ మార్గంలో హర్మ్య స్థలాల్లో మేఘాల మధ్య స్వామి విహరిస్తూ ఉన్నారు. స్వామి వారి యొక్క ఆ రథచక్రాలు కూడా స్వామినే ఘోషిస్తూ ఉన్నాయి. అవి కూడా గోవింద గోవింద అనేటువంటి శబ్దమే వినిపిస్తూ ఉన్నది. ఒకవైపున అధికార గణమంతా కూడా స్వామిని సేవిస్తూ ఉన్నారు. భక్తులంతా కూడా స్వామివారి యొక్క ఆ తాడు పట్టుకుని లాగుతూ ఉన్నారు. ముందు వైపున ఆ ఏనుగులు ఎంతో భక్తి ప్రపత్తులతో స్వామిని సేవిస్తూ అలా వెళుతూ ఉన్నాయి. ఎప్పుడో కొన్ని యుగాల కాలంలో స్వామి చేసినటువంటి సేవకు గజేంద్ర మోక్షం చేసినందుకు ఈనాటికి కూడా కృతజ్ఞతగా స్వామివారి యొక్క సేవలో తరిస్తూ ఉన్నాయి. ఒకరా ఇద్దరా తండోపతండాలుగా పరమాత్మ యొక్క ఈ క్షేత్రంలో రథోత్సవాన్ని తిలకిస్తూ ఉన్నారు. స్వామి నీలమేఘశ్యాముడై స్వామి దర్శన భాగ్యాన్ని ఇస్తూ ఉన్నారు. మరోవైపున స్వామి యొక్క ఆనందమయమైన ఈ రథోత్సవాన్ని భక్తులు ఎంతో చక్కగా వీక్షిస్తూ ఉన్నారు. ఇలాంటి సౌభాగ్యాన్ని అదృష్టాన్ని చూసినంత మాత్రమే వారికి మోక్షం లభిస్తుంది. అంతేకాదు శ్రవణం స్వామి యొక్క వైభవాన్ని విన్నా కూడా మనకు మోక్షం లభిస్తుంది. అందుకే శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం లేకపోయినా స్మరించినా కూడా స్వామి అనుగ్రహం లభిస్తుంది. పాదసేవనం అర్చనం దాస్యం సఖ్యం మనము సర్వస్వము ఆ స్వామే కదా అనేటువంటి భావనతో ఉన్నా కూడా ఆ స్వామి మనల్ని ఎప్పుడూ అనుగ్రహిస్తూ ఉంటారంట. అలాంటి ఈ రథోత్సవాన్ని గురించి వింటూ ఉంటే చూస్తూ ఉంటే ఆనందం కలుగుతూ ఉన్నది. ఈ స్వామే కదా ఆనాడు అర్జునుడికి రథ సారథి అయి రథంలో ఆయన కూర్చొని రథాన్ని నడుపుతూ అర్జునుని తనకంటే ఇత్తు ప్రదేశంలో కూర్చోబెట్టి సింహాసనంలో కూర్చోబెట్టి అర్జునుని యొక్క రెండు పాదాలు తన యొక్క భుజస్కంధాల పైన వేయించుకొని వారికి యుద్ధంలో ఆ రథాన్ని తోలుపెట్టి విజయాన్ని చేకూర్చినటువంటి పరమాత్మ ఈ స్వామే కదా. అందుకే పాండవులు ధర్మాన్ని పట్టుకున్నారు. స్వామి కూడా రామో విగ్రహవాన్ ధర్మ అన్నట్టుగా పరమాత్మ కూడా ఏ రూపంలో ఉంటారు అంటే ధర్మస్వరూపంలోనే ఉంటారు. ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడ స్వామి ఉంటారు. ఆనాడు పాండవులు ధర్మాన్ని పట్టుకున్నారు కాబట్టి స్వామి ధర్మదేవతే ధర్మమే ఆ కృష్ణ పరమాత్మ రూపంలో వచ్చి వారికి రథాన్ని తోలి వారికి విజయాన్ని చేకూర్చున్నారు. మన తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా చెప్తూ ఉంటారు, ధర్మో రక్షత రక్షిత, ధర్మాన్ని రక్షించినట్లయితే ఆ ధర్మం మనం రక్షిస్తుంది. ఆ ధర్మం ఏందిరా అంటే పరమాత్మ. పరమాత్మను ఎవరైతే ఎప్పుడు సేవిస్తూ ఉంటారో భగవంతుడు చెప్పినటువంటి ఆ గీతా మార్గాన్ని ఎవరైతే ఎల్లప్పుడూ అనుసరిస్తూ ఉంటారో వారిని స్వామి రక్షిస్తూ ఉంటాడంట. పాండవులను కాపాడిన విధంగా సకల భక్తుడిని స్వామి శ్రీవారు ఉభయ దేవేరులతో, ఆనాడు కృష్ణుడు ఒక్కడే వాళ్ళని కాపాడినాడు, ఇక్కడ అలా కాదు, ఉభయ దేవేరులతో స్వామి ఉంటారు. ఒకవేళ స్వామి కాస్త లేటుగా చేసినా అమ్మవార్లు ఒప్పుకోరు. శ్రీదేవి అమ్మవారు ఉన్నది, ఆవిడ శృణోతి శ్రావయితి శ్రీ అన్నారు. భక్తుల యొక్క మనోభావాలను కష్టాలను దుఃఖాలను వారి యొక్క కోరికలను మొదటిసారిగా ఆవిడ విని ఆ స్వామికి వినిపిస్తుందంట. చేస్తావా చెయ్యవా అని చెప్పి స్వామిని గట్టిగా అడుగుతుందంట. అమ్మవారు చెప్తే స్వామి చేయకుండా ఉంటారా? వెంటనే స్వామివారు ఆ భక్తుల్ని రక్షిస్తారు. కాబట్టి ఆనాడు ఒక కృష్ణుడే రథాన్ని తోలి భక్తులను ఆ పాండవులను రక్షించిన వాడు. ఈనాడు ఉభయ దేవేరులతో శ్రీనివాసుడిగా స్వామి మనకు దర్శన భాగ్యాన్ని ఇస్తున్నారు. కృతేతు నారసింహోయం త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలో వెంకటనాయక అని అన్నారు. అందుకే ఈ స్వామి ఆనాడు నరసింహస్వామిగా, తరువాత యుగంలో శ్రీరామచంద్రుడిగా, ద్వౌ అపరు ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మగా ఉన్నటువంటి స్వామి ఈనాడు వెంకటేశ్వరుడిగా మనందరికీ కూడా దర్శన భాగ్యాన్ని ఇస్తూ మనందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. అందుకే ఈ వెంకటేశ్వర అంటే వేం సర్వ పాపాని వేం ప్రాహు తటస్తద్దాహ ఉచ్యతే అన్నారు. భక్తులుగా మనము

0: తెలిసి తెలియకుండా అజ్ఞానం చేత చేసినటువంటి పాపాలన్నీ తొలగిపోతాయంట స్వామిని దర్శిస్తే. మరి స్వామి దర్శనం లభించినప్పుడు ఎలా అంటే, మనం చేసిన పాపాలన్నీ కూడా స్మరణ మాత్రమే పోతాయి, స్వామిని స్మరించినా కూడా సర్వదోషాలు పరిహారమవుతాయి. అంతేకాకుండా స్వామిని కీర్తించినా కూడా సకల పాపాలన్నీ తొలగిపోతాయని మనకు వేదాలు పురాణాలు ఇతిహాసాలు సమస్త వేద వాంగ్మయమంతా కూడా పరమాత్మ యొక్క వైశిష్ట్యాన్ని కూడా చెబుతూ ఉన్నది. అందుకే స్వామివారు కూడా ఎలా ఉన్నారు అంటే, ఇక్కడ మత్పాదౌ శరణం వ్రజేతి శరణం సంసార సింధుస్తథ జానుం సంస్పృశతీతి జానమి పాణిభ్యాం స్వయం దర్శయన్ను శేషాద్రౌ జగతోస్స రక్షణ ధియా అతిష్టద్దయాసాగర సశ్రేయాంశి చతుర్భుజ కలయితాం శ్రీ శ్రీనివాస ప్రభు అన్నారు. స్వామి చక్కగా తమ యొక్క హస్తాన్ని ఇలా పాదాలను సేవించండి, నేను రక్షిస్తాను అని స్వామి మనకు దర్శన భాగ్యాన్ని ఇస్తూ ఉన్నారు. అలాంటి స్వామివారి యొక్క రథోత్సవ విశేషాన్ని రాఘవేంద్ర స్వామి ద్వారా మనం వింటాం.
1: ఓం నమో వెంకటేశాయ. రథోత్సవాన్ని మనం నిర్వహించే సందర్భంలో అనేక స్మృతులు ఆగమాలు కూడా ఆ రథోత్సవాన్ని గురించి దాని వైశిష్ట్యాన్ని చక్కగా చెప్పారు. అందులో భాగంగా స్మృతి రత్నాకరము అనే ఒక గ్రంథంలో ఈ విధంగా చెప్పారు, రథం ఎలా ఉండాలి అంటే మల్లికాభిపతాకాభి పుష్పమాలాద్యలంకృతం ఇక్షుభి కదలీభిశ్చ దర్పణై పూర్ణకుంభకై. రథంలో ఉండేటువంటి ప్రతి ఒక్కటి కూడా మంగళద్రవ్యమే, కానీ వ్యవహారంలో వాడవలసినటువంటి మంగళద్రవ్యాలు ఏవి అనే విషయాన్ని కూడా చక్కగా చెప్పారు. మల్లికలు అనగా పూలు, గొప్ప గొప్ప పతాకాలు, పుష్పమాలలు, అలాగే చెరుకుగడలు, అలాగే అరటి పిలకలు, దర్పణములు, పూర్ణకుంభములు, తోరణైశ్చ వితానైశ్చ ఛత్రై సమ్యగలంకృతం చందనాగర కస్తూభి కస్తూరి రసై సిక్తం సమంతత. అక్కడక్కడ మామిడి తోరణాలు ఉండాలి, అన్ని చోట్ల కూడా చామరలు వీజనలు ఉండాలి, ఛత్రం ఉండాలి, అలాగే చందనము అగూరి అగరు మరియు కస్తూరి వీటి రసాన్ని అక్కడక్కడ మనం సేచనం చేసి ఉండాలి. ఘంటాభి కింకిణీభిశ్చ ధ్వజైశ్చ పరిభూషితం ఫలైర్నానా విధైశ్చైవ ముక్తామాలాభిరేవచ. రథం కదులుతూ ఉంటే మనోహరమైనటువంటి ఘంటానాదం మనకు వినబడుతూ ఉండాలి. గెజ్జలు ఏ విధంగా అయితే ఒక సుమంగళి స్త్రీ తను నడిచేటప్పుడు తన యొక్క గెజ్జల నాదంతో మనం ఏ విధంగా అయితే ఆనందం చేకూరుతుందో, రథం కూడా అలా జరిగేటప్పుడు ఎంతో మనోహరమైనటువంటి ధ్వనులు వస్తూ ఉండాలి. అటువంటి పదార్థాలను ఈ రథానికి అమర్చి ఉండాలి, ధ్వజాలు ఉండాలి, నానాభిధమైనటువంటి ఫలాలు వాటి యొక్క హారాలతో అక్కడ మనం పరమాత్మని అలంకరించి ఉండాలి, అలాగే ముక్తమాలలు అనగా ముత్యపు మాలలతో మనం రథాన్ని అలంకరించి ఉండాలి. ధూపైర్ గుగ్గుల సంభూతై ధూపితం చ సమంతత బీజాంకురై స్వర్ణదామ చిత్రవత్రైశ్చ చామరై. గుగ్గులాది ధూపములు వాటితో ధూపితం, అక్కడ మనం ధూపాన్ని వేసి ఉండాలి. ధూపం వేయడంలో ఆంతర్యం ఏమిటంటే, ఎందరో ప్రజలుంటారు, వారు అంతమంది అక్కడ తిరిగే సందర్భంలో వారి మాటలు ఇత్యాదులచే వాతావరణం కాస్త కలుషితమవుతుంది. గోవిందనామస్మరణతో అన్ని కలుషాలు కూడా పరిహరింపబడతాయి, కానీ ధూపం వేయడం వలన కూడా ఆ ధూపంతో వచ్చేటువంటి పొగ వలన అన్ని కాలుష్యాలు సూక్ష్మక్రిముల యొక్క బాధ అనేది ఉండదు. బీజాంకురై ఒక చక్కటి మట్టి పాత్రను తీసుకుని దానికి చిన్న చిన్న రంధ్రాలు వేసి అందులో అంకురాలు వేసిన తర్వాత ఆ అంకురాలు మాత్రమే బయట కనబడే విధంగా అంకుర పాత్రలు మనం చేసి దానితో ఈ రథాన్ని అలంకరించాలి. హిమాంశు కర్ణికాభిశ్చ సమంతా చక్ర రంజితం ఏవం చిత్రతరం కృత్వా రథమారోపయత్త. ఇటువంటి గొప్పదైనటువంటి రథం, సమస్త దేవతల యొక్క అధిష్టానభూతమైనటువంటి రథాన్ని మనం చక్కగా నిర్వహించి ఆ రథం పైన పరమాత్మని మనం కూర్చోబెట్టాలి. పరమాత్మ అందులో ఆసీనుడైన తర్వాత అర్చిత్వా ప్రార్థయేద్దేవం రథస్యారోహణం ప్రతి రథం ప్రదక్షిణీకృత్య నానా వాద్యీ సమన్వితం. పరమాత్మను అర్చన చేసిన తర్వాత పరమాత్మ తను ఇంకా రథాన్ని అధిరోహించలేదు, అప్పుడు మనం రథాన్ని అధిరోహించబోయ్యా స్వామి భక్తులను కటాక్షించమని మనం ప్రార్థన చేయాలి.

ప్రార్థన చేస్తూ రథానికి ప్రదక్షిణాకారంగా వచ్చి నానా వాద్యములు అలాగే వేద ఘోషములు ఇత్యాది ఏవైతే మంగళప్రదమైనటువంటి మాటలుంటాయో అటువంటి మంగళప్రదమైనటువంటి మంగళ ఘోషములతో పరమాత్మని రథం పైన కూర్చోబెట్టాలి. అది కూడా రథం జరిగే సమయం ఎప్పుడంటే అది చరలగ్నంలో అది రథాన్ని మనం రథోత్సవాన్ని నిర్వహించాలని మనకు ఆగమ శాస్త్రాలు చెబుతున్నాయి. వేదఘోష సమాయుక్తం రథమారోపయ్యధరిం, వేదఘోషములు చేస్తూ పరమాత్మని మనం రథం పైన కూర్చోబెట్టాలి. రథాన్ని ఎప్పుడైతే పరమాత్మ తను అధిరోహిస్తూ ఉంటాడో అనేక వాద్యఘోషములు అనేక వేదఘోషములు అన్నీ కూడా అక్కడ జరుగుతూ ఉండాలి. పరమాత్మ మధ్యలో ఉండాలి, అటువైపు ఇటువైపు వేదఘోషములు వాద్యఘోషములు అవన్నీ మోగుతూ ఉండాలి. ఆ రథం వచ్చేటప్పుడు మనం రథం వెనక మనమేదైనా సేవ చేస్తూ వెళితే దాని యొక్క భాగ్యాన్ని కూడా చెబుతారు. ఏ దేవ మనుగచ్చంతి తద్గతే నాంతరాత్మన పదే పదే శ్వమేధస్య ప్రాప్నువంతి ఫలం నరాహ. పరమాత్మ రథం పైన వెళ్ళే

0: ఉండాలి. అటువైపు ఇటువైపు వేదఘోషములు వాద్యఘోషములు అవని మోగుతూ ఉండాలి. ఆ రథం వచ్చేటప్పుడు మనం రథం వెనుక మనమేదైనా సేవ చేస్తూ వెళితే దాని యొక్క భాగ్యాన్ని కూడా చెబుతారు. ఏ దేవ మనుగచ్చంతి తద్గతే నాంతరాత్మన పదే పదే అశ్వమేధస్య ప్రాప్నువంతి ఫలం నరాహ. పరమాత్మ రథం పైన వెళ్ళే సందర్భంలో పరమాత్మ అనుసరిస్తూ లేకపోతే పరమాత్మని సేవిస్తూ ఎవరైతే వెళుతూ ఉంటారో వారు ఒక్క వారు వేసేటువంటి ఒక్క ఒక్క అడుగు కూడా అశ్వమేధయాగం యొక్క సమానమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఒక అశ్వమేధయాగాన్ని మనం చేయాలంటే దాదాపుగా 5 సంవత్సరాల తరబడి 100,000 మంది పని చేస్తే ఒక అశ్వమేధయాగాన్ని మనం నిర్వహించగలం. కానీ పరమాత్మ యొక్క రథోత్సవంలో మనం ఒక్క అడుగు వేస్తే చాలు, ఒక్క అశ్వమేధ యాగం చేసినటువంటి ఫలితం. ఆకాశవాణి శ్రోతలారా, మీరు కూడా వినండి, పదే పదే అశ్వమేధస్య ఫలం అని చెప్పిన విధంగా మనం కూడా పదే పదే అనగా ఆ పరమాత్మ యొక్క రథోత్సవం యొక్క ఒక్కొక్క పదాన్ని విన్నా కూడా, రథోత్సవ వైభవం యొక్క ఒక్కొక్క పదాన్ని విన్నా కూడా విన్నటువంటి వారు ఒక్కొక్క పదానికి కూడా అశ్వమేధయాగం యొక్క ఫలితాన్ని పొందవచ్చు అని పరమాత్మ గురించి చెబుతూ రథస్థం చక్రడం దృష్ట్వా పునర్జన్మన విద్యతే. అటువంటి రథాన్ని అధిరోహించినటువంటి పరమాత్మను చూసిన వారికి పునర్జన్మ అనేది మాత్రమే లేదు, కానీ మరొక అత్యంత ఉపయుక్తమైనటువంటి విషయాన్ని చెబుతారు. ఎప్పుడైతే పరమాత్మ రథాన్ని అధిరోహిస్తూ ఉంటాడో రథం పైన వెళ్ళేటువంటి పరమాత్మని మనం పోయి చూడాలి. అనగా పైకి, అలాగా కింది నుంచి పైకి వెళ్ళేటువంటి పరమాత్మను దర్శించాలి. కానీ రథం నుండి కిందికి ఎదిగేటువంటి పరమాత్మని మాత్రం శ్రేయస్కాములు, ఎవరైతే వృద్ధిని పొందుతూ ఉంటారో, యువకులుంటారో, బాలకులుంటారో, వారు మాత్రం ఖచ్చితంగా చూడకూడదు. అందుకోసమే రథం నుండి పైకి దిగే సందర్భంలో అనేక తెరలను వేసి పరమాత్మని కిందికి దింపుతూ ఉంటారు. అటువంటి గొప్పదైనటువంటి రథోత్సవం యొక్క వైశిష్ట్యాన్ని మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం. అలాగే పరమాత్మని ప్రార్థించాలి. మనం ప్రార్థన చేసే సందర్భంలో కూడా పరమాత్మ దుష్ప్రతిగ్రహ దుస్పర్శే కరోమా చోదయ ధ్రువం అగమ్య గమనే గుహ్యం ఘ్రాణమా ఘ్రాణనే సతాం. పరమాత్మ, నేనేదైనా ప్రతిగ్రహం చేస్తే, దానాదులను స్వీకరిస్తే, నేనేదైనా దుస్పర్శ చేస్తే వాటిని మాత్రం నా చేత నీవు చేయించవద్దయా పరమాత్మ. ఎప్పుడు కూడా ధ్రువం, ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి అని చెప్పిన విధంగా మనం ఎప్పుడు కూడా మంగళమైనటువంటి వస్తువులపైనే మనం ఉండాలి. ఇప్పుడే రథము దక్షిణ మాడ వీధి నుండి పశ్చిమ మాడ వీధి వైపు అది రథం పరిగెడుతూ ఉన్నది. రథం యొక్క గమనాన్ని చూస్తూ ఉంటే ఆహా, ఎంత అద్భుతము, ఎంత మనోహరము, ఎంత దివ్యము. సామాన్య ప్రజలు ఎవరూ కూడా ఈ సేవను చేయలేరు. సాక్షాత్తుగా దేవాదిదేవతలు వారు వచ్చి వారు ఈ సేవను చేస్తే కానీ ఇంత దివ్యమైనటువంటి రథోత్సవాన్ని మనం నిర్వహించలేము అనే విషయాన్ని ఇక్కడ మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. అటువంటి రథం ఇప్పుడు వసంత మంటపం నుండి, అలా స్వామి పశ్చిమ మాడ వీధి నుండి తను బయలుదేరుతూ ఉన్నారు. అటువంటి పరమాత్మని మనం ప్రార్థిస్తూ ననియోజిక చక్షుంషి పరదారాది దర్శనే. స్వామి, ఎప్పుడూ కూడా నా ఇంద్రియాలు ఎప్పుడు కూడా, చక్షురాది ఇంద్రియాలు నా ఎప్పుడు కూడా నీ వైపు మాత్రమే ఉండాలి స్వామి. అవి చెడు అయినటువంటి వస్తువుల వైపు వాటి ద్వారా ఆకర్షితమై వాటి వెంట వెళ్ళకూడదు అని ప్రార్థించాలి. అపకర్షతు జిహ్వాం మే లోకవార్తా దురన్నత దుర్వార్తా దుష్ట శబ్దేభ్య నివర్తయ హరే శృతి. స్వామి, నా జిహ్వేంద్రియం ఉన్నది, నా నాలిక ఉన్నది, ఎప్పుడు కూడా నిన్నే స్తోత్రం చేయాలి. అలాగే నా చెవులున్నాయి, అవి ఎప్పుడు కూడా నీ స్తోత్రాన్ని మాత్రమే వినాలి, వేరే ఏది కూడా వినకూడదు అనే విషయాన్ని మనం పరమాత్మను ప్రార్థించాలి. ఇటువంటి అనేక విషయాలను మనం గురుగారి ద్వారా తెలుసుకుందాం.
1: ఓం నమో వెంకటేశాయ. స్వామివారి యొక్క ఆనంద నిలయానికి 4 వైపులా 4 మాడ వీధులు ఉన్నవి. ఈ మాడ వీధులు ఏమిటి అంటే 4 వేదాలకు స్వరూపంగా విరాజిల్లుతూ ఉన్నాయి. తూర్పున ఋగ్వేదము, దక్షిణం వైపున ఉన్నటువంటి మాడవీధి యజుర్వేదము, పడమట వైపు ఉన్నటువంటిది సామవేదము, ఉత్తరం వైపున ఉన్నటువంటి మాడవీధికి అతరణ వేదంగా మనకు చెప్తూ ఉన్నాయి. స్వామి వేదాంత వీధులందు విహరించేవాడు కాబట్టి స్వామికి వేదములే ఆ స్వామి యొక్క స్వరూపము.

0: కాబట్టి స్వామి వేదవేద్యుడు. అందుకే అనమాచార్య వారు కూడా చెప్తూ ఉంటారు చక్కగా స్వామివారి వైభవాన్ని గురించి. వేదము దేవతలే వారంతా కూడా వేదములే శిలలై వెలసిని తీయకుండా ఆ వేదములన్నీ కూడా ఒక రూపంగా ఉన్నాయి అంటే అది తిరుమల కొండగా మనం భావించవచ్చు. ఇప్పుడే స్వామి ఋగ్వేదాన్ని యజుర్వేదాన్ని పూర్తి చేసుకుని సామవేదం అని పిలువబడేటువంటి పశ్చిమ మాడవీధిలో స్వామివారు విహరిస్తూ ఉన్నారు. మత్పాదో శరణం వ్రజేది శరణం సంసార సింధుస్తథ, నన్ను ఆశ్రయించండి, మీకు సముద్రము లాంటి ఈ సంసారము చిన్న కాలువలాగా అవుతుంది అని స్వామి చెప్తూ ఉన్నారు. జానం సంస్పృశతీతి జానమపి పాణిభ్యాం స్వయం దర్శయన్, సర్వము నేనే, నన్ను సేవించండి, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని ఆనాడు అర్జునుడికి స్వామి ఉపదేశించినట్టుగా ఈ కలియుగంలో ఉన్నటువంటి కలుషిష చిత్తానాం పాప ద్రవ్యోపజీవినాం రక్షణార్థం రమాకాంతో రమతే ప్రాకృతో యథ, కలియుగంలో కలుషితమైనటువంటి మానవులందరినీ కూడా స్వామి ఉద్ధరించి వారందరికీ కూడా మోక్షాన్ని ప్రసాదించాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో స్వామివారు వైకుంఠాన్ని విడిచి భూలోకానికి విచ్చేసినారు. వైకుంఠేత్ పరోలేకే పరే లోకే శ్రియాసార్థం జగత్పతి ఆస్తే విశ్వరచింతి ఆత్మ భక్తైర్ భాగవతి సహ అని వైకుంఠం కలియుగంలో ఏ విధంగా భక్తులంతా కూడా ఉన్నారో అదేవిధంగా వైకుంఠంలో కూడా 33 కోట్ల మంది దేవతలు ప్రతిక్షణము స్వామిని సేవిస్తూ ఉంటారంట. అలాంటి పరమాత్మ ఆ వైకుంఠం విడిచి భూలోకానికి ఎందుకు విచ్చేశారు అంటే భక్తులపైన ఉన్నటువంటి ఆ వాత్సల్యం చేత మనందరిపైన మనల్ని అనుగ్రహించడానికి వచ్చేశారు. ఈ యొక్క స్వామివారి యొక్క రథ ఉత్సవ వైభవాన్ని ఆకాశవాణి ప్రసార మాధ్యమం ద్వారా భక్తులందరికీ కూడా అందజేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతూ శ్రీయ కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద గోవింద.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా రథోత్సవ సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ సి మధుసూదన శర్మ, శ్రీ పి రాఘవేంద్ర. నిర్వహణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సహకారం శ్రీ వై శ్రీనివాస్. సాంకేతిక సహకారం శ్రీయుతులు వై శివకృష్ణ, వి విజయమునస్వామి, ఆర్ రామగోవిందరెడ్డి, జి విజయ. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు రాత్రి 8 గంటలకు అశ్వవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
2: ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు. ఇప్పుడు ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం వింటారు. ఈనాటి ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమంలో ముందుగా భలే భలే మగాడివోయ్ చిత్రం కోసం సచిన్ వారియర్ పాడిన పాట వింటారు. సంగీతం గోపీసుందర్, సాహిత్యం రామ్ జోగయ్య శాస్త్రి.

0: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
1: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెబుతుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
0: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
2: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
0: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
1: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
0: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
2: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్
0: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
1: ఆకాశవాణి తిరుపతి FM 107.5 103.2 MHz పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
3: ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు ఐ చిత్రం నుంచి ఒక పాట వింటారు. పాడినవారు హరిచరణ్, శ్రేయా ఘోషల్, సంగీతం AR రెహమాన్, సాహిత్యం అనంత శ్రీరామ్.

0: across the state today with great enthusiasm. Governor Santosh Kumar Gangwar attended the program on the eve of Karam Festival organized in Bero Ranchi as the chief guest and extended his greetings to the people of the state. He also delivered a message on nature conservation. Yesterday, a seminar cum cultural program was organized at Audrey House in Ranchi, where the entire premises came alive with Jharkhand's cultural spirit to the beats of drums, nagaras and mandar, accompanied by traditional Karam songs. A program was also organized yesterday evening at the Deekshant Mandap in Morabadi, where a tribal fashion show was the main attraction. Karam Festival is considered a symbol of crop protection, respect for nature and the endearing bond between brothers and sisters. On this occasion, sisters observe a Nirjala fast, praying for the well-being and long life of their brothers. Mahvish Rahman, Akashvani News, Ranchi.
1: On to sports now. In women's cricket, India will face Sri Lanka in the gold medal clash at Asian Games in Nice in Japan today. The match will begin at 10:30 a.m. IST. India sealed their spot in the final with a dominant 114-run victory over Bangladesh. Sri Lanka had secured their place in the title clash with a win over Pakistan. A deep depression over the west central Bay of Bengal is likely to intensify further into a very deep depression during the next 24 hours and move west-northwestwards. The Alipur Met Office said the system is likely to cross the coast between Visakhapatnam and Gopalpur later tonight or by Wednesday morning. And now for a look at today's newspapers, it's over to Nina Arakal.
2: Thank you, Saira. The Hindu headlines, India-New Zealand FTA to come into effect on October 20. Hindu Sun Times headlines, Delhi court revives complaint against Sonia in voter list case, while the Pioneer says Sonia voter roll row probe revived. The Indian Express informs IIT Mumbai removes professor named in student suicide from dean post, while Hindustan Times says IIT Bombay suspends dean as student stir rages. The Times of India notes grounds in writing a must during arrest even in UAPA, says Supreme Court. The newspaper also writes swept away elephant calf saved by fishermen, adding that the newborn elephant calf had nothing left above water but its trunk. And finally, the Pioneer says, keep faith, drop cruelty. Delhi urges temples to swap live jumbos for mechanical ones. And with that, it's back to you, Saira.
1: Thanks, Nina. And now before we end the bulletin, the headlines once again. President Draupadi Murmu to present 72nd National Film Awards at Ekta Nagar in Kevadia this evening. Union Home Minister Amit Shah to inaugurate National Conference of Anti-Narcotics Task Force heads in New Delhi today. External Affairs Minister Ajay Shankar holds talks with his counterparts from France, Ecuador, Slovakia and Switzerland on sidelines of UN General Assembly in New York. Britain agrees to provide limited military support to Saudi Arabia to counter attacks from Iran-backed Houthis. And in women's cricket, India to take on Sri Lanka in gold medal clash at Asian Games in Japan this morning. For details of these stories and more, log on to our website www.newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a great day.
3: आकाशवाणी से पेश है खबरनामा।
4: आकाशवाणी నెల్లూరు జిల్లా సమాచార లేఖ వింటారు రచన శ్రీ ఎస్ అమరనారాయణ.
5: జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటన, స్వర్ణభారత్ ట్రస్ట్ స్వర్ణోత్సవాల్లో పాల్గొన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం వంటి విశేషాలతో కూడిన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న కృషికి అందరూ మద్దతు ఇవ్వాలని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగు నారాయణ కోరారు. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా నెల్లూరులో జరిగిన ఆశీర్వాద్ కా దియా కార్యక్రమంలో పాల్గొని మంత్రి కొవ్వొత్తులు వెలిగించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన సందర్భంగా అక్టోబర్ 17 వరకు దేశవ్యాప్తంగా జరగనున్న సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. సేవ, సంక్షేమం, ప్రజా భాగస్వామ్యం 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని ప్రజలోకి తీసుకువెళ్లడమే ఈ కార్యక్రమ లక్ష్యమని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను అత్యాధునిక వసతులతో తీర్చిదిద్దుతామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. నెల్లూరు నగరంలో 21 కోట్ల రూపాయలతో ఆర్ఎస్ఆర్ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల, డిఎస్ఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను మంత్రులు పొంగూరు నారాయణ, ఎన్ఎండి ఫరూక్, నెల్లూరు లోక్సభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మంత్రి లోకేష్ ముచ్చటించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి

0: నియోజకవర్గంలో ఒక ప్రభుత్వ పాఠశాలను ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దుతున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో నెల్లూరులో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో 23 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన క్రిటికల్ కేర్ బ్లాక్ వల్ల రోగులకు మరిన్ని సదుపాయాలు లభిస్తాయని జిల్లా జాయింట్ కలెక్టర్ ముగిలి వెంకటేశ్వర్లు అన్నారు. క్రిటికల్ కేర్ యూనిట్ను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా విజయవాడ నుంచి దృశ్య మాధ్యమ విధానంలో ప్రారంభించారు. నెల్లూరులో ఈ కార్యక్రమంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలు, ముఖ్యంగా అర్ధరాత్రి వేళ చోటు చేసుకునే ప్రమాదాలు, అత్యవసర కాన్పులు, చిన్నపిల్లలకు తక్షణ వైద్య చికిత్స, గుండెపోటు, ఇతర తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న రోగులకు అత్యవసర సమగ్ర క్రిటికల్ కేర్ వైద్య సేవలు అందించేందుకు ఈ భవనం దోహదపడుతుందన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం దేశంలో పరిశుభ్ర విప్లవానికి నాంది పలికిందని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని జెండావీధిలో జరిగిన స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు చేపట్టిన ర్యాలీని ప్రారంభించి రోడ్ను శుభ్రం చేశారు. గ్రామీణ ప్రాంతాల వికాసానికి స్వర్ణ భారత్ ట్రస్ట్ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. వెంకటాచలంలో జరిగిన స్వర్ణ భారత్ ట్రస్ట్ 25వ వార్షికోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, మహాత్మాగాంధీ ఆశయమైన గ్రామీణ భారత్ వికాస్ కలను స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా వెంకయ్యనాయుడు సాకారం చేస్తున్నారన్నారు. గత 25 సంవత్సరాలుగా ఎన్నో రంగాల్లో సేవలందిస్తూ ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకొస్తున్నారని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచనల మేరకు ఉత్తరప్రదేశ్లో అనాథలు, కరోనా సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన వారి పిల్లల కోసం అటల్ వికాస్ కేంద్రాలను ప్రారంభించామని తెలియజేశారు. రాష్ట్రంలోని ప్రాచీన ఆలయాలకు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. నెల్లూరు గ్రామీణ మండలంలోని శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో 8.74 కోట్ల రూపాయలతో చేపట్టనున్న వివిధ అభివృద్ది కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, వేదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని మరింత దివ్యమైన పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు పెద్ద ఎత్తున అభివృద్ది పనులు చేపడుతున్నామన్నారు. కేంద్ర పర్యాటక శాఖకు చెందిన ప్రసాద పథకం ద్వారా కూడా ఈ ఆలయ అభివృద్దికి నిధులు మంజూరయ్యాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ హడ్కో సంస్థ ఆర్థిక సాయంతో నెల్లూరు నగరంలో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ తాగునీటి పథకం పనులను త్వరలోనే పూర్తి చేస్తామని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని జొన్నలగడ్డ వారి విధిలో 28 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డు, 20 లక్షల రూపాయల నిధులతో కొనుగోలు చేసిన 2 UDG జెట్టింగ్ వాహనాలను ఆయన ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, 1000 రూపాయలలోపు ఇంటి పన్ను చెల్లించే వారికి ఉచితంగా భూగర్భ డ్రైనేజీ కనెక్షన్ను ఇస్తామన్నారు. 2000 రూపాయలలోపు పన్ను చెల్లించే వారికి 50% రాయితీ ఇస్తామని వెల్లడించారు. తీర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే భావితరాలకు చక్కటి వాతావరణాన్ని అందించేందుకు వీలవుతుందని కేంద్ర అటవీ పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రతినిధి డాక్టర్ సి కనకరాజ్ అన్నారు. స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమంలో భాగంగా ఇందుకూరుపేట మండలంలోని మైపాడు బీచ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట కాలుష్య నియంత్రణ మండలి, జాతీయ సముద్ర సాంకేతిక పరిశోధనా సంస్థల ఆధ్వర్యంలో పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బీచ్లోని వ్యర్థాలను తొలగించి పరిశుభ్రం చేశారు. అనంతరం కనకరాజ్ మాట్లాడుతూ, పర్యావరణానికి ఎంతో కీలకమైన తీర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. సముద్రంలోని కోట్లాది జీవరాశుల సంరక్షణకు పరిశుభ్రత ఎంతో అవసరమన్నారు. బీచ్ క్లీనింగ్లో పాల్గొన్న వారిని ఆయన అభినందించారు. ఇప్పటివరకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన ఎస్ అమరనారాయణ, నెల్లూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. వ్యాఖ్యానం పోపూరి మురళీకృష్ణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి FM. ఇప్పుడు వరదగుడి కార్యక్రమంలో సినీ దర్శకుడు భాస్కర్ గారి చిత్రగీత కదంబం వింటారు. తెలుగు సినీ పరిశ్రమలో కుటుంబ అనుబంధాలు, ప్రేమ, భావోద్వేగాలను సహజంగా తెరపై ఆవిష్కరించే దర్శకుల్లో భాస్కర్ ఒకరు. ఆయన పూర్తి పేరు భాస్కర్ నటరాజన్. 1976 సెప్టెంబర్ 23న తమిళనాడులోని వేలూరులో జన్మించిన ఆయన చెన్నైలోని ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్లో శిక్షణను పొందారు. సినీ రంగంలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో సహాయ దర్శకునిగా పనిచేస్తూ దర్శకత్వంలోని మెలకువలను నేర్చుకున్నారు. భద్ర, ఆర్య వంటి చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన అనంతరం తన ప్రతిభను స్వతంత్ర దర్శకునిగా నిరూపించుకున్నారు. 2006లో సిద్ధార్థ్ జెనీలియా జంటగా తెరకెక్కిన బొమ్మరిల్లు చిత్రంతో భాస్కర్ దర్శకునిగా పరిచయమయ్యారు. తండ్రి కొడుకుల మధ్య ఉండే అనుబంధం, ప్రేమ, అపార్థాలు, కుటుంబంలో భావోద్వేగాలను ఎంతో సహజంగా చూపించిన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రానికి కథ

స్క్రీన్ప్లే విషయాల్లోనూ భాస్కర్ కీలక పాత్రను పోషించారు. తొలి చిత్రంతోనే ఆయనకు నంది అవార్డులో ఉత్తమ తొలి దర్శకుని పురస్కారం, ఉత్తమ స్క్రీన్ప్లే రచయిత పురస్కారం లభించాయి. బొమ్మరిల్లు విజయంతో భాస్కర్ పేరు ఆ సినిమా పేరుతో కలిసిపోయి బొమ్మరిల్లు భాస్కర్గా ప్రేక్షకులను మరింత సుపరిచితమైంది. ఇప్పుడు డైరెక్టర్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన బొమ్మరిల్లు చిత్రం నుంచి ఒక పాట వింటారు. పాడినవారు జీన్ శ్రీనివాస్, గోపికా పూర్ణిమ. సంగీతం దేవిశ్రీప్రసాద్. సాహిత్యం భాస్కర్ భట్ల.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
1: 2008లో అల్లు అర్జున్ కథానాయకుడుగా పరుగు చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రేమ, కుటుంబ బంధాలు,

యువత ఆలోచనలు వంటి అంశాలను మేళవించిన ఈ చిత్రం డైరెక్టర్ భాస్కర్ కు మరో గుర్తింపును తీసుకువచ్చింది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు కూడా ఆయనే అందించారు. అనంతరం 2010లో రామ్ చరణ్ జెనీలియా జంటగా నటించిన ఆరెంజ్ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రేమకు సంబంధించిన భిన్నమైన ఆలోచనలు, యువత భావోద్వేగాలలో ఈ చిత్రాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు డైరెక్టర్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన పరుగు చిత్రం నుంచి ఒక పాట వింటారు. పాడినవారు సాకేత్ కొమ్మందూరి, సంగీతం మణిశర్మ, సాహిత్యం అనంత శ్రీరామ్.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ఇప్పుడు వరదగుడి కార్యక్రమంలో సినీ దర్శకుడు భాస్కర్ గారి చిత్రగీత కదంబం వింటున్నారు. భాస్కర్ దర్శకత్వం వహించిన మరో చిత్రం ఒంగోలు గిత్త. ఆ తర్వాత ఆయన తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టి 2016లో బెంగళూరు నాట్కల్ చిత్రాన్ని తెరకెక్కించారు. మలయాళ చిత్రం బెంగళూరు డేస్కు తమిళ అనుసరణగా రూపొందించిన ఈ చిత్రంలో ఆర్య, బాబీ సింహ, శ్రీదివ్య, రానా దగ్గుబాటి తదితరులు నటించారు. తెలుగు సినిమాలతో పాటు ఇతర భాషల్లోనూ తన దర్శకత్వ ప్రతిభను పరిచయం చేసిన దర్శకుడిగా భాస్కర్ తన ప్రయాణాన్ని కొనసాగించారు. ఇప్పుడు ఒంగోలు గిత్త చిత్రం కోసం జీవి ప్రకాష్ కుమార్ పాడిన పాట వింటారు. సంగీతం జీవి ప్రకాష్ కుమార్, సాహిత్యం వనమాలి.

2021లో అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రేమ, వివాహం, ఆధునిక యువత ఆలోచనలు వంటి అంశాలను వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నం ఈ చిత్రంలో కనిపిస్తుంది. ఈ సినిమాకు కథ దర్శకత్వంతో పాటు సంభాషణ రూపకల్పనతో కూడా భాస్కర్ భాగస్వామ్యాన్ని వహించారు. గోపి సుందర్ అందించిన సంగీతం, సినిమాలోని పాటలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సినిమా అంటే కేవలం కథను తెరపైకి చూపించడమే కాకుండా పాత్రల భావోద్వేగాలను ప్రేక్షకులకు చేరువవేయటం కూడా ముఖ్యమని తన చిత్రాల ద్వారా భాస్కర్ నిరూపించారు. కుటుంబ బంధాలు, ప్రేమ, స్నేహం, యువత ఆలోచనలు వంటి అంశాలను తనదైన శైలిలో చెప్పే ప్రయత్నం చేశారు. దర్శకుడిగానే కాకుండా కథ రచయితగా, స్క్రీన్ ప్లే రచయితగా కూడా భాస్కర్ తన ప్రతిభను చాటుకున్నారు. ఒక మంచి కథను తనదైన శైలిలో తెరపై ఆవిష్కరించాలనే తపనతో సాగుతున్న భాస్కర్ దర్శకత్వంలోని జీవితం మనందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం. ఇప్పుడు ఆరెంజ్ చిత్రం నుంచి విజయప్రకాష్, దేవన్ ఏకాంబరం పాడిన పాట వింటారు. సంగీతం హారిస్ జయరాజ్, సాహిత్యం రామజోగే శాస్త్రి, వనమాలి.

మీరు ఇంతవరకు వరదగుడి కార్యక్రమంలో సినీ దర్శకుడు భాస్కర్ గారి చిత్రగీత కదంబం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు సమయం 9 గంటలు. ఇప్పుడు చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాల కార్యక్రమం వింటారు. చిత్రలేఖ కార్యక్రమంలో మొదటి లేఖ చిత్తూరు జిల్లా ఐరాల మండలం చిగరపల్లి నుంచి మహేష్ కుమార్, ఈశ్వర్ కుమార్, శ్రావణి, హృత్విక్ తేజ, రిషిధర్, సిద్ధయ్య రాస్తున్నారు. వీరు ఆనంద్ చిత్రం నుంచి నువ్వేనా నాకు నువ్వేనా అనే పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. అలాగే అండి, మీకోసం ఈ పాట.

చిత్రలేఖ కార్యక్రమంలో తర్వాతి లేఖ నిజామాబాద్ జిల్లా జానకంపేట్ ఎడపల్లి నుండి చిలుక నారాయణ, అనసూయ, యమున రాస్తున్నారు. వీరు రాక్షసుడు చిత్రం నుండి మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు అనే పాటను ప్రసారం చేయండి అని కోరుతున్నారు. అలాగేనండి, మీకోసం ఈ పాట.

0: பொப்பலா
1: சைபால்
0: நடுவுல காமரா
1: சைபால்
0: புரத புள்ளா
1: சைபால்
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి సైబాల్.
3: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖ వ్యాధులు లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
4: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
5: కార్యక్రమంలో తర్వాత లేక శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం సుందరయ్య నగర్ నుంచి రాస్తున్నారు. వీరు కొండవీటి దొంగ చిత్రం నుండి కోలో కోలమ్మ అనే పాటను ప్రసారం చేయండి అంటూ శివగాని సుధాకర్, శివరత్నమ్మ, లక్ష్మీ భవానీ, వైష్ణవి కోరుతున్నారు. అలాగే అండి, మీకోసం ఈ పాట.

0: నాన్న, నాకు 3,000 ఇవ్వండి.
1: ఎందుకురా?
0: నా పాకెట్ మనీ.
1: అరే, ఇప్పుడు క్యాష్ 2,000 ఉన్నాయి.
0: నాన్న, బుల్లెట్ ట్రైన్ కాలంలో ఎడ్ల బండి తోలుతారేంటి? డిజిటల్ చెల్లింపులు చేయండి. కాదు, హానండి, డైరెక్ట్ గా యూపీఐతోనే పేమెంట్ చేయండి. ఇది చాలా సులభం.
1: అరే వా, నాకు కూడా నేర్పించి నీ 1,000 రూపాయలు తీసుకెళ్ళు.
0: మరి మీ మొబైల్ ఇవ్వండి.
1: ఇదిగో,
2: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
3: అన్ని లావాదేవీలు ఇప్పుడిక సులభం.
4: చిత్రలేఖ కార్యక్రమంలో తర్వాత లేఖ. అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుండి ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, స్వాతి, శ్వేత, మౌనిక రాస్తున్నారు. వీరు లెనిన్ చిత్రం నుంచి ఇన్నావా ఇన్నావా అనే పాటను ప్రసారం చేయండి అని కోరుతున్నారు. అలాగే శ్రోతలు, మీకోసం ఈ పాట.
5: కట్టుకోబోయేటోడికి కళ్ళతో మాట్లాడినా వినపడతాదంట.

చిత్రలేఖ కార్యక్రమంలో తరువాతి ఉత్తరం కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం నుండి, మురిపొలం నుండి పంతాడి శ్రీనివాసరావు, గంగాభవాని, పిఎస్ అఖిల్ వర్మ, పివిఎస్ అర్జున్ వర్మ మరియు పంతాడి వారి కుటుంబ సభ్యులు రాస్తున్నారు. వీరు నువ్వులేక నేనులేను చిత్రం నుండి నిండు గోదావరి కదా ఈ ప్రేమ అనే పాటను ప్రసారం చేయండి అని రాస్తున్నారు. అలాగేనండి, మీకోసం ఈ పాట.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం. చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతల కార్యక్రమంలో ఇప్పుడు తిరుపతి జిల్లా తడామండలం అండగుండల గ్రామం నుండి శ్రీరాములు, దక్షశ్రీ, నిహారిక, సంతోష్ మరియు భాగ్యలక్ష్మి రాస్తున్నారు. వీరు మనశంకర వరప్రసాద్ చిత్రంలోని మీసాల పిల్ల అనే పాటను వేయవలసిందిగా కోరుతున్నారు. అలాగేనండి, మీకోసం ఈ పాట.

0: అల్లో బాగా చలిగా ఉంది, దుప్పటి కప్పండ్రా.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
3: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా మీరే తెలుసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
4: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
5: చిత్రలేఖ కార్యక్రమంలో తరువాతి ఉత్తరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోషిని కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా రాస్తున్నారు. వీరు ఠాగూర్ చిత్రం నుండి చిన్నగా చిన్నగా అనే పాటను ప్రసారం చేయండి అని కోరుతున్నారు. అలాగేనండి, మీకోసం ఈ పాట.

0: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
1: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెప్తుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
0: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
2: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
0: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
1: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
0: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
2: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్
0: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
1: ఆకాశవాణి తిరుపతి FM 107.5 103.2 MHz పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా.

0: వినవచ్చు.
1: చిత్రలేఖ కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం నరసింహ చిత్రం నుండి. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి గ్రామం నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, రమేష్, ఆనంద్, మన్విత్ రాస్తున్నారు. వీరు నరసింహ చిత్రం నుండి సింగమల్లె నీవు అనే పాటను ప్రసారం చేయండి అని కోరుతున్నారు. అలాగేనండి, మీకోసం ఈ పాట.

0: ఆకాశంలో సగభాగమైన అతివల కోసం ఆకాశవాణి అందిస్తున్న అపురూప కార్యక్రమం వనితా లోకం.
1: విద్య, వైద్యం, విజ్ఞానం, వినోదం, వ్యవసాయం, వాణిజ్యం, ఇలా వివిధ రంగాలలో విజయకేతనం ఎగరవేస్తున్న మహిళల పరిచయాలతో పాటు
0: మహిళల హక్కులపై అవగాహన, మహిళాభ్యుదయం, మహిళా సాధికారత దిశగా మార్గనిర్దేశనం చేసే
1: కథలు, కథానికలు, కవితలు, నాటికలు, స్ఫూర్తిగాథలు, ఇలా వైవిధ్యభరితమైన అంశాలను మీకు అందించే కార్యక్రమం
0: వనితాలోకం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు మీ ఆకాశవాణి తిరుపతి కేంద్రంలో 107.5, 103.2 మెగాహెర్ట్స్ పై తప్పక వినండి.
1: వనితాలోకం స్త్రీల కార్యక్రమం.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 మెగాహెర్ట్స్పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో. చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాల కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత లేఖ హోస్కోట తాలూకా ఎస్ నారాయణకేరి గ్రామం నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, రమేష్, నాగరాచారి, మునిరత్నమ్మ, వెంకటాచారి, జయమ్మ, మురళి, భాగ్య, హర్ష రాస్తున్నారు. వీరు జనతా గ్యారేజ్ చిత్రం నుండి ప్రణామం అనే పాటను ప్రసారం చేయండి అని కోరుతున్నారు. అలాగేనండి, మీకోసం ఈ పాట.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరియైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తిగల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నంబర్ 8772426605. ఈ నంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: చిత్రలేఖ కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం చిత్తూరు జిల్లా పులిచర్ల మండలం మంగళంపేట గ్రామం నన్నూరివారిపల్లి నుండి జి నాగార్జున, ద్రాక్షాయిని, గిరి సాత్విక్, సాకేత్ రాస్తున్నారు. వీరందరూ స్వర్ణకమలం చిత్రం నుండి ఆకాశంలో ఆశల హరివిల్లు అనే పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. అలాగే శ్రోతలు, మీకోసం ఈ పాట.

చిత్రలేఖ కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుండి డిఎన్ లాస్య, పరిమళ, టీనా, నీలిమారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి రాస్తున్నారు. వీరు నువ్వు నేను చిత్రంలో ప్రియతమ అనే పాటను ప్రసారం చేయండి అని కోరుతున్నారు. అలాగే శ్రోతలు, మీకోసం ఈ పాట.

మీరింతవరకు చిత్రలేఖ శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాల కార్యక్రమం విన్నారు. ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్దిసేపట్లో సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి స్వనిధి పథకంపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: భాగంగా ప్రధానమంత్రి స్వనిధి పథకంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం.
1: భారతదేశంలోనే పట్టణ ఆర్థిక వ్యవస్థను దగ్గరగా పరిశీలిస్తే నగరాల అసలు జీవనాడి భారీ కార్పొరేట్ సంస్థలు మాత్రమే కాదని స్పష్టమవుతుంది. ఉదయం వేళ కూరగాయల బండ్లు, టీ విక్రేతలు, కాలనీల్లో పండ్ల వ్యాపారులు, ఫుట్పాత్లపై కార్మికులు, చిన్న చిరుతిండి కేంద్రాలు నడిపే కుటుంబాలు, ఇవన్నీ కలిసే నగరాల రోజువారీ జీవన చక్రాన్ని నడిపిస్తున్నాయి. చిన్న వ్యాపారులే అక్కడి స్థానిక ఆర్థిక వ్యవస్థకు అసలైన చోదక శక్తి. లక్షలాది మంది ప్రజలకు తక్కువ ధరల్లో అవసరమైన వస్తువులు, సేవలు అందిస్తూ పట్టణ ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాది వేస్తున్నారు. అయితే కరోనా మహమ్మారి కాలం ఈ వర్గాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. లాక్డౌన్లు, మార్కెట్ల మూసివేత, వినియోగదారుల రాకపోకల తగ్గుదల కారణంగా లక్షలాది మంది వీధి వ్యాపారులు ఆదాయాన్ని కోల్పోయారు. చాలామంది అప్పులలో చిక్కుకున్నారు. బ్యాంకు రుణాలకు అవసరమైన పత్రాలు లేకపోవడం, పూచికత్తు పెట్టే ఆస్తులు లేకపోవడం వల్ల అధిక వడ్డీకి అప్పులపైనే ఆధారపడాల్సి వచ్చింది. దేశవ్యాప్తంగా అనేక మంది వీధి వ్యాపారులు ఒకే సమస్యను ఎదుర్కొనేవారు. రోజువారీ ఆదాయంతో జీవనం సాగించే వీరికి బ్యాంకులు రుణాలివ్వడానికి సరైన పత్రాలు లేకపోవడం, రుణ సౌకర్యం లేకపోవడం పెద్ద సమస్యగా ఉండేది. ఫలితంగా ప్రైవేట్ అప్పులదారుల వద్ద నుంచి అధిక వడ్డీకి నగదు తీసుకుని వ్యాపారాలు నడిపేవారు. సంపాదనలో గణనీయమైన భాగం వడ్డీలకే వెచ్చించాల్సి రావడంతో అభివృద్ది అవకాశాలు పరిమితమయ్యేవి. ఇలాంటి సమయంలో 2020 జూన్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ

0: పెట్టిన ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి పీఎం స్వనిధి పథకం లక్షలాది మంది వీధి వ్యాపారులకు కొత్త చేయూతను ఇచ్చింది. తొలిసారిగా వీధి వ్యాపారులను ప్రత్యేకంగా గుర్తించి వారికి ప్రభుత్వ హామీతో పూచికత్తు లేని రుణాలను అందించే జాతీయ స్థాయి కార్యక్రమం అమల్లోకి వచ్చింది. పీఎం స్వనిధి మొదటిసారిగా ప్రభుత్వ మద్దతుతో గ్యారంటీ లేని రుణాలను అందుబాటులోకి తీసుకువచ్చింది.
1: और रेडी पटरी वाले भाई बहन को भी अगर आपके पास गारंटी देने के लिए कुछ नहीं है तो चिंता मत कर दीजिए, मोदी आपकी गारंटी लेता है. पीएम स्वनिधि योजना मोदी की ऐसी ही गारंटी है जो आज रेहड़ी पटरी ठेले ऐसे छोटे छोटे काम करने वाले लाखों परिवारों का संबल बनी है.
2: आज पहली बार देश में पीएम स्वनिधि योजना के माध्यम से स्ट्रीट वेंडर्स को फॉर्मल बैंकिंग से जोड़ा गया है. आज पहली बार देश में बंजारा घुमंतु अर्ध घुमंतु वर्ग के लिए वेलफेयर बोर्ड बना है. गांवों में बने 5 लाख से ज्यादा कॉमन सर्विस सेंटर्स सरकार की सेवाओं को गांवों तक ले गए हैं.
0: వ్యాపార అవసరాలకు అనుగుణంగా విడతల వారీగా 15,000, 25,000, 50,000 రూపాయల వరకు రుణాలను అందించడం ద్వారా వ్యాపారులు తమ వ్యాపారాలను విస్తరించుకునే అవకాశం పొందారు. సమయానికి రుణాలు చెల్లించిన వారికి మరింత పెద్ద రుణాలకు అర్హత కల్పించడం ద్వారా ఆర్థిక క్రమశిక్షణను కూడా ప్రోత్సహించింది. 2020లో పథకం ప్రారంభమైనప్పటి నుండి దేశవ్యాప్తంగా ఈ పథకం 6 ఏళ్ల కాలంలో కేవలం రుణాల పంపిణీ కార్యక్రమంగా మాత్రమే కాకుండా వీధి వ్యాపారులను అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి తీసుకువచ్చే సామాజిక ఆర్థిక ఉద్యమంగా రూపాంతరం చెందింది. అధికారిక గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 75 లక్షల మందికి పైగా వీధి వ్యాపారులు ఈ పథకం ద్వారా లబ్ది పొందారు. 1.12 కోట్లకు పైగా రుణాలు పంపిణీ అయ్యాయి. మొత్తం రుణాల విలువ 17,800 కోట్ల రూపాయలను దాటింది. అయితే ఈ గణాంకాల కంటే ముఖ్యమైనది వీధి వ్యాపారుల జీవితాల్లో వచ్చిన మార్పు. నెలవారీ ఆదాయం, కుటుంబ జీవన ప్రమాణాలను గణనీయంగా మెరుగుపరిచింది. పీఎం స్వనిధి పథకంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, కష్టపడి పనిచేసే వీధి వ్యాపారుల కోసం పీఎం స్వనిధి యోజనను ప్రారంభించామని, ఈ పథకం ఎంతో మంది వీధి వ్యాపారుల జీవితాలను మార్చిందని తెలిపారు.
1: जो सब्जी बेचते हैं, फल फूल बेचते हैं, दूध बेचते हैं, अखबार बेचते हैं, ये भी छोटे छोटे लोग स्वाभिमान के साथ जिए, ऐसे मेहनत का साथियों के बारे में पहले सरकारों को सोचने की फुर्सत ही नहीं थी, उनके लिस्ट में ये काम ही नहीं थे. लेकिन आपके इस सेवक ने पीएम स्वनिधि योजना की मदद से आज ऐसे लाखों रेड़ी पटरी वाले सामान्य काम करने वाले लोगों के जीवन को, उनके परिवार के जीवन को बदला.
0: పలు రాష్టాల్లో నిర్వహించిన క్షేత్రస్థాయి సర్వేలు చెబుతున్నదేమిటంటే, పీఎం స్వనిధి రుణాలు పొందిన వ్యాపారులు తమ సరుకు నిల్వలను పెంచుకోగలిగారు. కొత్త వస్తువులు అమ్మడం ప్రారంభించారు. కొందరు చిన్న దుకాణాలను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఆదాయం పెరగడంతో పిల్లల చదువులకు, కుటుంబ ఆరోగ్యానికి, గృహ అవసరాలకు మరింత ఖర్చు చేయగలిగారు. ఒకప్పుడు నగదు లావాదేవీలకే పరిమితమైన వీధి వ్యాపారులు ఇప్పుడు డిజిటల్ చెల్లింపులను స్వీకరిస్తున్నారు. యూపీఐ ఆధారిత లావాదేవీలు గ్రామీణ, పట్టణ భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పీఎం స్వనిధి ఈ మార్పులకు కీలక వేదికగా నిలిచింది. ఈ పథకం విజయానికి ప్రధాన కారణం కేవలం రుణాలు ఇవ్వడం కాదు, రుణాలతో పాటు డిజిటల్ ఆర్థిక వ్యవస్థలోకి వీధి వ్యాపారులను తీసుకురావడం కూడా ఒక కీలక లక్ష్యంగా నిలిచింది. డిజిటల్ చెల్లింపులు స్వీకరించే వ్యాపారులకు క్యాష్ బ్యాక్ ప్రోత్సాహకాలు అందించడం ద్వారా లక్షలాది మంది యూపీఐ ఆధారిత లావాదేవీలను అలవాటు చేసుకున్నారు. ఈ మార్పు కేవలం సాంకేతిక పరిజ్ఞాన వినియోగానికి మాత్రమే పరిమితం కాలేదు. బ్యాంకుల వద్ద వారి లావాదేవీల చరిత్ర నమోదవడం ప్రారంభమైంది. ఫలితంగా వారి ఆర్థిక విశ్వసనీయత పెరిగింది. పీఎం స్వనిధి ప్రభావ అధ్యయనాల ప్రకారం దాదాపు 95% మంది లబ్దిదారులు తమ జీవితంలో తొలిసారిగా అధికారిక రుణ వ్యవస్థలోకి అడుగుపెట్టారు. వారిలో 30% మంది తరువాత ఇతర బ్యాంకు రుణాలు కూడా పొందగలిగారు.
3: 5% पर ब्याज पर पैसा लेते थे, सुबह लेते तो शाम को वापस करना पड़ता था, चाहे मेरा दुकानदारी हो या ना हो.
4: पीएम स्वनिधि के तहत ही हमारे दुकान में इतना व्यवसाय हो गया जिससे हमारा हर एक तरीके से वृद्धि हुई.
5: इनकी सहायता लेते हुए अपने व्यवसाय को आगे से आगे ले जाने का कोशिश करे तो वो सफलता जरूर हासिल.

0: सर नीति ने मुझे लोन ही दिया, बेसिकली खुद पैरों पे खड़े होने का एक साहस दिया।
1: मोदी जी ने हमारे लिए इतना योजना को चलाकर इतना सब कुछ किया है कि एक औरत कहीं हार नहीं मान सकती, हर काम को आगे बढ़ा के लेके जा सकती।
2: ఆంధ్రప్రదేశ్ లోనూ ఈ పథకం విజయవంతంగా అమలవుతోంది. పట్టణ స్థానిక సంస్థల ద్వారా వీధి వ్యాపారుల గుర్తింపు నమోదు ప్రక్రియ వేగవంతం కావడంతో పీఎం స్వనిధి అమలు మరింత విస్తరించింది. నగరపాలక పురపాలక సంస్థలు స్వయం సహాయక బృందాలు కలిసి లబ్దిదారులను గుర్తించి బ్యాంకులతో అనుసంధానం చేస్తున్నాయి. ఫలితంగా గతంలో బ్యాంకు ఖాతా కూడా లేని అనేక మంది ఇప్పుడు రుణాలు పొందుతూ డిజిటల్ లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ఈ పథకం ప్రత్యేకత ఏమిటంటే ఇది కేవలం రుణం ఇప్పించడంతోనే ఆగిపోదు. సకాలంలో రుణం చెల్లించిన వారికి మరింత ఎక్కువ మొత్తంలో తదుపరి రుణం లభిస్తుంది. దీంతో వ్యాపార విస్తరణకు అవకాశం ఏర్పడుతోంది. ఆంధ్రప్రదేశ్లో అనేక మంది వీధి వ్యాపారులు మొదటి విడత రుణంతో ప్రారంభించి ప్రస్తుతం రెండో మూడో విడత రుణాలు పొందిన స్థాయికి చేరుకున్నారు. డిజిటల్ లావాదేవీల ప్రోత్సాహం కూడా రాష్ట్రంలో గణనీయమైన మార్పును తీసుకువచ్చింది. గతంలో పూర్తిగా నగదు ఆధారంగా నడిచిన వీధి వ్యాపారాల్లో ఇప్పుడు ఆన్లైన్ యూపీఐ చెల్లింపులు సాధారణమయ్యాయి. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి వంటి నగరాల్లో చిన్న టీ బండి నుంచి పండ్ల బండి వరకు క్యూఆర్ కోడ్ కనిపించడం దీనికి నిదర్శనం. సామాజిక ఆర్థిక కోణంలో చూస్తే ఈ పథకం మహిళల ఆర్థిక సాధికారతకు కూడా దోహదపడుతోంది. కుటుంబ పోషణ బాధ్యతలు నిర్వహిస్తూ చిన్న వ్యాపారాలు చేస్తున్న మహిళలకు ఇది స్వయం ఆధారిత జీవనానికి మార్గం చూపుతోంది. రుణం, డిజిటల్ చెల్లింపులు, బీమా, సంక్షేమ పథకాల అనుసంధానం వంటి అంశాలు వారి కుటుంబ భద్రతను కూడా పెంచుతున్నాయి. మొత్తం లబ్దిదారుల్లో దాదాపు 46% మంది మహిళలు కావటం విశేషం. చిన్న కుటుంబ వ్యాపారాలను నడిపే మహిళలకు ఈ పథకం ఆర్థిక స్వాతంత్రాన్ని అందించింది. అలాగే వెనుకబడిన వర్గాలకు చెందిన వారిలో కూడా ఈ పథకం విస్తృతంగా చేరింది. పట్టణాల్లో రోజూ కనిపించే వీధి వ్యాపారుల జీవితాల్లో జరిగిన ఈ మార్పు కేవలం ఆర్థిక సహాయం ఫలితం మాత్రమే కాదు. ఒకప్పుడు బ్యాంకు గడప దాటలేని వారు ఇప్పుడు డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భాగమవుతున్నారు. అప్పుల బారిన పడిన వారు ఇప్పుడు తమ వ్యాపారాన్ని విస్తరించే ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. జీవనోపాధి కోసం పోరాడిన వారు ఇప్పుడు ఆత్మవిశ్వాసంతో భవిష్యత్తును చూసే స్థితికి చేరుకుంటున్నారు. అందుకే పీఎం స్వనిధి పథకం వేలాది మంది వీధి వ్యాపారుల జీవితాల్లో కేవలం రుణ పథకంగా కాకుండా ఆర్థిక స్వావలంబనకు, సామాజిక గౌరవానికి, మెరుగైన భవిష్యత్తుకు దారితీసిన మార్గదర్శక కార్యక్రమంగా నిలుస్తోంది. చాలామంది వీధి వ్యాపారులు ఇప్పుడు తమ వ్యాపారాన్ని రోజువారీ జీవన పోరాటంగా కాకుండా చిన్న వ్యాపార సంస్థగా చూడటం ప్రారంభించారు. ఇది ఒక గొప్ప మార్పు. గతంలో అప్పులు తీర్చడమే లక్ష్యంగా ఉండగా ఇప్పుడు వ్యాపార విస్తరణ, నిల్వల పెంపు, కొత్త ఉత్పత్తుల విక్రయం వంటి అంశాలు పై దృష్టి పెడుతున్నారు. ముందు నెలాఖరులో అప్పుల కోసం వెతికే పరిస్థితిలో ఉన్న కుటుంబాలు ఇప్పుడు కొంత పొదుపు కూడా చేయగలుగుతున్నాయి. ఇది చిన్న వ్యాపారుల ఆర్థిక స్థిరత్వాన్ని పెంచడంలో పథకం సాధించిన ప్రధాన విజయంగా చెప్పవచ్చు. పథకం సాధించిన విజయాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం దీనిని 2030 మార్చి వరకు పొడిగించింది. రాబోయే సంవత్సరాల్లో మరింత మంది వీధి వ్యాపారులను బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకురావటం, డిజిటల్ చెల్లింపులను విస్తరించడం, సామాజిక భద్రతా పథకాలతో అనుసంధానం పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. సామాజిక భద్రతా పరంగా కూడా పీఎం స్వనిధి కొత్త దారులు తెరిచింది. స్వనిధిసే సమృద్ది కార్యక్రమం ద్వారా లబ్దిదారులను వివిధ కేంద్ర సంక్షేమ పథకాలతో అనుసంధానం చేస్తున్నారు. బీమా, పింఛన్, ఆరోగ్య రక్షణ వంటి సేవలు అందుబాటులోకి రావటం వల్ల వారి కుటుంబాలకు భవిష్యత్తుపై భరోసా పెరిగింది. వీధి వ్యాపారులు పట్టణ ఆర్థిక వ్యవస్థకు కేవలం అంచుల్లో ఉన్న వర్గం కాదని, వారు దేశ అభివృద్దిలో కీలక భాగస్వాములను గుర్తించిన అభివృద్ది నమూనాకు పీఎం స్వనిధి ప్రతీకగా నిలుస్తోంది. ఒకప్పుడు బ్యాంకు గడప దాటలేని లక్షలాది మంది ఇప్పుడు డిజిటల్ చెల్లింపులు నిర్వహిస్తూ, క్రెడిట్ కార్డులు వినియోగిస్తూ అధికారిక ఆర్థిక వ్యవస్థలో భాగమవుతున్నారు. భారత్లోని నగరాల్లో ప్రతిరోజు కనిపించే వీధి వ్యాపారుల వెనుక ఇప్పుడు ఒక కొత్త ఆశ కనిపిస్తోంది. దాని పేరు పీఎం స్వనిధి. ఇది కేవలం ఒక పథకం కాదు, మనుగడ కోసం పోరాడిన లక్షలాది కుటుంబాలను స్వావలంబన వైపు నడిపిస్తున్న నిశ్శబ్ద ఆర్థిక విప్లవం. స్వావలంబన, ఆత్మగౌరవం, ఆర్థిక సాధికారత వైపు సాగుతున్న ప్రయాణం. ఈ ప్రయాణానికి పీఎం స్వనిధి ఒక బలమైన వేదికగా నిలిచిందని నిస్సందేహంగా చెప్పొచ్చు.
3: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి స్వనిధి పథకంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటివరకు విన్నారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం ఎన్ మణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

కిలాడి నుంచి సాంగ్ అయితే వినేశారు కదా, మనం హర్వీలులో ఉన్నాం, గంగా నదిని బంగ్లాదేశ్ లో ఏ పేరుతో పిలుస్తారు అని అడిగాను. ఆన్సర్స్ అయితే వచ్చేసాయి, మరి చూద్దాం ఎవరెవరు ఏమేమి ఆన్సర్స్ పంపించారు అనేది. గుడ్ మార్నింగ్ చందన అంటున్నారు. గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు, మీ పేరు చెప్పలేదు. కాకాని నుంచి పద్మా గారు అండ్ ఫ్యామిలీ అంతా, సో పేరు కూడా పంపించండి సారీ. అండ్ నెక్స్ట్ ఇంకా అప్పలరాజ్ గారు పడే నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ బాగున్నారా అంటూ నరేష్ గారు, రోజా గారు అడుగుతున్నారు. ఫైన్ అండి. అండ్ హాయ్ చందన అంటూ మురళి గారు మెసేజ్ చేశారు, హాయ్ అండి. అండ్ అబ్దుల్ గారు పెదపరిమి నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఇంకా పుట్టుపాక నుంచి పుల్పాటి శ్రీనివాస్ గారు అండ్ ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్ చేశారు. ఆశా శ్రీనివాస్ గారు పంపించారు, పాటల గురించి ఇన్ఫర్మేషన్ చాలా బాగా వివరించారు. సాడ్ సాంగ్స్, హ్యాపీ సాంగ్స్ మనకి అట్రాక్షన్ చేస్తూ ఉంటాయి అంటున్నారు. కరెక్ట్ అండి, మెయిన్లీ సాడ్ సాంగ్స్ ఏనట, నాకు ఇవాళ మీ అందరికీ చెప్దాం అనిపించింది అందుకే. సో థ్యాంక్ యూ అండ్ కరెక్ట్ ఆన్సర్ కూడా. నెక్స్ట్ ఇంకా చెల్లపాండి మరి మోనిషా మదురై నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ని. అండ్ అలాగే కాదర్ వీరేష్ గారు రాజో నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ దేవసేన గారు తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే పాటల గురించి, మనిషి ఎలాంటి పాట వింటే మనిషి మనస్తత్వం ఎలా ఉంటుందో

చెప్పారు, తెలియని విషయాన్ని విన్నాం సూపర్ అంటున్నారు, అండ్ ఆన్సర్ కూడా కరెక్ట్ గా పంపించేశారు, థ్యాంక్ యూ మీకు కూడా. సో వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి, అండ్ అలాగే హాయ్ మ్యామ్ అంటూ రవి గారు చీరాల నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ ని, హాయ్ అండి. అండ్ అలాగే పడన్ నుంచి కనకారావు గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు, అండ్ ఇనాయతుల్లా గారు భవానీపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు, అండ్ సుమని గారు పంపించారు పడన నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ చందనా తల్లి ఆన్సర్ అంటూ వీర కనకారావు గారు వీర భద్రాపురం నుంచి పంపించారు కరెక్ట్ గా, అండ్ భీమేశ్వరరావు గారు పడన నుంచి హాయ్ చందన శుభోదయం అంటూ పంపించారు కరెక్ట్ ఆన్సర్తో, శుభోదయం మీకు కూడా. అండ్ అలాగే షేక్ షేక్ ఇలియా సామి పేరు, ఓకే పంపించారు గొల్లపూడి నుంచి కరెక్ట్ ఆన్సర్ ని, అండ్ అలాగే హాయ్ చందన అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు. లతా గారు మురళి గారు అండ్ ఫ్యామిలీ అంతా తిరుపతి నుంచి అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా మంగళగిరి నుంచి చిన్నమస్తన్నరావు గారు పెద్దమస్తన్నరావు గారు నమస్తే అంటున్నారు మీకు కూడా అండి. అండ్ వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అనంతపూర్ నుంచి అనురాధ గారు కట్ అవుతోంది అంటున్నారా, ఓకే మీ యొక్క ఏరియాని బట్టి కూడా ఉంటుంది నెట్వర్క్ అనేది. సో ఒకసారి మీరు ఏం చేస్తారంటే ఒక్కసారి యాప్లో వింటుంటే కనుక క్లోజ్ చేసేయండి, లేకపోతే మామూలుగా లింక్ ఓపెన్ చేసి విన్నా కూడా ఒకసారి క్లోజ్ చేసి మళ్ళీ ఒకసారి నెట్ ఆఫ్ చేసుకొని ఓపెన్ చేయండి. నార్మల్ రేడియో అయితే కనుక సిగ్నల్ ఇష్యూ ఖచ్చితంగానే ఉంటుంది అప్పుడప్పుడు, అంటే ఇట్స్ వరుణ్ టైం, ఇట్స్ పవన్ టైం, ఇవన్నీ ఉన్నాయి కదా మనకి వాతావరణ మార్పులు, సో దానివల్ల అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా గుడ్ మార్నింగ్ అంటూ బంగారాజ్ గారు ఆధుని నుంచి మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ హాయ్ చందన గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అంటూ చండిక గారు వరలక్ష్మి గారు వాసు గారు అడుగుతున్నారు, ఫైన్ అండి అండ్ మీ ప్రోగ్రామ్స్ చాలా బాగున్నాయండి, బాగుంటుందండి మీ మాటలు ఇలా వినాలనే అనిపిస్తుంది, చాలా కూల్ గా మాట్లాడతారు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్, అండ్ కరెక్ట్ ఆన్సర్ కూడా. సో నెక్స్ట్ ఇంకా సుందరి గారు పెనమలూరు నుంచి మెసేజ్ చేశారు, యాక్చువల్లీ ఈ నది కాదు ఇంకో అందమైన నది అనమాట, అది విషయం. నెక్స్ట్ ఇంకా నరేష్ గారు రోజా గారు యమునా నది అంటున్నారు, కాదండి. అండ్ చందన గుడ్ మార్నింగ్ అంటూ పంపించారు జాన్సన్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్తో, మీకు కూడా గుడ్ మార్నింగ్. అండ్ పాపారావు గారు నర్సాపూర్ నుంచి పంపించారు గుడ్ మార్నింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ని, అండ్ అలాగే రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ని, అలాగే ధర్మారావు గారు పంపించారు హలో టు చందన అండ్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్ అంటున్నారు. హుబ్లీ నది అన్నారు కానీ ఆ నది అయితే కాదండి, దంతివాడ నుంచి మెసేజ్ చేశారు. సో ఇంకో వేరే అందమైన నది ఉంది మన ఇండియాలోదే. అండ్ నెక్స్ట్ ఇంకా నాగార్జున గారు లక్ష్మీ ఒడియంపేట నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. మరింతకీ ఆన్సర్ ఏంటో చూసేద్దాం. గంగా నదిని బంగ్లాదేశ్లో ఏ పేరుతో పిలుస్తారో తెలుసా, నేనే చెప్తాను. చెప్పబోయే ముందు ఇంకొక మెసేజ్ ఉంది చూద్దాం ఎవరు పంపించారు అనేది. మహానది అట కాదండి ఆ ఆన్సర్, అరుణ గారు మోహన్ నారాయణపేట నుంచి పంపించారు. ఇంతకీ ఏ నది అంటే పద్మానది అని చెప్పి పిలుస్తారట, గంగానదిని బంగ్లాదేశ్లో పద్మానది అని చెప్పి పిలుస్తారు. సో అది కరెక్ట్ ఆన్సర్. అండ్ మనకి రకరకాల అవార్డ్స్ అయితే ఇస్తూ ఉంటారు కదా ఇయర్లీ, సో ప్రతి ఇయర్ కూడా చాలా మంది రకరకాల అవార్డ్స్ని అయితే అందుకుంటూ ఉంటారు కదా, అందులో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న మొదటి తెలుగు వ్యక్తి ఎవరు మీకు తెలుసా? తెలిస్తే నాకు ఆన్సర్ చేసేయండి. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని అందుకున్న మొదటి తెలుగు వ్యక్తి ఎవరు తెలిస్తే ఆన్సర్ చేయండి. ఇప్పుడైతే గంగోత్రి నుంచి మంచి సాంగ్ మీకోసం వస్తోంది, వింటూ స్టే ట్యూన్డ్.

0: ध्यान दें, आपकी मेहनत को राष्ट्रीय पहचान। पशुपालन क्षेत्र में उत्कृष्ट योगदान देने और नवीन प्रौद्योगिकी प्रथाओं को अपनाने वालों को भारत सरकार का पशुपालन एवं डेयरी विभाग प्रदान करता है राष्ट्रीय सम्मान। आज ही नामांकन करें राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 के लिए। इस पुरस्कार के लिए 3 श्रेणियों में होता है चयन, सर्वश्रेष्ठ डेयरी किसान, सर्वश्रेष्ठ डेयरी सहकारी समिति और सर्वश्रेष्ठ AI टेक्नीशियन। उत्तर पूर्वी क्षेत्र और हिमालयी राज्यों के लिए विशेष पुरस्कार का प्रावधान। नामांकन की तिथि 10 अगस्त से 30 सितंबर 2026 तक, तो देर किस बात की। आज ही आवेदन करें www.awards.gov.in पर या संपर्क करें नजदीकी CSC केंद्र पर। राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 पशुपालन एवं डेयरी विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
1: ఎక్కడున్నావు
2: అమ్మా? ఇది కొత్త అకౌంట్, ఇంకా నా కేవైసీ అప్డేట్.
1: ఇదైతే టక్కున చేసే పని. మరి
2: ఎలా?
1: ఒకవేళ కేవైసీ వివరాలు ఎటువంటి మార్పు లేకపోయినా, లేదా కేవలం అడ్రస్ మారినా, అప్పుడు రిజిస్టర్ మొబైల్, ఈమెయిల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా లెటర్ ద్వారా సెల్ఫ్ డిక్లరేషన్ చెయ్యి.
2: అయితే ఇతర మార్పులు?
1: ఇంట్లో కూర్చుని వీడియో కేవైసీ లేదా ఆధార్ OTP ఆధారమైన ఈ కేవైసీతో అప్డేట్ చేసుకో బ్యాంక్ అధికృత ఛానల్స్ తో.
2: ఇదైతే నూడిల్స్ చేయడం అంత సులువైనది.
1: RBI అంటుంది
3: కేవైసీ సురక్షితమైన బ్యాంకింగ్ కి తొలి అడుగు.
4: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

ఒక లైన్ లో కోసం నుంచి సాంగ్ అయితే వినేశారు. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న మొదటి తెలుగు వ్యక్తి ఎవరు అని చెప్పి అడిగాను. ఆన్సర్స్ అయితే వచ్చేసాయి, మరి చూద్దాం ఎవరు పంపించారు అనేది. అల్లు రామలింగయ్య గారట ఆన్సర్ చేశారు, నరేష్ గారు, రోజా గారు మహబూబ్ నగర్ నుంచి కాదండి. అండ్ అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు, కనకారావు గారు పడని నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ బిఎన్ రెడ్డి గారు అనుకుంటూ సుమని గారు పడని నుంచి పంపించారు. ఓకే చెప్తాను కరెక్ట్ కాదా అనేది. అండ్ ఏఎన్ఆర్ గారు అనుకుంటున్నారు, పాపారావు గారు నర్సాపురం నుంచి. సో నెక్స్ట్ ఇంకా గొల్లపూర్ నుంచి షేక్ ఇలియాస్ పంపించారు కరెక్ట్ ఆన్సర్ని. అండ్ ఇందాక రెండు కూడా కరెక్టా కాదని నేను లాస్ట్లో చెప్తాను. అండ్ కాదర్ వీరేష్ గారు రాజుల నుంచి కరెక్ట్ ఆన్సర్, జాన్సన్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ సాయి శిరీష తిరుపతి నుంచి. ఎల్వి ప్రసాద్ గారు అనుకుంటున్నారా కానీ కాదు. రవి గారు చీరాల నుంచి హాయ్ మ్యామ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ చెల్లపాండి మరి మోనిషా గారు పంపించారు, ఫస్ట్ తెలుగు హీరో అంటూ కూడా పంపించారు. సో చెప్తాను అది కరెక్టా కాదా అనేది. నెక్స్ట్ ఇంకా పులిపాటి శ్రీనివాసరావు గారు, కృష్ణవేణి గారు పంపించారు.

ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ నేను భాస్కర్ గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్, వినాయదుల్ల గారు భవానీపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఆన్సర్ అంటూ కరెక్ట్ గా చేశారు వేదంతం జానకి గారు మచిలీపట్నం నుంచి. అండ్ శివగిరి రామ్ప్రసాద్ గారు మార్కాపూర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ని. అండ్ లలిత గారు, మురళి గారు అండ్ ఫ్యామిలీ తిరుపతి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే రమణారావు గారు అండ్ ఫ్యామిలీ పంపించారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే తులసీదాస్ గారు నవీపేట నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ భీమేశ్వరరావు గారు పడే నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహభాను గారు పద్మానది అంటుంది అక్కడ దానికి ఆన్సర్ చేశారు. అలాగే గౌతమ్ గారు చౌడేపల్లి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే టీచర్స్ కాలనీ నుంచి దేవికా రాణి గారు అంటూ ఆన్సర్ చేశారు రంగాచార్య గారు. సో కాదండి. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి. అండ్ అలాగే అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ సుకన్య గారు గుంటకల్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ వెంకటనారాయణ గారు ఝాన్సీ ఖమ్మం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఆయన ఎప్పుడు అందుకున్నారో అనేది కూడా పంపించేశారు కరెక్ట్గా. అండ్ అలాగే రామకృష్ణ గారు, కృష్ణవేణి గారు భవానీ నగర్ నుంచి పంపించారు దేవికా రాణి అంటూ. సో కాదండి. అండ్ మోహన్ బాబు గారు అంటూ నరేష్ మరి రోజా గారు పంపించారనమాట మహబూబ్ నగర్ నుంచి. సో కాదండి.

సో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని అందుకున్న తొలి తెలుగు వ్యక్తి ఎవరు అని అంటే గనక మనం డైరెక్టర్ బిఎన్ రెడ్డి గారిని గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఆయనే ఫస్ట్ ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని అందుకున్న వ్యక్తి. అండ్ ఆయన తెలుగు సినీ దర్శకులు అండ్ అలాగే నిర్మాత కూడా అనమాట. 1974లో ఈయనకి ఈ అవార్డు అయితే వచ్చింది. అండ్ ఆ తర్వాత 1982లో మనకి ఎల్వి ప్రసాద్ గారికి, అండ్ 86లో నాగిరెడ్డి గారికి, అండ్ ఆ తర్వాత 1990లో ఏఎన్ఆర్ గారికి, అండ్ ఆ తర్వాత డి రామానాయుడు గారు అండ్ కె విశ్వనాథ్ గారు, ఇలా చాలా మంది అయితే ఈ అవార్డ్స్ని అందుకున్నారనమాట. అదే విషయం మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నాను, రెడీగా ఉండండి. మన ఇండియాలో అంతరిక్ష ప్రయోగాలు అనేవి మనకి శ్రీహరికోటలో జరుగుతూ ఉంటాయి, మనకు తెలిసిందే కదా. సో ఈ శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో ప్రయోగించబడిన మొదటి ఉపగ్రహం ఏది? శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో మనకి ప్రయోగించబడిన మొదటి ఉపగ్రహం ఏది, మొదటి శాటిలైట్ ఏది? సో అక్కడి నుంచి మనకి శాటిలైట్ మనకి ఇవ్వవుతుంటాయి కదా, లాంచ్ అవుతుంటాయి కదా, అలాగా ఫస్ట్ శాటిలైట్ ఏది? తెలిస్తే ఆన్సర్ చేయండి 0866248814కి. శ్రీహరికోటలో ప్రయోగించబడిన మొదటి ఉపగ్రహం ఏది? తెలిస్తే ఆన్సర్ చేయండి. ఇలా ఒక మంచి సాంగ్ మీకోసం వచ్చేస్తుంది, ఓరి దేవట సినిమా నుంచి అనమాట.

మంచి సాంగ్ అలా వినేశారు కదా మా ఇంటి బంగారం నుంచి. మరి మనం అయితే హర్విలిలో ఉన్నాం, శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో ప్రయోగించబడిన మొదటి ఉపగ్రహం ఏది అని చెప్పడిగాను. ఆన్సర్స్ అయితే వచ్చేసాయి, మన లిజనర్స్ ఆన్సర్స్ కరెక్ట్ గా చేశారు చాలా మంది. చూద్దాం ఎవరెవరు పంపించారో. ఇస్రో అంట, అంటే శాటిలైట్ పేరు అడిగాను నేను యాక్చువల్గా. నరేష్ గారు, రోజా గారు, అండ్ నెక్స్ట్ ఇంకా అప్పలరాజ్ గారు పడి నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు, ఎల్ఐసి కాలనీ నుంచి ప్రసాద్ గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు, అండ్ ఆర్యభట్ట అంటూ పంపించారు సుమని గారు పడి నుంచి, సో కాదండి. అండ్ అలాగే మార్కపూర్ నుంచి శివగిరి ప్రసాద్ గారు కరెక్ట్ ఆన్సర్, సిరిగిరి ప్రసాద్ గారా, ఓకే కరెక్ట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఇంకా హాయ్ చందన ఒక సాంగ్ పాడండి, వాయిస్ ఈజ్ సో స్వీట్ అంటూ మురళి గారు మెసేజ్ చేశారు. ఐ విల్ ట్రై మురళి గారు. అండ్ కనకారావు గారు పెడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ని. నెక్స్ట్ ఇంకా ఆర్యభట్ అనుకుంటున్నారు, కేదర్ వీరేష్ గారు రాజోల్ నుంచి, సో కాదండి. అండ్ అలాగే శ్రీనివాస్ గారు గన్నవరం నుంచి మెసేజ్ చేశారు, అనుకుంటున్నానమ్మా అంటున్నారు, కాదండి చెప్తాను అదేంటి అనేది. అండ్ అలాగే మల్లికార్జున గారు, అభిరామ్ గారు కేశవ్ నగర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ని. అండ్ అలాగే ఎప్పుడు ఆ శాటిలైట్ని విడుదల చేశారు అనేది కూడా కరెక్ట్ ఆన్సర్ చేసేసారు మోహిత్ రావు గారు బెంగళూరు నుంచి, అండ్ ఫ్యామిలీ అందరూ కూడా. అండ్ అలాగే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ని. అండ్ మార్కాపూర్ నుంచి మస్తాన్ గారు, వలీ ఫాతిమా గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్ని. నెక్స్ట్ ఇంకా కాదు కాదు, మీ ఆన్సర్ అదైతే కాదు, ఎస్ఎల్వి కాదు, ఎస్ఎల్వి 3 అని పంపించారు కదా అదైతే కాదు. అండ్ నెక్స్ట్ ఇంకా పుట్టపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు గారు ఫ్యామిలీ పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా జాన్సన్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, వేదంతం జానకి గారు మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ లలిత గారు మురళి గారు అండ్ ఫ్యామిలీ తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్, ఇనాయతుల్లా గారు భవానీపేట నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే వెంకట నారాయణ గారు, ఝాన్సీ గారు ఖమ్మం నుంచి పంపించారు హాయ్ అండ్ కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే వెంకట లక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ శుభోదయం ఆకాశవాణి కేంద్రానికి అంటూ అనంతపూర్ నుంచి రాజశేఖర్ గారు, సుజాత గారు అండ్ ఫ్యామిలీ పంపించారు కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ అలాగే అనంతపూర్ నుంచి అనురాధ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్, అండ్ విజయవాడ నుంచి నందు పంపించారు గుడ్ మార్నింగ్ అంటున్నారు, గుడ్ మార్నింగ్. అలాగే రమేష్ బాబు గారు పంపించారు కరెక్ట్ తిరుపతి నుంచి, GSAT 3 కూడా కాదండి. అండ్ నెక్స్ట్ ఇంకా చంద్రయాన్ అంటున్నారు సుకన్య గారు గుంటకల్ నుంచి, సో అది కూడా కాదు. అండ్ హిందూపూర్ నుంచి రంగాచార్యులు గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్ని, చౌడేపల్లి నుంచి పంపించారు గౌతమ్ గారు, సో కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మహబూబ్ నగర్ నుంచి పంపించారు ఆన్సర్ని, సో మీ ఆన్సర్ కరెక్ట్ కాదు. అండ్ అలాగే సౌండింగ్ రాకెటా కాదండి, ఓకే ఎవరు అంటే పెద్దపూర్ నుంచి త్రిమూర్తులు గారు అనమాట, ఆలస్యంగా జాయిన్ అయినందుకు సారీ తల్లి అంటున్నారు, ఏం పర్లేదండి. అండ్ అలాగే తులసీదాస్ గారు నవీపేట నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ అండి. సో నాకైతే వచ్చిన ఆన్సర్స్ ఇవి, మరి ఇంతకీ ఆన్సర్ ఏంటో చూసేద్దామా. శ్రీహరికోటలో ప్రయోగించబడిన అంటే ఆ అంతరిక్ష కేంద్రంలో ప్రయోగించబడిన మొదటి ఉపగ్రహం ఏంటి అని అంటే రోహిణి అనమాట. సో రోహిణి అనే ఆ శాటిలైట్ని ఫస్ట్ అయితే ప్రయోగించారు. అండ్ ఫైనల్లీ ఇంకొక క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. మనకి రకరకాల గ్రంథాలు అయితే ఉంటాయి కదా, అలాగే మనకి రకరకాల నవల్స్ కూడా ఉంటాయి. అండ్ గ్రంథాల విషయానికి వస్తే మనకి భాగవతం, రామాయణం ఇలా గ్రంథాలు చాలానే ఉంటాయి. అండ్ మహాభారతం కూడా ఉంది కదా, మరి మహాభారతానికి మరొక పేరు కూడా ఉంది, అదేంటి అంటే మహాభారతానికి మహాభారతం అని కాకుండా మరొక పేరు కూడా ఉంది, అదేంటి తెలిస్తే నాకు ఆన్సర్ చేయండి 0866248814కి. సో ఇప్పుడైతే మీకోసం విజయ్ బాపినీడు గారి జయంతి సందర్భంగా మరి ఆయన డైరెక్షన్లో వచ్చిన గ్యాంగ్ లీడర్ నుంచి మంచి సాంగ్ వస్తుంది, బాలుగారు చిత్ర గారు పాడగా వింటూ స్టేడియం.

మంచి సాంగ్ తో ఎండింగ్ ఇచ్చేస్తున్నాము మన హరవిల్లుకి అయితే. మరి ఇదే ఫైనల్ సాంగ్ అండ్ ఇంకా ఫైనల్ ఆన్సర్స్ ఎవరెవరు ఏం చేశారు అనేది చూసేద్దాం. మహాభారతానికి గల మరొక పేరు ఇంటి అని అడిగాను కదా, ఆన్సర్స్ అయితే వచ్చేసాయి. మరి చూద్దాం ఎవరు పంపించారు. తులసీదాస్ గారు నవీపేట నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, అప్పలరాజు గారు పడే నుంచి కరెక్ట్ ఆన్సర్, అలాగే ప్రసాద్ గారు నెల్లూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే సుకన్య గారు గుంటకల్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. సుమని గారు భగవద్గీత అంటున్నారు పెడ నుంచి, కాదండి మహాభారతం వేరు భగవద్గీత వేరు. అండ్ అలాగే కనకారావు గారు పెడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ దేవసేన గారు తిరుపతి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మహబూబ్ నగర్ నుంచి నరేష్ గారు, రోజా గారు ఇద్దరు కూడా పంపించారు. భారతీయ అంటున్నారు, భారతీయ భారతీయ కంటిన్యూషన్ ఇది, కానీ అదైతే ఆన్సర్ అవ్వదు. అండ్ ఇనాయతుల్లా గారు భవానీపేట నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ ని. అండ్ అలాగే మల్లికార్జున గారు, అభిరామ్ గారు కేశవ నగర్ నుంచి పంపించారు భాగవతం అంటూ, కాదండి. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ చేశారు విజయవాడ నుంచి భార్గవి గారు. అండ్ గుడ్ మార్నింగ్ శాండల్జీ అంటున్నారు కర్నూతల సునీల్ గారు లక్కిరెడ్డిపల్లి నుంచి. ఓకే ఆన్సర్ అయితే కరెక్ట్ ఆన్సర్ అండ్ మీకు కూడా గుడ్ మార్నింగ్. అండ్ అలాగే ఆన్సర్ ని దేవి గారు అండ్ ఫ్యామిలీ పంపించారు. ఓకే దీన్ని కూడా కరెక్ట్ అని కన్సిడర్ చేస్తున్నాను. అండ్ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఆది కావ్యం అనుకుంటున్నారు గౌతమ్ గారు చౌడేపల్లి నుంచి. గౌతమ్ గారు గౌతమా గౌతమీనా పైనేమో గౌతమ్ అన్నారు. ఓకే నేను గౌతమ్ అనే అనుకుంటున్నాను. ఆది కావ్యంని అంటే రామాయణాన్ని అంటాము యాక్చువల్గా. అండ్ కేదర్ వీరేష్ గారు రాజుల నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే వెంకటాద్రి గారు అండ్ ఫ్యామిలీ పంపించారు చిత్తూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అనంతపూర్ నుంచి అనురాధ గారు స్పెల్లింగ్ మిస్టేక్కే కానీ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా వేదాంతం జానకి గారు అన్ని ప్రశ్నలు మంచిగా ఉన్నాయి, థ్యాంక్ యూ సో మచ్ అండి అంటున్నారు. థ్యాంక్ యూ మీకు కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే స్వాతి గారు, వేణుగోపాల్ గారు అనంతపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కవిత గారు, జోష్నవి గారు అండ్ ఫ్యామిలీ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే రామకృష్ణ గారు, కృష్ణవేణి గారు భవానీపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ వెంకటలక్ష్మి రెడ్డి గారు భీములపాడు నుంచి.

0: కరెక్ట్ ఆన్సర్. నేను అన్ని ప్రశ్నలు వినలేదు అంటున్నారు, పర్వాలేదులేండి, ఒకటైతే విన్నారు కదా, నందు గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే నందిగామ్ నుంచి జానకి గారు, రామ్ గారు, ఉమా గారు అందరూ కూడా పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే పిబి శ్రీనివాస్ గారి జయంతి సందర్భంగా, ఈశ్వర్లక్ష్మి గారి జయంతి సందర్భంగా, బి గోపాలం గారి జయంతి సందర్భంగా నివాళులు అంటున్నారు. ఓకే అండి. నెక్స్ట్ ఇంకా టీచర్స్ కాలనీ నుంచి రంగాచార్యులు గారు పంపించారు. ఓకే. నెక్స్ట్ ఇంకా ఈరోజు షో చాలా బాగుంది అంటున్నారు నరేష్ గారు, రోజా గారు, థ్యాంక్ యూ. అండ్ అలాగే జయా గారు, సహరి గారు పంపించారు. ఓకే, కరెక్ట్ ఆన్సర్ అండి. కాదు కాదు, మీరు ఆన్సర్ని పంపించారా, జయా అండ్ సతీ సహరి అంటూ ఏదో పంపించారు మొత్తానికి చిరంజీవి గారు. సో ఫస్ట్ లాస్ట్ బోర్డు తీసుకుంటా కరెక్ట్ కింద. అండ్ నెక్స్ట్ ఇంకా ఈరోజు అన్ని ప్రోగ్రామ్స్ చాలా బాగున్నాయి, ముఖ చిత్రాలు మార్చే టైంకి ఎప్పుడొస్తారు మళ్ళీ అంటున్నారు అప్పలరాజు గారు. అయితే త్వరలోనే కలుద్దాం, ముఖ చిత్రాలు మారుస్తా నేను, అప్పుడు మళ్ళీ వస్తా. ప్రజెంట్ అయితే ఈరోజు ఇలా నేనైతే టాటా చెప్పేస్తున్నాను. అండ్ త్వరలో మళ్ళీ అందరం కలుసుకుందాం. అండ్ చక్కగా మీరైతే హ్యాపీగా వరుణ్ వస్తాడా రాడా అని వెయిట్ చేయండి అందరూ కూడా. డెఫినెట్లీ ఈరోజు అయితే వస్తాడు, అది విషయం. అండ్ నేనైతే టాటా చెప్పేస్తున్నాను, త్వరలోనే మళ్ళీ కలుద్దాం. అంతవరకు వింటూ ఉండండి భారతి ఎఫ్ఎం 101.3. నేను చందన, సైనింగ్ ఆఫ్.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
2: ఆకాశవాణి వోకల్ ఫర్ లోకల్ ఉద్యమం ద్వారా ఆత్మ నిర్భర్ భారత్ స్థాపనలో ఆతిథ్య మరియు పర్యాటక రంగం పోషిస్తున్న పాత్ర గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథులు ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు, విశాఖపట్నం అనకాపల్లి జిల్లా పర్యాటక కౌన్సిల్ సభ్యులు శ్రీ ఎంవి పవన్ కార్తిక్ గారు, అరకు ట్రైబల్ మ్యూజియం ఎగ్జిక్యూటివ్ శ్రీ సుమన్ చెట్టి గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
3: భారతదేశం వైవిధ్యభరితమైన సంస్కృతులకు నిలయం. మన ఆతిథ్యం ప్రపంచానికే ఆదర్శం. మన ప్రాంతీయ రుచులు, మన స్థానిక ఆతిథ్య రంగం నవభారత నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. స్థానికతకు పట్టం కడుతూ స్వదేశీ ప్రతిభను ప్రపంచానికి చాటుతూ మన లోకల్ బ్రాండ్స్ను గ్లోబల్ స్థాయికి తీసుకువెళ్లే సరికొత్త విప్లవమే వోకల్ ఫర్ లోకల్. మన సంస్కృతిలోని వసుధైవ కుటుంబకం, అతిథి దేవోభవ అనే మహోన్నత ఆదర్శాలు విశ్వవ్యాప్తంగా భారతదేశానికి విశిష్ట గుర్తింపును తెచ్చిపెట్టాయి. మన మూలాలను, ఉనికిని ప్రపంచానికి చాటి చెప్పేందుకు, దేశ ఆర్థిక స్వావలంబనకు ఊతమిచ్చేందుకు భారత ప్రభుత్వం తీసుకొచ్చిన మహత్తర సంకల్పమే వోకల్ ఫర్ లోకల్. ఇది కేవలం ఒక విధానపరమైన నినాదం మాత్రమే కాదు, స్వదేశీ శ్రమజీవుల గౌరవానికి, స్వావలంబనకు అద్దం పట్టే ఒక ప్రజా విప్లవం. మన చుట్టూ ఉన్న గ్రామాల్లో, పట్టణాల్లో తయారయ్యే వస్తువులు, పండించే పంటలు, తయారు చేసే కళాఖండాల గురించి గొప్పగా చెప్పుకోవడం, వాటిని ఇతరులకు సిఫారసు చేయడం, స్వదేశీ కళాకారుల శ్రమను గౌరవించడం, విదేశీ బ్రాండ్లు దిగుమతి చేసుకున్న కృత్రిమ వస్తువుల కంటే మన మట్టి వాసనలు ఉట్టిపడే దేశీయ ఉత్పత్తులను మన దైనందిన జీవితంలో మొదటి ప్రాధాన్యతగా ఎంచుకోవడం ద్వారా వాటిని స్థానికత నుంచి ప్రపంచ స్థాయి దృష్టికి తీసుకువెళ్లగలం. చిన్న స్థాయి స్థానిక ఉత్పత్తిదారులు, చేనేత కార్మికులు, గిరిజన రైతులు, సూక్ష్మ పరిశ్రమలకు మనమందించే ఊతం వారిని ఆర్థికంగా నిలదొక్కునేలా చేస్తుంది. ఇది వారి ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్ వరకు తీసుకువెళ్తుంది. ఇదే ఈ ఉద్యమం అసలైన లక్ష్యం. ఈ ప్రయాణంలో భారతీయ ఆతిథ్య మరియు పర్యాటక రంగం బలమైన వారధిగా మారి మన స్థానిక కళలు, ఉత్పత్తులను నేరుగా ప్రపంచానికి పరిచయం చేస్తోంది. స్థానికత నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగి గ్లోబల్ వేదికలపై మారుమ్రోగుతున్న విజయాలు మన దేశ ఖ్యాతిని నలుదిశలా చాటుతున్నాయి. హోటల్ పరిశ్రమ ద్వారా స్థానిక వ్యాపారులకు, ఉత్పత్తులకు లభిస్తున్న గుర్తింపు గురించి, మన దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే హోటల్ మరియు పర్యాటక రంగం ఈ ఉద్యమంలో పోషిస్తున్న కీలక పాత్ర గురించి హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్, విశాఖపట్నం అనకాపల్లి టూరిజం కౌన్సిల్ సభ్యులు శ్రీ ఎంవి పవన్ కార్తిక్ గారి ప్రత్యేక విశ్లేషణ ఇప్పుడు విందాం.
4: నమస్కారం, నేను పవన్ కార్తిక్, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా విశాఖ హోటల్ పరిశ్రమ తరఫున మాట్లాడుతున్నాను. వోకల్ ఫర్ లోకల్ అనే మాటను మనం తరచుగా వింటున్నాం, కానీ హోటల్ పరిశ్రమ కోణంలో చూస్తే దీనికి చాలా ప్రత్యేకమైన అర్థం ఉంది. నా దృష్టిలో ఒక హోటల్ అనేది

0: కేవలం ఒక వ్యాపార సంస్థ కాదు. ఓ హోటల్ చుట్టూ ఉన్న వందలాది చిన్న వ్యాపారులకు అది ఒక మార్కెట్. హోటల్లో ఉదయం అల్పాహారం నుంచి రాత్రి డిన్నర్ వరకు ఎన్నో రకాల వస్తువులు అవసరం. కూరగాయలు, పండ్లు, పాలు, పెరుగు, బియ్యం, పప్పులు, అలాగే మసాలాలు, వీటితో పాటు అనేక రకమైన సర్వీసెస్, యూనిఫామ్స్ అవ్వచ్చు, లాండ్రీ సర్వీస్ అవ్వచ్చు, ఫర్నిచర్ అవ్వచ్చు, ప్యాకేజింగ్ అవ్వచ్చు, అలాగే బేకరీ ఉత్పత్తులు, ఇలా ఎన్నో అవసరాలు ఉంటాయి. ఇవన్నీ మనం సాధ్యమైనంత వరకు మన స్థానిక రైతులు, స్థానిక సరఫరాదారులు, MSMEలు మరియు చిన్న వ్యాపారుల నుంచి తీసుకుంటే ఆ ప్రయోజనం నేరుగా మన స్థానిక ఆర్థిక వ్యవస్థకు చేరుతుంది. అంటే ఒక హోటల్ స్థానికంగా కొనుగోలు చేసిన ప్రతిసారి ఆ కొనుగోలు వెనక ఒక రైతు ఉంటారు, ఒక చిన్న వ్యాపారి ఉంటారు, ఒక కుటుంబం ఉంటుంది. ఇదే వోకల్ ఫర్ లోకల్ యొక్క అసలైన శక్తి. విశాఖపట్నం విషయానికి వస్తే మనం ఇంకా గొప్ప అవకాశం ఉంది. విశాఖ అంటే కేవలం బీచ్లు, అందమైన ప్రదేశాలు మాత్రమే కాదు, మన ఆంధ్ర వంటకాలు, మన స్థానిక రుచులు, మన సాంప్రదాయాలు, మన కళలు, మన స్థానిక ఉత్పత్తులు, ఇవన్నీ కూడా విశాఖ గుర్తింపులో ఒక భాగం. దేశం నలుమూల నుండి ఒక పర్యాటకుడు విశాఖ వచ్చినప్పుడు మన హోటల్కి అతనికి కేవలం ఒక గది లేదా భోజనం ఇవ్వటం మాత్రమే కాదు, ఇదే మన విశాఖ, ఇదే మన ఆంధ్ర రుచి అనే అనుభూతి ఇవ్వాలి. స్థానిక వంటకాలు మెనూల్లో ప్రోత్సహించడం, స్థానిక ఉత్పత్తులను ఉపయోగించడం, స్థానిక కళాకారులు మరియు MSMEలు అవకాశాలు ఇవ్వడం ద్వారా హోటల్స్, టూరిజం మరియు స్థానిక ఆర్థిక వ్యవస్థ మధ్య ఒక బలమైన వారధిగా పనిచేయగలవు. ముఖ్యంగా చిన్న MSMEలు మార్కెట్లో చాలా ముఖ్యం, ఎందుకంటే స్థానిక వ్యాపారాలు బలపడితే స్థానిక ఉపాధి పెరుగుతుంది, స్థానిక ఉపాధి పెరిగితే స్థానిక కుటుంబాలు బలపడతాయి, స్థానిక కుటుంబాలు బలపడితే మన నగరం, మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుంది. అందులో నా ఆలోచన చాలా సింపుల్, ప్రతి హోటల్ ఒక లోకల్ మార్కెట్ ప్లేస్ కావాలి, మన రైతుకు మార్కెట్ ఇవ్వాలి, మన MSMEకి అవకాశం ఇవ్వాలి, మన కళాకారుడికి వేదిక ఇవ్వాలి, మన స్థానిక ఉత్పత్తికి గుర్తింపు ఇవ్వాలి, మన పర్యాటకుడికి మన స్థానికతను పరిచయం చేయాలి. ఇది ప్రభుత్వం ఒక్కటే చేయవలసిన కార్యక్రమం కాదు, గవర్నమెంట్, ఇండస్ట్రీస్, MSMEస్, ఫార్మర్ అందరం కలిసి పనిచేసేటప్పుడు వోకల్ ఫర్ లోకల్ అనే ఒక నినాదంగా కాకుండా స్థానిక అభివృద్ధి ఒక శక్తిగా మారుతుంది. మన దగ్గర ఉన్న ప్రతిభను మనమే గుర్తిద్దాం, మన దగ్గర తయారయ్యే ఉత్పత్తులను మనమే ప్రోత్సహిద్దాం, మన స్థానిక వ్యాపారాలకు మనమే మొదటి మార్కెట్ అవుదాం. అదే వోకల్ ఫర్ లోకల్. ధన్యవాదాలు.
1: దేశీయ ఆర్థిక స్వావలంబనకు ఊతమివ్వడంలో హోటళ్లు, రిసార్ట్లు కేవలం సేవా కేంద్రాలుగానే కాక భారతీయ సాంస్కృతిక రాయబారులుగా వ్యవహరిస్తున్నాయి. హోటల్ రంగం ద్వారా ఈ ఉద్యమం ప్రధానంగా మూడు కీలక రంగాలలో ప్రభావం చూపిస్తోంది. అందులో మొదటిది ఫార్మ్ టు టేబుల్. చిన్న చిన్న స్టాల్స్ దగ్గర నుంచి స్టార్ హోటళ్ల వరకు సమీప గ్రామీణ రైతుల నుంచి నేరుగా తాజా కూరగాయలు, ఆర్గానిక్ చిరుధాన్యాలు, దేశీ మసాలాలను సేకరిస్తున్నాయి. దీనివల్ల చిరు వ్యాపారులకు లాభం చేకూరుతోంది. రెండవది ప్రాంతీయ రుచుల ఆధునీకరణ. అంతర్జాతీయ మెనూలతో పాటు మన రాగి సంకటి, నాటుకోడి పులుసు, ఆత్రేయపురం పూతరేకులు, ఉలవచారు వంటి సంప్రదాయ ఆంధ్ర వంటకాలను 5-స్టార్ స్థాయి ప్రెజెంటేషన్తో విదేశీ అతిథులకు అందిస్తూ దేశీ ఆహార సంస్కృతిని గ్లోబల్ బ్రాండ్గా తీర్చిదిద్దుతున్నారు. మూడవది చేతి వృత్తులకు పునరుజ్జీవనం. హోటళ్ల ల్యాండ్స్కేపింగ్, ఇంటీరియర్ డిజైనింగ్లో కొండపల్లి కొయ్య బొమ్మలు, ఏటికొప్పాక లక్క కళారూపాలు, కలంకారీ వస్త్రాలంకరణల్ని విరివిగా ఉపయోగిస్తూ కుటీర పరిశ్రమ కళాకారులకు నిరంతర ఉపాధి కల్పిస్తున్నారు. వోకల్ ఫర్ లోకల్ ఉద్యమంలో విశాఖపట్నం, అరకు మొదలైన ప్రదేశాలు అద్భుతమైన ప్రగతిని సాధించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నాయి. విశాఖపట్నం రాష్ట్రానికి ఆర్థిక, పర్యాటక రాజధానిగా ఎదగడమే కాకుండా స్వదేశీ ఉత్పత్తులను అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించడంలో, ఆతిథ్య రంగాన్ని స్థానిక ఆర్థిక వ్యవస్థతో అనుసంధానించడంలో ఆదర్శంగా నిలుస్తోంది. ఇక అరకు గిరిజన సాంస్కృతిక వారసత్వానికి, వోకల్ ఫర్ లోకల్ ఉద్యమానికి ప్రత్యక్ష ఉదాహరణగా ఇప్పటికే పలుమార్లు టూరిజం అవార్డులు గెలుచుకుంది. తూర్పు కనుమల ఒడిలో పచ్చటి కొండల నడుమన నెలకొని ఉన్న అరకులోయ కేవలం పర్యాటక కేంద్రం మాత్రమే కాదు, అది ప్రకృతితో మమేకమై జీవించే గిరిజనుల సంస్కృతికి సజీవ ప్రతిరూపం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాక భారతదేశంలోనే అత్యంత ఆదరణ పొందిన పర్యాటక కేంద్రాల్లో ఒకటిగా ఉన్న ఈ ప్రాంతంలోని బొర్రా గుహలు, పద్మావతి గార్డెన్స్, చాపరాయి, తాటిపూడి, కటికి జలపాతాలు, గిరిజన సంగ్రహాలయం మొదలైన ప్రదేశాలు స్థానిక సంస్కృతికి సాక్ష్యాలుగా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వోకల్ ఫర్ లోకల్ ఉద్యమానికి ఊతంగా అలరారుతున్న అరకు ట్రైబల్ మ్యూజియం ప్రత్యేకత గురించి, పర్యాటక రంగం ద్వారా స్థానిక గిరిజనులకు లభిస్తున్న ఆర్థిక స్వావలంబన గురించి అరకు గిరిజన సంగ్రహాలయం ఎగ్జిక్యూటివ్ శ్రీ సుమన్ చెట్టి గారు తన అనుభవాలను ఆకాశవాణితో పంచుకున్నారు.

0: నా పేరు చెట్టి సుమన్. నేను ఐటీడీఏ పాడేరు టూరిజం డిపార్ట్మెంట్లో మేనేజర్గా అలాగే ఆర్ట్స్ అండ్ కల్చర్ పరిశోధకుడిగా పనిచేస్తున్నాను. మా అరకు గిరిజన మ్యూజియం అనగా ఈ ప్రాంతం, ఈ నేల కథను, వివిధ స్థానిక ఆదిమ ఆదివాసి గిరిజన తెగల జీవన విధానాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ఒక గొప్ప వేదిక. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చిన వోకల్ ఫర్ లోకల్, స్థానిక ఉత్పత్తులకే ప్రాధాన్యం నినాదాన్ని మా మ్యూజియంలో ఆచరణలోకి తీసుకురావడం మా గిరిజన సోదరి సోదరీమణుల జీవితాల్లో ఒక మంచి మార్పును తీసుకొచ్చింది. గతంలో పర్యాటకులు ఇక్కడికి వచ్చి మ్యూజియంలోని ప్రతిమలు, వివిధ సాంస్కృతిక సాంప్రదాయాలు, కళారూపాలను చూసి ఆనందించి వెళ్లిపోయేవారు. కానీ వోకల్ ఫర్ లోకల్ స్ఫూర్తితో మేము మ్యూజియం ప్రాంగణాన్ని కేవలం ప్రదర్శనశాలగానే కాక స్థానిక ఆదివాసి గిరిజనుల మార్కెట్గా, వేదికగా తీర్చిదిద్దాం. మా గిరిజన కళాకారులు స్వహస్తాలతో తయారు చేసిన వెదురు కళాకృతులు, లక్క బొమ్మలు, టెర్రకోట బొమ్మలు, కుండలు, చేతితో అల్లిన బుట్టలు మరియు మూలిక ఉత్పత్తులను మ్యూజియం విక్రయ కేంద్రాల ద్వారా నేరుగా పర్యాటకులకు అందుబాటులో ఉంచాం. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా వారు తయారు చేసిన ప్రతి వస్తువుకు సరైన గౌరవం, తగిన ప్రతిఫలం లభిస్తుండటంతో వారి ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో అరకు పేరు మారుమోగిపోవడానికి ఇక్కడి కాఫీ విశేషంగా తోడ్పడింది. గిరిజన రైతులు సేంద్రియ పద్ధతిలో పండించే అరకు కాఫీకి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన గుర్తింపు సామాన్యమైనది కాదు. మా మ్యూజియం కేంద్రంగా స్థానిక కాఫీ రుచులను పరిచయం చేయడమే కాకుండా ఇక్కడి వ్యవసాయ విధానాలను విదేశీ ప్రతినిధులకు వివరించే అవకాశం లభించింది. అంతర్జాతీయ వేదికలపై అరకు కాఫీ ప్రశంసలు అందుకోవడం ద్వారా స్థానిక రైతులకు అంతర్జాతీయ గుర్తింపు, ఆదాయం రెండూ పెరిగాయి. అలాగే అరకు సహజ అటవీ ఉత్పత్తులు, తేనె మొదలు చిరుధాన్యాలు, తృణధాన్యాలు, గుమగుమలాడే సుగంధ ద్రవ్యాలు జాతీయ స్థాయిలో విస్తృత ఆదరణ పొందాయి. మా మ్యూజియం ఆవరణంలో జరిగే డెంసా నృత్యం ప్రదర్శనలు కేవలం వినోదానికి మాత్రమే పరిమితం కాలేదు. గిరిజన యువతి యువకులకు వారి సాంస్కృతిక కళల ద్వారా స్థిరమైన గౌరవప్రదమైన ఉపాధిని కల్పిస్తున్నాయి. ఒక కళారూపాన్ని కాపాడుకుంటూనే దానితో జీవనోపాధి పొందవచ్చని నేటి తరం గిరిజన యువత నిరూపిస్తుంది. స్థానికతను గౌరవించడం అంటే మన మూలాలను కాపాడుకోవడమే. అరకు గిరిజన మ్యూజియం అమలు చేస్తున్న విధానాలు ఈ నిజాన్ని నిత్యం గుర్తు చేస్తాయి. ఒకప్పుడు స్థానికంగానే పరిమితమైన గిరిజన కళాకారుల ప్రతిభ నేడు దేశ సరిహద్దులు దాటి ప్రపంచ పటంలో సగర్వంగా నిలబడింది. వోకల్ ఫర్ లోకల్ నినాదం అరకు నేలపై నిజమైన స్థానిక స్వావలంబనగా, గిరిజన ఆత్మగౌరవంగా మారిందని చెప్పడానికి నేను ఎంతో గర్విస్తున్నాను. నమస్కారం.
1: వోకల్ ఫర్ లోకల్ కార్యక్రమం అనతి కాలంలోనే లోకల్ టు గ్లోబల్ దిశగా అడుగులు వేసి నేడు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది. మన దేశం నిర్వహించిన ప్రతిష్టాత్మక G20 శిఖరాగ్ర సదస్సు ఇందుకు నిదర్శనం. సదస్సులో పాల్గొన్న ప్రపంచ అధినేతలకు ప్రధాని అందించిన కానుకలన్నీ భారతీయ చేతి వృత్తుల వైభవాన్ని ప్రతిబింబించాయి. అమెరికా, ఫ్రాన్స్, జపాన్, ఆస్ట్రేలియా దేశాధినేతలకు అందించిన కాశ్మీరీ శాలువలు, తంజావూరు కాంస్య కళారూపాలు మొదలైనవి భారతీయ కళాకారుల ప్రతిభను విశ్వవ్యాప్తం చేశాయి. దానివల్ల నేడు ప్రపంచ పర్యాటక సంస్థ వంటి అంతర్జాతీయ వేదికలు సైతం భారత స్థానిక ఉత్పత్తుల ఆధారిత పర్యాటక నమూనాను సుస్థిర ఆర్థికాభివృద్ధికి తగిన ఆదర్శంగా కొనియాడుతున్నాయి. ప్రముఖ అంతర్జాతీయ మీడియా భారతీయ ఖాదీ మరియు స్వదేశీ ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లలో సృష్టిస్తున్న విప్లవాన్ని ప్రత్యేక కథనాల్లో శ్లాఘిస్తున్నాయి. భారతీయ సంప్రదాయ చిరుధాన్యాలు, ఆయుర్వేద ఆధారిత ఉత్పత్తులు గ్లోబల్ సూపర్ ఫుడ్స్ కేటగిరీలో నిలవడం ఈ విధానం సాధించిన అంతర్జాతీయ స్థాయి విజయంగా చెప్పుకోవచ్చు. స్థానిక రైతులు కళాకారుల ప్రతిభను అంతర్జాతీయ ప్రమాణాలతో కలగలిపి ప్రపంచానికి చాటుతున్న ఆతిథ్య మరియు పర్యాటక రంగ కృషి నిస్సందేహంగా ప్రశంసనీయం. మన వస్తువులను మనమే గర్వంగా ఆదరిస్తూ మన స్థానిక మార్కెట్కు ఊతమిస్తే మన దేశ సంపద విదేశాలకు తరలి వెళ్లదు. స్వయం సమృద్ధ ఆత్మనిర్భర్ భారత్ తద్వారా సంపూర్ణంగా సాకారమవుతుంది. ఇది ఈనాటి దార్శనిక్ భారత్.
2: మీరింతవరకు వోకల్ ఫర్ లోకల్ ఉద్యమం ద్వారా ఆత్మనిర్భర్ భారత్ స్థాపనలో ఆతిథ్య మరియు పర్యాటక రంగం పోషిస్తున్న పాత్ర గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథులు ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు, విశాఖపట్నం అనకాపల్లి జిల్లా పర్యాటక కౌన్సిల్ సభ్యులు శ్రీ ఎంవి పవన్ కార్తిక్ గారు, అరకు ట్రైబల్ మ్యూజియం ఎగ్జిక్యూటివ్ శ్రీ సుమన్ చెట్టి గారు,

0: కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
1: అడ్వెంచర్ చేయడం అందరికీ కుదరదు కదా. అందరికీ కుదరాలంటే అది కుదరని పనే, ఎందుకంటే అన్ని కండిషన్స్ బాగుండాలి. అడ్వెంచర్ చేసేటప్పుడు దానికి సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి, ఇంకా క్లైంబింగ్ చేసేటప్పుడు రోప్స్, ఇలా రకరకాలుగా ఉంటాయన్నమాట. దాంట్లో కూడా కొన్ని స్టడీస్ అనేవి. సో అటువంటి వాళ్ళందరికీ కూడా మరి అడ్వెంచర్ చేయాలనే కుతూహలం లోపల ఉంటుంది, కానీ బయటకి ఎక్స్ప్రెస్ చేయలేరు. కానీ ఎవరైనా చేస్తూ ఉంటే కనుక చూసి ఆనందిస్తారు. మరి అలాంటి అడ్వెంచరస్ మూవీస్, అదే అడవిలో అడ్వెంచరస్ మూవీస్ అయితే తెలుగులోనే ఉన్నాయి. మరి అవేంటో ఈరోజు సినిమా కబుల్లో నేను మీతో షేర్ చేసేస్తూ ఉంటాను. మరి వింటూ ఆనందిస్తూ ఉండండి. వివిధ భారతీయ ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

0: అరవిరిసిన తలపుల కురిసెను కల కలిసిన మనసులలో, పురి విరిసిన వలపులు తెలిపెను కథ పిలుపుల మలుపులలో,
1: ఎద

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీ వై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. 11:22 దాటి 22 సెకండ్లు కావస్తుంది. మనో చిత్ర పాడిన పాట క్షణక్షణం మూవీ నుంచి అయితే వినరు కదా. మరి మనం సినిమా కబుర్లో మాట్లాడుకుంటున్నాం అడవి, అదే అడవి రిలేటెడ్ మూవీస్ అనమాట. సో అడవి ఇంకా తెలుగు మూవీ ఈ రెండు పదాలు చెప్పంగానే తెలుగు వారందరికీ కూడా ముందుగా వెంటనే ఏ జనరేషన్ వారికైనా ఠక్కున గుర్తుకొచ్చే సినిమా ఏంటంటే ఎన్టీఆర్ గారి అడవి రాముడు కదా. మరి 1977 వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ కూడా ఫేమ్ తగ్గని సినిమాగా నిలిచిపోయిందనమాట. కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ మొత్తం ఎన్ని రోజులు ఆడిందో తెలుసా థియేటర్స్లో? 366, అంటే సంవత్సరం పొడవునా కూడా ఈ సినిమా ఆడిందనమాట. అది కూడా ఏంటంటే సూపర్ హిట్గా. సో ఎన్టీఆర్ గారు, జయప్రద గారు, జయసుధ గారు నటించిన ఈ చిత్రంలో మాటలు ఇంకా అలాగే పాటలు కూడా ఇప్పటికీ చాలా ఫేమస్. 1977 వచ్చిన ఇప్పటికీ కూడా అందరూ పాడుతున్నారంటే చాలా ఫేమస్ అనే కదా. సో ఎన్టీఆర్ గారు ఇందులో ఏంటంటే ఫారెస్ట్ ఆఫీసర్ అనమాట. ఆ విషయం తెలియకుండా అందరితో మమేకమైపోయి అడవిలో అలా జీవిస్తూ ఇల్లీగల్ స్మగ్లింగ్కి కళ్ళం వేసేందుకు ఆయన పూనుకుంటారనమాట. సో ఆయన వేసే ట్యాక్

టెక్నిక్స్ కానీ స్టంట్స్ కానీ భలే ఆకట్టుకుంటాయి ఈ సినిమాలో. మరైతే ఇప్పుడు సినిమా కబుర్లో ఈ అడవి రాముడు మూవీ నుంచి ఒక పాట అయితే విందామా? స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

వింటున్నారో వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. 11:29 దాటి 26 సెకండ్లు కావస్తోంది సమయం. మరి మనం మాట్లాడుకున్నాం సినిమా కబుర్లో అడవి, అదే అడవి రిలేటెడ్ తెలుగు మూవీస్ గురించి. అడవి రాముడు మూవీ నుంచి వేటూరి గారి రచనలో ఎస్పీ బాలు గారు ఇంకా సుశీల గారు పడిన సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇంకా అదే పేరుతో, అదేనండి అడవి రాముడు అనే పేరుతోనే మళ్ళీ 2004లో బి గోపాల్ గారి దర్శకత్వంలో ప్రభాస్ ఇంకా ఆర్తి అగర్వాల్ గారు ఇద్దరు నటించిన ఫిలిం అడవి రాముడు వచ్చిందనమాట. మరి అడవిలోనే చిన్నప్పటి నుంచి పెరిగిన ఒక కుర్రాడి ప్రేమ కథగా సాగుతోంది ఈ ఫిలిం. సో అడవిలో పెరిగిన వారు ఎంత తెలివిగా బలంగా అనుకున్నది సాధిస్తారో చూపించాడనమాట హీరో ఈ మూవీలో. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ అందించిన వారు మణిశర్మ గారు. సాంగ్స్ కూడా చాలా సూపర్ హిట్గా ఉంటాయి. ఇంకా రీసెంట్గా చెప్పాలంటే 2021లో వచ్చిన కొండపొలం మూవీ కూడా సూపర్గా ఉంటుంది కదా. ఏంటంటే అడవిలోనే పెరిగి ఇంకా ఆ అడవి గురించి మాత్రమే కాదు తనకి మొత్తం అంతా తెలిసినట్టు మంచిగా చదువుకొని మంచి ఆఫీసర్ అయ్యి మళ్ళీ ఆ అడవికే తిరిగి వస్తాడనమాట హీరో. సో మరి ఇంకా ఆ కొండపల్లం మూవీ నుంచి ఇప్పుడు ఒక సాంగ్ అయితే వినేద్దామా. వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై మీ ఆదిత్య. 11:39 నాటి 25 సెకండ్లు కావస్తోంది సమయం. మరి మనం మాట్లాడుకున్నాం సినిమా కబర్లో అడవి రిలేటెడ్ తెలుగు మూవీస్ గురించి. మరి అలాగే కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో వచ్చిన అడవి రాముడు ఇప్పటికీ కూడా అందరికీ గుర్తుండిపోయిందన్న కదా. మళ్ళీ రాఘవేంద్రరావు గారు 1985లో ఇంకొక ఫారెస్ట్ ఓరియంటెడ్ ఫిలిం అయితే తీశారనమాట. ఆ మూవీయే అడవి దొంగ. 1985లో చిరంజీవి గారు, రాధా గారు, సరళ గారు సో నటించిన ఈ చిత్రం మళ్ళీ అడ్వెంచర్స్. ముఖ్యంగా ఏంటంటే ఫారెన్ కంట్రీస్ లో ఉండే అడ్వెంచర్స్ ని చూపించారని చెప్పి చెప్పుకోవచ్చు. ఎక్కువగా మాట్లాడుతుంటారు కదా ఏంటంటే టార్జాన్, మోగ్లీ ఇలాంటి క్యారెక్టర్స్ అన్ని కూడా అడవిలోనే ఉంటారు కదా. అడవిలో స్టంట్స్ చేస్తూ ఇంకా అక్కడ ఎవరైనా కొత్తగా వస్తే వాళ్ళని కాపాడటం, లేకపోతే యానిమల్స్ ని ఉంటే గనక వాటిని ఎవరైనా ఇల్లీగల్ పోషింగ్ చేస్తుంటే యానిమల్స్ ని వాళ్ళ నుంచి రక్షించడం ఇలాంటివన్నీ కూడా చూపిస్తూ ఉంటారనమాట. ఇక్కడ ఈ అడవి దొంగ సినిమాలో ఏంటంటే తప్పిపోయిన పిల్లాడు అడవిలోనే ఉన్న జనాలతో ఇంకా జంతువుల మధ్య పెరుగుతాడనమాట. ఇంకా పెద్దయిన క్యారెక్టర్ తర్వాత ఏమేమి స్టంట్స్ చేస్తారు, ముఖ్యంగా హాలీవుడ్ మూవీస్ కానీ ఇంకా చైనీస్ మూవీస్ కానీ చూస్తూ ఉంటే మనకి అర్థమవుతూ ఉంటాయి. అంత స్టంట్స్ అప్పట్లో ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ కూడా చూపించారనమాట అడవి దొంగ మూవీలో. సో తెలుగు వారందరికీ కూడా అడవి అంటే ముందుగా గుర్తుకొచ్చే సినిమా అడవి రాముడితో పాటు ఈ అడవి దొంగ సినిమా అనమాట. మనైతే ఇప్పుడు ఇంకొక సాంగ్ అయితే వినేయండి, మరి అడవికి సంబంధించిన సాంగ్ వింటూ ఆనందిస్తుండండి. వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. 11:50 దాటి 29 సెకండ్లు కావస్తోంది సమయం. నల్లమల్ల మూవీ నుంచి శ్రీరామ్ పాడిన సాంగ్ అయితే విన్నారు కదా,

మరి ఇంకా ఇలాగ తెలుగులో అడవి రిలేటెడ్ మూవీస్ అయితే చాలానే ఉన్నాయి. ఇంకా చెప్పుకుంటే కనుక అందరికీ తెలిసిన ఫిలిం అదే పుష్ప వన్, ఇంకా పుష్ప టూ. సో ఈ రెండు మూవీస్ లోనూ ముఖ్యంగా ఏంటి అంటే శేషాచలం అడవుల్లో దొరికే ఎర్రచందనం గురించి చూపించారన్నమాట. అడవిలోని లొకేషన్స్ అండ్ అలాగే ఇక్కడ పాటల్ని కూడా షూట్ చేసిన లొకేషన్స్ అయితే మరి ఇంకా మన ఆంధ్రలోని అడవులు అయితే కాదు కానీ మేకరై ఫారెస్ట్ అనమాట. సో ఈ మేకరై ఫారెస్ట్ ఎక్కడుంది, తమిళనాడులోని నీలగిరిస్ దగ్గర ఉంటుంది ఈ మేకరై ఫారెస్ట్. సో ఈ మేకరై ఫారెస్ట్ దగ్గరే చాలా పాటల వరకు షూట్ చేశారని చెప్పేసి చెప్తుంటారనమాట. అలాగే 2024లో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హనుమాన్లో కూడా అంజనాద్రి ఫారెస్ట్ ఏరియా, ఇంకా ఫారెస్ట్ కి సంబంధించిన లోకల్ విలేజెస్, ఇలా ఫారెస్ట్ అందాలు దాంతోపాటు మైథాలజీని కూడా కలిపి చూపించడం జరిగింది. అసలైన అప్డేట్ చెప్పాలి అంటే గనక ఈ అడవికి సంబంధించిన మరొక మూవీ కూడా ఇప్పుడు రాబోతోందనమాట. మరి ఎవరు హీరో అంటే ఉమామహేశ్వర ఉగ్రరూపస్య బ్లఫ్ మాస్టర్ తిమ్మరుసు జీబ్రా. ఇదేంటి హీరో పేరు చెప్పాలి అని చెప్పి అనుకుని ఇక్కడ మూవీస్ పేరు చెప్తున్నామని చెప్పి అనుకుంటున్నారేమో. ఎస్, మరి మామూలుగా ఏదైనా మనకి ఒక మూవీ నేమ్ వింటే అది ఏంటి, దేనికి సంబంధించింది అని కొంచెం అర్థమైపోతూ ఉంటుంది. సో ఇప్పుడైతే ఇంకా కొంచెం అర్థం అవ్వట్లేదు, ఎందుకంటే టీజర్ రావాలి, ట్రైలర్ రావాలి, ఆ రెండింటిని చూడాలి. ఇంకా టీజర్లో ట్రైలర్లో లేనివి కూడా సినిమాలో చూపిస్తాం అని చెప్పేసి డైరెక్టర్స్ చెప్తున్నారన్నమాట. ఏంటంటే సస్పెన్స్ ని ఇంకా సస్పెన్స్ చేస్తూ లోపల ఏముంది, పాటలు ఏమున్నాయి, ఇంకా ఆ టర్నింగ్ పాయింట్ స్టోరీలో టర్నింగ్ పాయింట్ ఎక్కడ తిరుగుతుంది, ఇలా రకరకాల పాయింట్స్ అన్నిటినీ చూపించి మొత్తం అంతా సస్పెన్స్ థ్రిల్లర్ గా చూపించాలని చెప్పి అనుకుంటున్నారు. సో ఇక్కడ మనం చూస్తే గమనిస్తే గనక బ్లఫ్ మాస్టర్ తిమ్మరుసు ఇవన్నీ కూడా ఒక రకంగా పెద్ద పేర్లలాగా అనిపిస్తాయి కదా. మరి ఈ సినిమా పేర్లనే కొత్తగా ఎంచుకుని మరీ పెట్టినట్టు ఉంటాయన్నమాట అతని మూవీస్. ఇంకా స్టోరీస్ కూడా అలాగే లవ్ థీమే మాత్రమే కాకుండా ఏదో ఒక సరికొత్త థీమ్ ని ఎంచుకుని సొసైటల్ ప్రాబ్లమ్స్ ని చూపించడం, ఇంకా ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ ఇచ్చేలాగా నటించడం చేస్తుంటారనమాట. మరి సత్యదేవ్ సినిమాలు అనమాట. సో సినిమా పేరు చెప్తేనే అర్థమైపోయింది కదా, ఆయన సత్యదేవ్. మరి ఫారెస్ట్ ఓరియంటేషన్ తో సత్యదేవ్ నటిస్తున్న మూవీ అయితే రాబోతోందనమాట. మరి ఆ ఫిలిం పేరేంటో తెలుసా? ఫిలిం పేరు వచ్చేసి సమవర్తి. మరి ఈ సమవర్తిలో ఫారెస్ట్ లొకేషన్స్ అన్ని కూడా చూపించబోతున్నారంట. అయితే ఈ ఫారెస్ట్ లొకేషన్స్ అన్ని కూడా ఏంటంటే మొత్తం దక్షిణ భారత

భారతదేశంలోని ఫారెస్ట్స్ అన్నీ కూడా కవర్ చేసేసామని హీరో సత్యదేవ్ అయితే చెప్తున్నారు. మరి ఇంకా మన దక్షిణ భారతదేశం అంటే ముఖ్యంగా మన స్టేట్లో ఉన్న నల్లమల ఫారెస్ట్ కానీ, ఇంకా తమిళనాడులో ఉన్న నీలగిరీస్ కానీ, కేరళలో ఉన్న వెస్ట్రన్ ఘాట్స్, ఇంకా అలాగే కర్ణాటకలో ఉన్న ఫారెస్ట్ ఏరియా మొత్తం అని కూడా చూపించారంట. మరి ఇంకా ఫారెస్ట్తో పాటు అడ్వెంచర్స్, వాటర్ ఫాల్స్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉంటాయి కదా మరి మూవీస్లో. మరి ఇంతకీ మూవీ థీమ్ ఏంటి అంటే కనుక డిఫారెస్ట్ అడవులు కొట్టేస్తూ ఉంటారు కదా, అండ్ అలాగే ఇల్లీగల్ పోషింగ్, స్మగ్లింగ్ ఇవన్నీ కూడా

ఖచ్చితంగా ఉంటాయి కదా మరి మూవీస్ లో. మరి ఇంతకీ మూవీ థీమ్ ఏంటి అంటే కనుక డిఫారెస్టేషన్, అడవులు కొట్టేస్తూ ఉంటారు కదా, అండ్ అలాగే ఇల్లీగల్ పోషింగ్, స్మగ్లింగ్ ఇవన్నీ కూడా చూపించబోతున్నారంట సినిమాలో. మరి ఇవన్నీ చూపించడమైన వాటికి ఏమైనా సొల్యూషన్ ఉందా? మరి సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది మరి. సో ఇప్పుడైతే మోగ్లీ మూవీ నుంచి ఒక సాంగ్ అయితే వినేద్దామా? వింటూ ఆనందిస్తుండండి మీరు భారతీయ ఫిల్మ్ విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

0: ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది
1: ప్రేమంటే మాటల్లో చెప్పడం కాదు, చేతల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్బి. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మాదక ద్రవ్యాల వ్యతిరేక టాస్క్ ఫోర్స్ అధిపతుల మూడవ జాతీయ సదస్సు ఈ రోజు నుంచి 2 రోజుల పాటు కొత్త ఢిల్లీలో జరగనుంది. ఈ సదస్సులో మత్తు పదార్థాల రహిత భారత నిర్మాణంపై చర్చిస్తారు. ఈ సందర్భంగా లక్నో, డెహ్రాడూన్లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నూతన కాంప్లెక్స్లకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా శంకుస్థాపన చేయడంతో పాటు డ్రగ్స్ దుర్వినియోగంపై అవగాహన పెంచే టీవీ ప్రకటనలు విడుదల చేస్తారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ పరిశీలన ప్రక్రియపై ఢిల్లీలో ఎన్నికల అధికారులు సమీక్ష నిర్వహించారు. అర్హులైన ఏ ఒక్క పౌరుడి పేరు ఓటర్ల జాబితా నుంచి తొలగించకూడదని, అలాగే అనర్హులెవరూ చేరకుండా పారదర్శకంగా పరిశీలన జరపడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. సమాచార వ్యత్యాసాలు ఉన్న ఓటర్లకు నోటీసులు జారీ చేసినంత మాత్రాన వారి పేర్లు తొలగించినట్లు కాదని, సరియైన విచారణ, అప్పీల్ చేసుకునే అవకాశం ఇవ్వకుండా ఎవరి పేరు తొలగించబోమని వివరించారు. భారీ వర్షాల కారణంగా పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ సెలవులు ప్రకటించారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని ఎంఈఓలను ఆదేశించారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ముసురు వాతావరణం నెలకొని ఉందని, మధ్యాహ్నం తర్వాత వర్షాలు తీవ్రత పెరిగే అవకాశముందని కలెక్టర్ పేర్కొన్నారు. మచిలీపట్నం సాగర్తీర మహాగణపతికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఇంటర్నేషనల్ అచీవర్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో 63 అడుగుల ఎకో ఫ్రెండ్లీ మహాగణపతిగా నమోదైంది. మంత్రి కొల్లు రవీంద్రకు ఇంటర్నేషనల్ అచీవర్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్ను సంస్థ ప్రతినిధి ఆనంద్ రాజేంద్ర అందించారు. సాగర్తీర మహాగణపతికి అంతర్జాతీయ గుర్తింపు లభించడం పట్ల మంత్రి కొల్లు రవీంద్ర హర్షం వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో 8వ రోజైన ఈ రోజు ఉదయం రథోత్సవం వైభవంగా జరిగింది. అశేష భక్తజనం రథాన్ని లాగుతూ గోవింద నామస్మరణలు చేశారు. 4 మాడవీధులు భక్తులతో కిక్కిరిసిపోయాయి. చెక్క భజనలు, కోలాటాలు, భజన బృందాలు, గజరాజుల ఘీంకారం మధ్య రథోత్సవం అత్యంత కన్నుల పండుగగా సాగింది. ఈరోజు సాయంకాలం అశ్వవాహన సేవను తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించనుంది. రాష్టంలో ప్రభుత్వ వైద్య, దంతవైద్య కళాశాలలో హౌస్ సర్జన్లకు 10%, పోస్టు గ్రాడ్యుయేట్లు, సూపర్ స్పెషాలిటీ విద్యార్థులకు 5% చొప్పున స్టైఫండ్ను ప్రభుత్వం పెంచింది. రాష్టంలోని 14 దంతవైద్య కళాశాలల్లో అందుబాటులో ఉన్న 185 ఎండీఎస్ యాజమాన్య సీట్ల భర్తీకి డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటన విడుదల చేసింది. నీట్ యూజీ అర్హతతో అభ్యర్థులు ఈ నెల 24వ తేదీ రాత్రి 10 గంటల్లోగా, అపరాధ రుసుంతో 25వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేయవలసి ఉంటుంది. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

0: has created history as she has become the first cricketer in the world to score 11,000 runs in women's international cricket. Smriti made this record during the Asian Games final against Sri Lanka at Karogi Sports Park in Nishin. Mandhana smashed 3 sixes and 3 fours in the first 4 overs to get India off to a blistering start. She surpassed former Indian captain Mithali Raj's record of 10,868 runs. Benchmark domestic equity indices gave up their initial gains and were trading with losses in the forenoon session today. The Sensex fell 198 points to 74,661, while the Nifty dipped 45 points to 23,369 when reports last came in. And with that, we end this news bulletin.
1: అందులో మొదటి స్థానంలో నిలిచింది మన భారతదేశం. మరి నిజంగా ఏంటి ఈ సర్వే అంటే, బిజినెస్ అనే పదం ఉంది కదా, మరి వ్యాపారానికి సంబంధించింది. వ్యాపారం చేయాలంటే కావాల్సింది ఏంటి, పెద్ద పెద్ద పెట్టుబడులు, కోట్లు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఎస్, కానీ దానికంటే అసలు గ్రౌండ్ వర్క్లో ఆలోచిస్తే గనక కొత్తగా ఆలోచించే విధానం, మార్కెటింగ్ చేయగల నైపుణ్యం, హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్. ఏ హార్డ్ వర్క్ అన్నావేంటి, ఇప్పుడు హార్డ్ వర్క్ కాదు కదా, ఎవరైనా చెప్పేది ఏంటంటే స్మార్ట్ వర్కే కదా. ఎస్, చేసే పనిలో నిజంగా స్మార్ట్ వర్కే ఉండాలి, కానీ బిజినెస్ అంటే హార్డ్ వర్క్ కూడా ఉంటుంది, అది మార్కెటింగ్లో తెలుస్తుందన్నమాట. సో ఆ విధంగా మార్కెటింగ్ చేయాలంటే ప్రతి ఒక్కరితో మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి అనేది స్మార్ట్ వర్క్ అయితే ప్రతి ఒక్కరి దగ్గరికి రీచ్ అవుతూ ఉండాలి కదా, అది డిజిటల్గా కానీ లేకపోతే ఫిజికల్గా కానీ. సో అందుకనే అది హార్డ్ వర్క్ కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోవాల్సిందే. సో ఈ లక్షణాలన్నీ ఉంటేనే మంచి బిజినెస్ అనేది సాగుతుంది. అత్యధికంగా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం లేదు, ఆ పెట్టుబడులన్నీ వాటంతటా అవే వస్తూ ఉంటాయని సక్సెస్ పొందిన వ్యాపారవేత్తలందరూ కూడా చెప్తూ ఉంటారన్నమాట. ఇప్పుడు సమాజంలో చూస్తుంటే గనక ప్రజెంట్ ట్రెండ్ అర్థం చేసుకుంటే తెలుస్తుంది, ప్రజలకి ఏది ప్రస్తుతం అత్యవసరం. సో మార్కెట్లో ఇప్పటి వరకు లేని ఒక కొత్త ప్రోడక్ట్ని మనం ఇంట్రొడ్యూస్ చేద్దామా, అది బిజినెస్గా స్టార్ట్ చేద్దామా అని చెప్పి అనుకోవచ్చు. ఎస్, కానీ ఆ ప్రోడక్ట్ అనేది ఇప్పుడు ఏదైతే తీసుకొస్తామో అది అవసరం, అందరికీ అవసరం అయ్యేలాగా. ఆ ప్రోడక్ట్ లేకపోతే మనకి మన పని కుదరదు అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా అనిపించాలన్నమాట. సో ఆ విధంగా ప్రోడక్ట్ అనేది ఉండాలి, కానీ నా మనసులో, నా మదిలో, నా మైండ్లో ఇది తోచింది కదా, ఇది తయారు చేస్తాను, మార్కెట్లో పెడతాను అంటే కనుక కుదరని పని. సో అందరికీ ఇప్పుడు ఏదైతే అవసరమో దాన్ని సులువుగా చేసేలాగా ఒక ప్రోడక్ట్ని రూపొందించి పెట్టాలన్నమాట. అప్పుడు వాటంతటా అవే పెట్టుబడులు, వాటంతటా అవే ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయి, ఇంకా మనం కూడా చూస్తూ ఉన్నాం. సో ఈ విధంగా ఆలోచన విధానాన్ని పెంపొందించుకుంటేనే బిజినెస్ అనేది సూపర్గా క్లిక్ అవుతుందన్నమాట. సో మరి భారతదేశంలో ఇంత చక్కగా బిజినెస్ జరుగుతుందనే బిజినెస్ క్లైమేట్ సర్వే 2026లో భారతదేశం అనేది ఫస్ట్ స్థానంలో నిలిచిందన్నమాట. ఇంకా ఈ సర్వేకి సంబంధించిన మాటలు, అలాగే ఈ సర్వే అసలు ఎందుకు ఇస్తారు అన్నీ కూడా మాట్లాడుకుందాం మీకు తెలుసాలో. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

శ్రీజో లిరిక్స్ లో తమన్ మ్యూజిక్ కంపోజిషన్ లో శ్రేయ ఘోషల్ పడిన సాంగ్ అయితే విన్నారు. మరి బాగ్మతి మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు కదా. మరి మనం మాట్లాడుకుంటున్నాం ఏంటంటే బిజినెస్ క్లైమేట్ సర్వే 2026 గురించి. ఇంతకీ భారత్ మొదటి స్థానంలో నిలిచిన ఈ బిజినెస్ క్లైమేట్ సర్వే 2026 అసలు ఏంటి, ఎవరిచ్చారు ఈ ఇండెక్స్, మరి ఈ సంగతులన్నీ మాట్లాడగిన ముందు అసలు ముందుగా డిమాండ్ గురించి తెలుసుకోవాలన్నమాట. ఏంటంటే ఆర్థికవేత్తలు చెప్పే మాట, మన భారత్లో ఏదైనా అంటే ఏ వస్తువైనా ఏ సర్వీస్ అయినా అది ప్రొడ్యూస్ అయితే వాటికి డొమెస్టిక్ డిమాండే చాలా ఎక్కువ అన్నమాట. సో ఇంతకీ ఏమిటి ఈ డొమెస్టిక్ డిమాండ్? ఫర్ ఎగ్జాంపుల్ బాగా అర్థమయ్యేట్టు చెప్పాలి అంటే మన దేశంలో ఎక్కువగా తినే ఆహారం విషయానికి వస్తే గనక అన్నం కదా. ఇంకా తర్వాత నార్త్ ఇండియాకి వెళ్తే గనక చపాతీలు రోటీలు ఇవన్నీ కూడా ఎక్కువగా మనం చూస్తూ ఉంటామన్నమాట. సో ఇలాగా వరి కానీ ఇంకా గోధుమ పంట కానీ భారతదేశంలో ప్రొడ్యూస్ అయింది. సో ఇక్కడ ప్రొడ్యూస్ అయిన

వీటికి మన దగ్గరే డిమాండ్ ఎక్కువ, అంటే మనమే ఎక్కువగా కొంటూ ఉంటాం. ఇంకా ఒకవేళ సర్ప్లస్ ఎక్కువ క్వాంటిటీ ఉంటే వాటిని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారనమాట, దాన్ని డొమెస్టిక్ డిమాండ్ అంటారు. ఇంకా సాఫ్ట్వేర్, ఈ ఎక్స్పోర్ట్స్ భారతదేశం నుంచి ఎక్కువగానే వెళ్తూ ఉంటాయి కదా. ఇంకా అలాగే మనం అసలు టికెట్ బుక్ చేయాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, అసలు రైల్వే టికెట్ కానీ ఇంకా మూవీ టికెట్ కానీ, మనకి ఇంకా ఏదైనా సర్వీస్ పొందాలన్నా, గవర్నమెంట్లో ఏదైనా అప్లై చేయాలి అన్నా, అంతా కూడా మనకి సాగుతుంది దేంట్లో అంటే ఆన్లైన్లోనే. మరి ఇదంతా కూడా డిజైన్ చేసేది సాఫ్ట్వేర్ కదా. సో అందుకనే ఏదైనా సరే ఇక్కడ భారతదేశంలో ప్రొడ్యూస్ అయిన వస్తువు కానీ సర్వీస్ కానీ వాటికి మన డొమెస్టిక్ డిమాండే చాలా ఎక్కువ అన్నమాట. ఇంకా ఆ డిమాండ్ని దాటుకుని ఫారెన్ డిమాండ్కి కూడా సప్లై చేయగలిగితే ఇంకా లాభాలే లాభాలు అన్నమాట. సో అటువంటి డొమెస్టిక్ డిమాండ్ అధికంగా ఉండటం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, సో బిజినెస్ చక్కగా సులువుగా సులభంగా చేసుకునేందుకు కావాల్సిన అనుమతులు కాస్త తొందరగా దొరకడం వేరే దేశాలతో పోల్చినప్పుడు, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ని దృష్టిలో ఉంచుకుని ఈ బిజినెస్ క్లైమేట్ సర్వే ఇండెక్స్ ర్యాంకింగ్స్ ని అందించడం జరుగుతుందన్నమాట. అందులో భారత్ అనేది ఫస్ట్ స్థానంలో నిలిచింది. మరిన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. మరి ఇంతకీ ఈ బిజినెస్ క్లైమేట్ సర్వే 2026 ఇండెక్స్ ని ఎవరు ఇచ్చారు, మరి ఎందుకు ఇచ్చారు మాట్లాడుకుందాం. మరి ఇంకా అంతకంటే ముందు ఒక షార్ట్ బ్రేక్, ఆ తర్వాత సాంగ్, తర్వాత మాట్లాడేసుకుందామా.

0: వింటున్నారు వివిధ భారతి. సమయం 12:30 కావస్తోంది. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో 9వ భారత అంతర్జాతీయ నీటి వారోత్సవాలు 2026 సదస్సును ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్లోని ఒక రాజ్యసభ స్థానానికి, పలు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న శాసనమండలి స్థానాల ఉప ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవం గుజరాత్లోని ఏక్తా నగర్ వేదికగా ఈరోజు సాయంత్రం జరుగుతుంది. ఆసియా క్రీడలు 2026లో భారత మహిళల క్రికెట్ జట్టు ఫైనల్ మ్యాచ్లో శ్రీలంకకు 217 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో 9వ భారత అంతర్జాతీయ నీటి వారోత్సవాలు 2026 సదస్సును ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉపరాష్టపతి నీటిని అత్యంత పొదుపుగా వినియోగించుకోవాలని, సంరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. నీటి యాజమాన్యంలో ఎదురవుతున్న సవాళ్లపై చర్చించడానికి భాగస్వాములందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడంలో వాటర్ వీక్ అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు.
2: Water should be used precisely where the requirement should be met with the smallest possible quantum of water. These Water Week celebrations have proved to be significant by bringing together the policy makers, experts and stakeholders to deliberate on the processing challenges of water management. I am informed that this year edition will see the participation of over 35 countries.
1: కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ మాట్లాడుతూ, దేశంలోని ప్రతి పౌరుడికి సురక్షితమైన త్రాగునీటిని అందించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నీరు అనేది సమాజంలో అందరి సమిష్టి సంపద అని, కాబట్టి నీటి భద్రత బాధ్యత కూడా ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. వాతావరణ పరిస్థితి, నీటి నిర్వహణ అనే ఇతివృత్తంతో 5 రోజుల పాటు జరుగుతున్న ఈ అంతర్జాతీయ వేడుకలో విధానకర్తలు, ప్రపంచ నీటి రంగానికి చెందిన ప్రముఖులు, పరిశోధకులు, యువ నిపుణులు పాల్గొంటున్నారు. అమెరికాలోని టెక్సాస్ హోస్టన్ వేదికగా జరిగిన 3 రోజుల G20 సమావేశాల్లో భారత్తో సహా సభ్యదేశాలు 4 ప్రధాన అంశాలపై ఏకాభిప్రాయం కుదుర్చుకున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా గృహ ఇంధన లభ్యత, ఇంధన ప్రాజెక్టుల వేగవంతమైన అనుమతులు, నీటి పునర్వినియోగం, కీలక ఖనిజాల సరఫరాను బలోపేతం చేయడంపై కీలక ఒప్పందాలు కుదిరాయి. ఎల్పీజీ వాడకాన్ని వేగవంతం చేయడం ద్వారా అభివృద్ది చెందుతున్న దేశాలు స్వచ్ఛమైన ఇంధన విధానానికి మారడానికి మద్దతు తెలపాలని నిర్ణయించారు. అలాగే ఇంధన మౌలిక వసతుల ప్రాజెక్టులకు ప్రభుత్వ అనుమతులను వేగంగా, పారదర్శకంగా మంజూరు చేయాలని పిలుపునిచ్చారు. దీంతోపాటు వ్యవసాయం, తయారీ రంగం, స్థానిక అవసరాల కోసం నీటి నాణ్యత ఆధారంగా పునర్వినియోగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చివరిగా డేటా భాగస్వామ్యం, సాంకేతికత ఆవిష్కరణలు, ఉమ్మడి పెట్టుబడుల ద్వారా కీలక ఖనిజాల సరఫరా వ్యవస్థను సురక్షితంగా, విస్తృతంగా నిర్వహించేందుకు సభ్యదేశాలు అంగీకారం తెలిపాయి. పశ్చిమ బెంగాల్లోని ఒక రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ప్రకటించింది. తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ రుక్మిణి మలిక్ రాజీనామా చేయడంతో ఈ స్థానం ఖాళీ అయింది. ఈ ఉప ఎన్నికకు సంబంధించి ఈ నెల 29వ తేదీ నుండి నామినేషన్ల

ప్రక్రియ ప్రారంభం కానుండగా అక్టోబర్ 16న పోలింగ్ నిర్వహిస్తారు. దీంతోపాటుగా పలు రాష్టాల్లో ఖాళీగా ఉన్న శాసనమండలి స్థానాలకు కూడా ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్లో 11 స్థానాలు, బీహార్లో 8 స్థానాలు, మహారాష్టలో 5 స్థానాలు, కర్ణాటకలో 4 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎమ్మెల్సీ స్థానాలకు కూడా ఈ నెల 29 నుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండగా అక్టోబర్ 23వ తేదీన పోలింగ్ జరుగుతుంది. భారతదేశం నిర్మించుకున్న బలమైన డిజిటల్ పునాది ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ద్వారా విస్తృతమైన పరస్పర అనుసంధాన కలిగిన డిజిటల్ ఆరోగ్య వ్యవస్థను ఏర్పాటు చేయడానికి దోహదపడిందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్య సలీలా శ్రీవాత్సవ తెలిపారు. న్యూయార్క్లో జరిగిన ఎ గ్లోబల్ సౌత్ ఏఐ ఫ్రేమ్వర్క్ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ ఆమె, గ్లోబల్ సౌత్ దేశాల కోసం భారత్ అభివృద్ది చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిజిటల్ ఆరోగ్య ఆవిష్కరణల అనుభవాలను పంచుకున్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల మాదక ద్రవ్యాల నిరోధకత ప్రత్యేక దళం అధిపతుల 3వ జాతీయ సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ప్రారంభించారు. మత్తు పదార్థాల రహిత సమాజాన్ని నిర్మించి భావితరాలను మాదక ద్రవ్యాల మహమ్మారి నుండి కాపాడమే లక్ష్యంగా మత్తు పదార్థాల నియంత్రణ సంస్థ ఈ 2 రోజుల సదస్సు నిర్వహిస్తోంది. ఈ సమాపేశానికి రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఏఎన్టీఎఫ్ అధిపతులు హాజరయ్యారు. ఐక్య సంకల్పం, ఉమ్మడి బాధ్యత అనే ఇతివృత్తంతో ఈ సదస్సు జరుగుతోంది. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల సందర్భంగా తొలి V4 ఇండియా విదేశాంగ మంత్రుల స్థాయి సమావేశం జరిగింది. స్లోవేకియా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో పాటు పోలాండ్, హంగేరీ, స్లోవేకియా, చెక్ రిపబ్లిక్ విదేశాంగ మంత్రులు పాల్గొన్నారు. భారత్, విసెగ్రాడ్ గ్రూప్ సభ్య దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ఆవిష్కరణలు, రక్షణ రంగం, కనెక్టివిటీ, విద్య, ప్రజల మధ్య సంబంధాలను మెరుగుపరచడం వంటి అంశాలపై సహకారాన్ని విస్తరించాలని నిర్ణయించారు. దీంతోపాటుగా అంతర్జాతీయ పరిణామాలు, శాంతి భద్రతలు, గ్లోబల్ సౌత్ ఎదుర్కొంటున్న సమస్యలపై సమిష్టిగా పనిచేయాలని మంత్రులు అంగీకరించారు. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవం గుజరాత్లోని ఏక్తానగర్ వేదికగా ఈరోజు సాయంత్రం జరుగుతుంది. రాష్టపతి ద్రౌపది ముర్ము విజేతలకు పురస్కారాలు అందజేస్తారు. ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని చాటుతూ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఈ వేడుకను దేశ రాజధాని ఢిల్లీ వెలుపల నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ వేడుకలో ప్రముఖ సీనియర్ నటుడు అనంత్ నాగ్కు 2024 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని రాష్టపతి అందజేస్తారు. 2024 విభాగానికి గాను ఆర్టికల్ 370 ఉత్తమ చిత్రంగా ఎంపిక కాగా, అదే చిత్రానికి గాను యామీ గౌతమ్ ఉత్తమ నటిగా పురస్కారం అందుకుంటారు. భ్రమయుగం చిత్రానికి గాను మమ్ముట్టి, చందు ఛాంపియన్ చిత్రానికి గాను కార్తీక్ ఆర్యన్ సంయుక్తంగా ఉత్తమ నటుడి అవార్డును పంచుకుంటారు. అమరన్ చిత్రానికి రాజ్ కుమార్ పెరియస్వామి ఉత్తమ దర్శకుడిగా, కల్కి ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా నిలిచాయి. స్వాతంత్ర వీర్ సావర్కర్ చిత్రానికి రణదీప్ హుడా ఉత్తమ నూతన దర్శకుడి అవార్డును గెలుచుకున్నారు. నాన్ ఫీచర్ విభాగంలో మరాఠీ చిత్రం బంగారా ఉత్తమ చిత్రంగా నిలవగా, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఏక్తాకా ప్రతీక్ చిత్రానికి ఆనంద్ ఎల్ రాయ్ ఉత్తమ దర్శకుడుగా ఎంపికయ్యారు. ఆసియా క్రీడలు 2026 మహిళల క్రికెట్ జట్టు ఫైనల్ మ్యాచ్లో భారత మహిళా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోరు సాధించింది. టాస్ గెలిచిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. భారత ఓపెనర్లు స్మృతి మంధానా, షఫాలీ వర్మ ఇద్దరు ధాటిగా బ్యాటింగ్ చేస్తూ జట్టుకు మంచి ఆరంభాన్ని అందించారు. దాంతో శ్రీలంకకు 217 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. భారత మహిళా క్రికెట్ జట్టు క్రీడాకారిణి, వైస్ కెప్టెన్ స్మృతి మంధానా అంతర్జాతీయ మహిళల క్రికెట్లో 11,000 పరుగుల మైలురాయిని దాటిన తొలి బ్యాటర్గా చరిత్ర సృష్టించారు. మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ నెలకొల్పిన 10,000

968 పరుగుల రికార్డును అధిగమించి మహిళా క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన క్రీడాకారిణిగా మంధాన అగ్రస్థానానికి చేరారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, రాబోయే 24 గంటల్లో ఇది మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో 9వ భారత అంతర్జాతీయ నీటి వారోత్సవాలు 2026 సదస్సును ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్లోని ఒక రాజ్యసభ స్థానానికి, పలు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న శాసనమండలి స్థానాల ఉప ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవం గుజరాత్లోని ఏక్తానగర్ వేదికగా ఈరోజు సాయంత్రం జరుగుతుంది. ఆసియా క్రీడలు 2026 భారత మహిళల క్రికెట్ జట్టు ఫైనల్ మ్యాచ్లో శ్రీలంకకు 217 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం. ఆకాశవాణి

12 గంటల 44 నిమిషాలు దాటి 50 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.1 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ రాజే ఆదిత్య. మనమున్నాం మీకు తెలుసాలో. మరి మాట్లాడుకుంటున్నాం ఏంటి అంటే బిజినెస్ క్లైమేట్ సర్వే 2026 గురించి. మరి ఈ బిజినెస్ క్లైమేట్ సర్వే 2026ని ఎవరు ఇచ్చారు అన్న దగ్గర ఆగాం కదా. మరి ఈ ఇండెక్స్ని ఎవరిస్తారంటే స్వీడిష్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు అందించడం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు ఈ 2026లో ఇచ్చిన సర్వే ప్రకారం అయితే మొత్తం 41 మార్కెట్లని ప్రపంచవ్యాప్తంగా అనలైజ్ చేసి ఆ 41 మార్కెట్స్లో అన్నింటిలో కూడా భారతీయ మార్కెట్ లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చాలా ఉంటుందని చెప్పి బిజినెస్ చేసేందుకు చాలా అనువుగా ఉంటుందని ఈ బిజినెస్ క్లైమేట్ సర్వేలో భారతదేశానికి మొదటి స్థానం అందించారు. మరి స్వీడన్ అనగానే ఎవరికైనా గుర్తుకొచ్చేది ఏంటంటే ఫస్ట్ స్టాక్ హోమ్. మరి ఇంకా స్టాక్ హోమ్లో ఏంటి అంటే నోబెల్ ప్రైజెస్. మరి నోబెల్ ప్రైజ్ గురించి తెలియని వారు ఉండరు. ప్రపంచంలో ఏ నలుమూల దేశంకి వెళ్ళినా ఎంత చిన్న దేశమైనా ఎంత పెద్ద దేశమైనా నోబెల్ ప్రైజ్ అయితే అంత క్రేజ్ అనమాట. మరి ఆ నోబెల్ ప్రైజ్ వాళ్ళ దేశంలోని ప్రైజెస్ కంటే కూడా ఇంకా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఫీల్ అవుతూ ఉంటారనమాట. మరి అటువంటి ఈ స్వీడిష్ ఈ ఏజెన్సీ అనేది ఇక్కడ మనకి ముఖ్యంగా కామర్స్ ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో అక్కడ మనకి ఈ ర్యాంకింగ్ని అందించడం జరిగిందనమాట. దీంతో భారతీయ బిజినెస్ మార్కెట్ గురించి ప్రపంచంలోని ప్రతి ఒక్క దేశానికి అంటే చిన్న చిన్న దేశాలు చాలానే ఉంటాయి కదా, ఆ చిన్న చిన్న దేశాలు నలుమూల దేశాల అన్నిటికీ కూడా మన బిజినెస్ క్లైమేట్ సర్వే ఇండెక్స్ ద్వారా ఇండియాలో బిజినెస్ ఆఫ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది చాలా సులువుగా ఉంటుందని ఇంకా మార్కెట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్న విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుందన్నమాట.

12:50 దాటి 31 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.0 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మరి బిజినెస్ క్లైమేట్ సర్వే ఇండెక్స్ 2026 గురించి అయితే తెలుసుకున్నారు కదా, అండ్ అలాగే ఇప్పుడు కూడా ఇంకో ఇండెక్స్ గురించి చెప్తాను. ఏంటంటే స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో దేశంలో లేబర్ మార్కెట్ స్నాప్షాట్ ని నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ వారు విడుదల చేయడం జరిగిందనమాట. దీని ప్రకారం 2 ఇండెక్స్లను విడుదల చేశారు. అదేంటంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అండ్ అలాగే వర్కర్ పాపులేషన్ రేషియో. ఇంతకీ ఏంటి ఈ 2 ఇండెక్స్లు చెప్తా అక్కడికే వస్తున్నా. ఏంటంటే దేశంలో అత్యధిక జనాభా కలిగిన జిల్లాల్లో ఎంతమంది పనిచేసేవారు ఉన్నారో తెలిపేవే ఈ ఇండెక్స్ అన్నమాట. ఈ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ కానీ ఇంకా వర్కర్ పాపులేషన్ రేషియో కానీ. ఇంతకీ సంగతి ఏంటంటే గనక గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ జిల్లా దేశంలోనే బెస్ట్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్లోనూ అండ్ అలాగే వర్కర్ పాపులేషన్ రేషియోలోనూ మొదటి స్థానంలో నిలిచింది. సో ఏంటంటే మొత్తం అత్యధిక జనాభా అని చెప్పి అన్నా కదా, అంటే 1,00,000, 5 లక్షలు ఇలాగా కేటగిరీ వైజ్గా డివైడ్ చేయడం జరిగిందనమాట. అందులో అత్యధిక జనాభా కలిగిన ఈ సూరత్ జిల్లాలో ఎక్కువ మంది పనిచేసేవారు ఉన్నారు అని చెప్పేసి ఈ ఇండెక్స్ అయితే చెప్పడం జరుగుతుంది. మరైతే ఇప్పుడు ఒక సాంగ్ వినేయండి, ఇంకా మరిన్ని సంగతులు అయితే తెలుసుకుందాం. మీకు తెలుసాలో స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

0: विविध भारती FM 101.3
1: वीण वेणु वैन सरिगम विन्नावा
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
3: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

0: Shakti FM 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस।
1: विविध भारती न्यूज हेडलाइंस तो मस्तान भी प्रधानमंत्री नरेंद्र मोदी कंदिन बहुमतलु ज्ञापिकल 8वें विडता ई वेलंलो కళాఖండాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ నెల 17న ప్రారంభమైన ఈ వేలంలో ప్రముఖ ఆలయాల నమూనాలు రాజ్కోట్ ఎయిమ్స్ మోడల్తో పాటు చెరకాటు చిప్స్ పరిణామ క్రమాన్ని తెలిపే సెమీ కండక్టర్ స్మారక పలకను అందుబాటులో ఉంచారు. ఈ వేలం ద్వారా వచ్చిన సొమ్మును నమామి గంగే ప్రాజెక్టుకు కేటాయిస్తారు. భారత స్వచ్ఛేందన పరివర్తన, రక్షణ సంసిద్దత, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, తయారీ రంగాలకు కీలక ఖనిజాల పునర్వినియోగం అత్యంత కీలకమని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఇండియాస్ క్రిటికల్ మినరల్స్ రీసైక్లింగ్ ఎకోసిస్టమ్ జాతీయ సదస్సును ప్రారంభించి మాట్లాడుతూ, పాతపడిన విద్యుత్ పరికరాలు, ఈవేస్ట్ నుంచి క్రిటికల్ మినరల్స్ ను వెలికితీసేందుకు ప్రభుత్వం, పరిశ్రమలు, స్టార్టప్లు భాగస్వామ్యంతో పనిచేయాలని, జన్ భాగీదారీ స్ఫూర్తితో ప్రజలు ఈవేస్ట్ ను అమూల్యమైన వనరుగా చూడాలని పిలుపునిచ్చారు. పోలీస్ యూనిఫాం ప్రజలకు భరోసా కల్పించాలని రాష్ట హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత అన్నారు. పోలీస్ విధుల్లో క్రమశిక్షణ, నిజాయితీ, మానవత్వం కీలకమని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఏపీఎస్పీ 6వ బెటాలియన్ బీటీసీ పెరేడ్ గ్రౌండ్స్ లో ఏపీఎస్పీ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పెరేడ్ కార్యక్రమం ఈరోజు జరిగింది. 2025-26 బ్యాచ్కు చెందిన 149 మంది స్టైఫండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల పాసింగ్ అవుట్ పెరేడ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. కేంద్ర సహకార బ్యాంకుల్లో అవినీతిని అరికట్టడానికి ఆన్లైన్ విధానాన్ని తీసుకువచ్చామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. ఒంగోలులో ఆధునికీకరించిన జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ప్రాంగణాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో సహకార బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. 50 లక్షల రూపాయలతో జిల్లా సహకార కేంద్ర బ్యాంకును ఆధునికీకరించి ఖాతాదారులకు మంచి సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. తిరుపతి నగరాభివృద్దికి రాష్ట ప్రభుత్వం మరో 106 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ జయకృష్ణ తెలిపారు. తిరుపతిలోని మహిళా విశ్వవిద్యాలయం ప్రాంగణంలో అభివృద్ది పనులను కుప్పం నుంచి వర్చువల్ విధానం ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ, ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో రహదారులు, వీధి దీపాలు, పార్కులను అభివృద్ది చేయనున్నట్లు తెలిపారు. రాష్టంలో పోలీస్ కానిస్టేబుల్ సబ్ ఇన్స్పెక్టర్ల నియామకం కోసం నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో మైనార్టీ నిరుద్యోగ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు రాష్ట మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ వెల్లడించారు. మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనార్టీస్ ద్వారా ఆఫ్లైన్, ఆన్లైన్ విధానంలో శిక్షణ ఇవ్వనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 30వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా www.apcedmmwd.org నమోదు చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 0865-29-7535-7386-7899-9966 సంప్రదించాలని కోరారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: ανοίγουμε ένα ταγελά. Εμείς άλλα πιλά. Να μομίδα εννή σάρλου ντορε βαϊαλά. Άλλο μπάγα τσαλεγά ουνδί δουπατί καπαντρά.
1: Vintanaru Vivid Bharati FM 101.3. హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
2: ఏదో బాగానే ఉన్నానులే.
1: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
2: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
1: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
2: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
1: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
2: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
1: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
2: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
1: ఆఫ్ కోర్స్.
3: మగువల కోసం మగువలు మెచ్చే ధీర.
1: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

గంట 9 నిమిషాలు దాటి 10 నిమిషాలు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యుర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం ధీరాలో. మరి శంకర ప్రసాద్ గారు సినిమా మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు కదా. మరి దేశం కోసం ప్రాణత్యాగం చేసిన స్వాతంత్ర సమరయోధుల గురించి మనం ఎంత చెప్పుకున్నా వారి నెంబర్ తగ్గదన్నమాట. ఇంకా చరిత్ర మనం చదువుతూ ఉంటే, స్వాతంత్ర సమరానికి సంబంధించిన విషయాలు తెలుసుకుంటూ ఉంటే, కొత్త కొత్త ప్రాంతాలు, ముఖ్యంగా చెప్పాలంటే ఏమైనా గ్రామీణ ప్రాంతాలు, ఈ గ్రామీణ ప్రాంతాలు ఫ్రీడమ్ ఫైట్తో పెనవేసుకున్నవి, వాటి గురించి గనక మనం చదువుతూ ఉంటే గనక అక్కడ ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క ఫ్రీడమ్ ఫైటర్ గురించి మనం తెలుసుకుంటూ ఉండొచ్చు. సో ఈ విధంగా వారి నెంబర్ అయితే తగ్గదన్నమాట. ఇంకా మనకి మోటివేషన్ కూడా పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే కుటుంబం, జీవితం, వారి వృత్తిని కూడా వదిలేసి దేశ సేవ కోసం అంకితమైపోయిన త్యాగజీవులు ఎందరో. ఇంకా మరికొందరు ఏంటంటే, వారు ఏదైతే వాళ్ళ వృత్తి చేస్తున్నారో ఆ వృత్తి ద్వారానే స్వాతంత్ర సమరంలో తమ వంతు పాల్గొని దేశభక్తుల స్వాతంత్ర కాంక్షను ఇంకా బలపరిచేవారన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, గాంధీ గారు ఎప్పుడూ కూడా చరక అని చెప్పేసి మనందరికీ తెలిసిన విషయమే. సో చరక నూరుతున్న విషయం, ఇంకా ఆ ఇమేజెస్ అనేవి మనకి చాలా చోట్ల కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఏంటి అంటే, ముఖ్యంగా స్వాతంత్ర కాంక్ష పోరాటంతో పాటు ముఖ్యంగా అసలు ఒక దేశం నిలబడాలి అంటే దానికి వెన్నెముక ఎకానమీ. సో అందుకనే చెప్పారన్నమాట, దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలే అని చెప్పి గాంధీ గారు. సో ఒక గ్రామం చూసుకుంటే గనక ఎంతోమంది అక్కడ ఫస్ట్ అగ్రికల్చర్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు, ఆ తర్వాత పాడి, ఇంకా చెప్పాలంటే గనక ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఈ నూలు వస్త్రాలను తయారు చేయడం, ఇలాగ రకరకాలుగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రొఫెషన్లో ఒక్కొక్క ఆక్యుపేషన్లో ఉంటారన్నమాట. సో ఆ ప్రొఫెషన్కి కానీ ఆక్యుపేషన్కి కానీ ఇంకా తమ టాలెంట్ని, ఇంకా ఇప్పుడైతే ప్రెసెంట్ ట్రెండ్ ఏదైతే ఉంటుందో ఆ స్కిల్స్ని కానీ జోడిస్తూ ఉంటే దాంట్లోనే ఎంతో ఎక్స్పెల్ అయిన వాళ్ళందరినీ కూడా మనం చూస్తూ ఉన్నాం. సో అలాగా స్వాతంత్ర కాంక్ష ముఖ్యంగా పోరాటంతో పాటు ఏదైతే వృత్తి చేస్తున్నారో ఆ వృత్తి ద్వారా ప్రజలందరిలోనూ ఇంకా స్వాతంత్రానికి సంబంధించి ఎన్నో మెలకువలను, ఎంతో ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉండేవారన్నమాట. అలాంటి వారిలో ఒకరు కల్కి కృష్ణమూర్తి గారు. మరి కల్కి కృష్ణమూర్తి గారి గురించి, ఆయన స్వాతంత్ర పోరాటం ఏ విధంగా చేశారో మనం మాట్లాడుకుందాం ధీరాలో. వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

1 గంట 17 నిమిషాలు దాటి 10 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై వీతివర ఆర్జే ఆదిత్య. మనమున్నాం ధీరాలో. మరి స్వాతంత్ర సమర యోధుల్లో ఒకరైన కల్కి కృష్ణమూర్తి గారి గురించి కొన్ని విషయాలైతే తెలుసుకుందామన్న కదా. మరి ఆయన ఎప్పుడు జన్మించారు అంటే 1899 సెప్టెంబర్ 9వ తేదీన తంజావూరులో జన్మించారు. సో ఆయన ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తయిపోయిన తర్వాత సెకండరీ స్కూల్కి చేరుకున్నారు. అక్కడ చదువు కొనసాగించారు. అయితే ఎప్పుడైతే సెకండరీ సర్టిఫికేట్ చేతికి వచ్చే సమయం ఉందో అప్పుడే 1921లో గాంధీ గారి సహాయ నిరాకరణ ఉద్యమానికి సంబంధించిన పిలుపు అయితే వచ్చిందనమాట. ఆ పిలుపు విన్నారో లేదో అంతే, ఇంకా ఎగ్జామ్స్ కూడా రాయకుండా ఆయన స్వాతంత్ర సంగ్రామ పోరాటంలోకి దిగిపోయారు. సో అలాగా సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ పొందకపోయినా ఆయన రచనా నైపుణ్యంతో ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకున్నారు. చిన్నప్పటి నుంచే ఆయనకి రచనలంటే ఎంతో ఆసక్తి, రాయడం అంటే ఎంతో ఇష్టం. అలాగా ఎన్నో రచనలు చేస్తూ ఉండేవారనమాట. అందుకు గాను 1923లో ఆయన ఒక పత్రికకి సంపాదకునిగా పనిచేయడం జరిగింది. ఇంకా అలాగే 1937లో ఆయన కల్వానిన్ కాదలి అనే ఒక పుస్తకాన్ని అప్పట్లోనే రిలీజ్ చేసుకోవడం జరిగిందనమాట. ఇంకా అలాగే స్వాతంత్ర సమరయోధులైన సి రాజగోపాలాచారి గారితో కలిసి విమోచనం అనే పత్రికని కూడా నడిపారు. సో ఇందులో స్వాతంత్రానికి సంబంధించిన ఇంకా దేశానికి సంబంధించిన వ్యాసాలు రాస్తూ ఉండేవారన్నమాట. ప్రాచీన భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రాన్ని ఏలిన రాజుల చరిత్ర గురించి ఆయన ఎంతగానో రాస్తూ ఉండేవారు, ఆసక్తిని పెంచుతూ ఉండేవారు. ముఖ్యంగా అప్పట్లో ఎవరైనా సరే ఎక్కువగా నవల్స్ చదువుతూ ఉండేవారు కదా, మరి చరిత్ర అనగానే కొంచెం పక్కన పెట్టేయడము లేకపోతే ఇష్టమున్న వాళ్ళు మాత్రమే చదవడము చేస్తూ ఉండేవారు. అలా ఏంటంటే చరిత్రని నవల్స్ రూపంలో రాసేవారన్నమాట. శివగామియన్ సప్తాహం, పార్థివన్ కణువు అని పల్లవుల గురించి, పొన్నియన్ సెల్వన్ అని చోళుల సామ్రాజ్యం గురించి నవల్స్ రాస్తూ ఉండేవారు. ఇంకా అలాగే ఎన్నో పత్రికలు స్వాతంత్రానికి సంబంధించిన వ్యాసాలు రాస్తుండగా బ్రిటిష్ వారు ఆయన్ని కొన్నిసార్లు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఆయన రాసే కథల్లో కానీ రచనల్లో కానీ నవలల్లో కానీ ఏంటంటే నిరాశావాదం నుంచి మనిషి ఆశావాదం వైపుకి బ్రతకాలి పోరాడాలి అనేటట్లుగా ఆయన రచనా శైలి ఉండేదన్నమాట. అందుకు గాను 1999లో భారత ప్రభుత్వం వారు ఆయనకి సంబంధించిన ఒక పోస్టల్ స్టాంప్ని కూడా విడుదల చేయడం జరిగింది. సో ఈ విధంగా ఆయనకి రచనలు అంటే ఎంతో ఇష్టం. ఆ రచనల్లోనే ఆయన స్వాతంత్రానికి

0: సంబంధించిన మొత్తం మోటివేషన్ అంతా కూడా రాస్తూ ఉండేవారన్నమాట. అది కల్కి కృష్ణమూర్తి గారి టాలెంట్. సమయం 1:20 కావస్తుంది. మరి కొద్ది క్షణంలో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. రాష్ట్రాన్ని వ్యర్థరహితంగా మార్చేందుకు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పిఠాపురాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మారుతున్న నేరాల తీరుకు అనుగుణంగా పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఉత్తరాంధ్రకు తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట మంత్రులు కె అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. రాష్టంలోని నగరపాలక పురపాలక సంస్థల పరిధిలో 11,359 కోట్ల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ది పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పం నుంచి దృశ్య మాధ్యమ విధానంలో ఈ రోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 123 మున్సిపాలిటీల ప్రజాప్రతినిధులు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రాన్ని వ్యర్థరహితంగా మార్చేందుకు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని పట్టణాలను అభివృద్దికి కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలియజేస్తూ,
2: మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చరిత్రలో ఒక హిస్టారికల్ డే. ఒకేసారి 50,000 కోట్ల రూపాయలు మౌలిక సదుపాయాలకు పెట్టిన ఏకైక సందర్భం కాబట్టి ఇది ఒక హిస్టారికల్ డే మనందరికీ. ఈరోజు 50,000 కోట్ల రూపాయలు ఫస్ట్ టైం చరిత్రలో, రేపు రాబోయే రోజుల్లో రాష్ట్ర అభివృద్దికి ఈ పెట్టుబడి ఒక గేమ్ చేంజర్గా తయారవుతుందని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.
1: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పర్యటన 2వ రోజు కొనసాగుతుంది. పర్యటనలో భాగంగా నాగులపల్లిలో మంచినీటి సరఫరా పథకం ప్రారంభించారు. అనంతరం పిఠాపురంలో 1,500 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ పిఠాపురాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఉప్పాడ సముద్ర తీరం కోతకు గురికాకుండా చర్యలు చేపట్టామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
3: పిఠాపురంలో అడుగుపెట్టగానే కనిపించే డంప్ యార్డుకి శాశ్వత పరిష్కారం మేము చూపించాం. 6 కోట్లతోటి 11 గ్రామీణ చెరువుల్ని అభివృద్ది చేస్తా ఉన్నాం. అలాగే చాలా కష్టసాధ్యమైనది ఉప్పాడ తీర ప్రాంత ప్రజలు ఎన్నాళ్లుగో వేధిస్తున్న సముద్రపు కోత సమస్య, దానికి శాశ్వత పరిష్కారం కావాలంటే దానికి దాదాపు 323 కోట్లు పైగా రక్షణ కూడా ఖర్చుతోటి రక్షణ కూడా నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు సాధించారు.
1: ఎల్నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా విద్యుత్ కొరత ఏర్పడుతున్నప్పటికీ రాష్టంలో ఎలాంటి విద్యుత్ కోతలు లేకుండా చర్యలు చేపడుతున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్టంలో విద్యుత్ వినియోగం 20% పెరిగిందని, విద్యుత్ అవసరాలను అధిగమించేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఏపీ జెన్కో ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. జెన్కో ద్వారా 5,500 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు వెల్లడించారు. అవసరమైన సమయంలో బయట నుంచి కూడా విద్యుత్ కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విద్యుత్ సరఫరాలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తితే గంటల వ్యవధిలోనే పునరుద్దరణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి చెప్పారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలో స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత కోసం చేపట్టిన వోకల్ ఫర్ లోకల్ కార్యక్రమం గురించి ఈ రోజు తెలుసుకుందాం. భారతదేశంలో వినియోగదారుల ప్రాధాన్యతలు క్రమంగా విదేశీ వస్తువులు, పెద్ద బ్రాండ్ ఉత్పత్తుల వైపు మళ్లడంతో కుటీర పరిశ్రమ, చేతి వృత్తుల వారికి మార్కెట్లో సవాళ్లు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత, వోకల్ ఫర్ లోకల్ ప్రచారం ద్వారా స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. దీంతో చేతి వృత్తుల వారికి స్థానికంగా గిరాకీ పెరిగే అవకాశం

0: అవకాశం ఏర్పడింది. వోకల్ ఫర్ లోకల్ ద్వారా తరతరాలుగా కొనసాగుతున్న భారతీయ వారసత్వాన్ని పరిరక్షించడంలో భాగంగా చేతి వృత్తులు, చేనేత రంగం, విశ్వకర్మ సంప్రదాయాలకు గౌరవం, మద్దతు, అవకాశాలు కల్పించడంపైన దృష్టి సారించారు. స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా దేశీయ ఉత్పత్తి, ఉపాధి, స్వావలంబనకు మద్దతు తెలపవచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేస్తూ,
1: వోకల్ ఫర్ లోకల్ మంత్ర కో అప్నానా హోగా, హమ్ సంకల్ప లే కి హమ్ మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ కో హి బడావా దేంగే. హమారే ఘర్ మే జో కుచ్ భీ నయా సామాన్ ఆయేగా, మే నయే సామాన్ కి బాత్ కర్ రహా హూం, హమారే ఘర్ మే జో భీ నయా సామాన్ ఆయేగా వో స్వదేశీ హీ హోగా.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మారుతున్న నేరాల తీరుకు అనుగుణంగా పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని హోంమంత్రి వంకలపూడి అనిత అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీ ఎస్పీ 6వ బెటాలియన్ బీటీసీ పరేడ్ గ్రౌండ్స్లో 2025-26 బ్యాచ్కు చెందిన 149 మంది స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ను ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారికి అవార్డులు అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ,
2: సుమారుగా 5800 మంది కానిస్టేబుల్స్ ఈ రోజు బయటకు వస్తున్నారు. వాళ్ళలో సుమారుగా 1000 మంది లేడీ కానిస్టేబుల్స్ ఉన్నారు. ఈ 9 నెలల ట్రైనింగ్ ప్రోగ్రామ్ లోని కూడా చాలా మంది చాలా కఠినంగా ఉంటాయి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. ముఖ్యంగా పోలీస్ కానిస్టేబుల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అంటే ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి, మెంటల్ ఫిట్నెస్ ఉండాలి, అట్ ద సేమ్ టైం స్పాంటేనియస్ అని ఉండాలి. అక్కడికి అన్నిటికీ మించి డిసిప్లిన్ ఉండాలి, ఇంటిగ్రిటీ ఉండాలి. ఈ రెండింటికి మించి మానవత్వం కూడా, హ్యుమానిటీ కూడా ఉండాలి ఒక పోలీసులు.
0: ఉత్తరాంధ్రలో తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట మంత్రులు కె అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్ ఆదేశించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ముందస్తు సన్నద్దతతో సిద్దంగా ఉండాలని సూచించారు. శ్రీకాకుళం జిల్లాలో వర్షాల పరిస్థితిపై మంత్రి అచ్చెన్నాయుడు కలెక్టర్, ఎస్పీతో సమీక్ష నిర్వహించారు. తీరప్రాంత గ్రామాలు, నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయాలని సూచించారు. మరోవైపు విజయనగరం జిల్లాలోనూ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సేవలు అందించేందుకు అన్ని శాఖల అధికారులు సిద్దంగా ఉండాలని, సమన్వయంతో పనిచేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశించారు. అత్యవసర సేవల కోసం శ్రీకాకుళం జిల్లా హెల్ప్ లైన్ నెంబరు 0894224557, విజయనగరం జిల్లా హెల్ప్ లైన్ నెంబరు 0892223694947ను సంప్రదించాలని మంత్రి సూచించారు. పోషణ్ మాసోత్సవ అవగాహన కార్యక్రమాల్లో భాగంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్స్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన 2 రోజుల పోషణ్ మాసోత్సవ చిత్ర ప్రదర్శనను పార్లమెంటు సభ్యులు దగ్గుపట్టి పురంధేశ్వరి ఈరోజు ప్రారంభించారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితంపై ప్రచురించిన సేవా సంకల్ప అభియాన్ ప్రచురణను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, అంగన్వాడీ కార్యకర్తల సహకారంతో బాలింత మహిళల, శిశువుల సమగ్ర పోషణకు కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు అనేక పథకాలను, ప్రోత్సాహకాలను అందిస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీబీసీ డైరెక్టర్ జి సురేష్ కుమార్, అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్ రమేష్ చంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు. కేంద్ర సహకార బ్యాంకుల్లో పారదర్శక లావాదేవీల కోసం ఆన్లైన్ విధానాన్ని తీసుకువచ్చామని వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆధునికీకరించిన జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ప్రాంగణాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో సహకార బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రాన్ని వ్యర్థరహితంగా మార్చేందుకు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పిఠాపురాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మారుతున్న నేరాల తీరుకు అనుగుణంగా పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఉత్తరాంధ్రకు తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట మంత్రులు కె అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి

0: विविध भारती एफएम 101.3।
1: నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
0: వింటున్నారు విద్ భారతి ఎఫ్ఎం 101.3.

1 గంట 35 నిమిషాలు దాటి 4 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం ధీరాలో. విష్ణు విన్యాసం మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఈరోజు స్పెషల్స్ ఏంటి? ప్రతిరోజు కూడా ఎంతో కొంత స్పెషల్ ఉంటేనే కాస్త అలాగా వెళ్తుందనమాట లోపలికి ఫుడ్ అనేది కదా. అంటే ప్రతిరోజు కూడా స్పెషల్ చేయాలి అంటే ఎస్, మరి టైం అనేది పడుతుంది. ఎక్కువగా ఎవరైనా సరే ఫుడ్ ప్రిపేర్ చేసేది అమ్మలే కదా. మరి ప్రతిరోజు కూడా ఒకే ఆహారం తినాలన్నా కూడా చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా అప్పుడప్పుడు నచ్చదు. అయితే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయరంతే. చిన్నపిల్లలు అయితే ఇది నాకు వద్దు అని చెప్పేసి వెంటనే చెప్పేస్తుంటారు. కానీ పెద్దవాళ్ళు అయితే వండేవాళ్ళు వాళ్లే కాబట్టి మనకి ఇది ఇష్టమా కాదా అని చెప్పేసి వండరు అనమాట. ఇంకా అందరికీ ఇష్టం త్వరగా అయిపోవాలి, ఇలాగా రకరకాల కారణాలతో ఫుడ్ అనేది ప్రిపేర్ చేసేస్తూ ఉంటారు. అయితే నచ్చింది అయితే కొంచెం ఎక్కువగా తినడం, కానీ నచ్చింది మరీ వదిలేయకుండా కొంచెం తినడమో లేకపోతే ఎలాగో కంగారుగా తినడమో ఏదో ఒకటి సరిపోతుంది. సో అందుకే అప్పుడప్పుడు స్పెషల్స్ కూడా చేస్తూ ఉంటారు ప్రతి ఒక్క ఇంట్లో కూడా. మరి ఉడికించి తినే ఆహారం గురించి కొంచెం పక్కన పెడితే గనక సీజనల్ ఫ్రూట్స్ని కూడా మన డైట్లో భాగం చేసుకుంటున్నామా లేదా అనేది ఒక్కసారి మనం క్వశ్చన్ చేసుకోవాలి. మరి మహిళా మణుల్లో వర్కింగ్ ఉమెన్ వాళ్ళు ఉంటే గనక బయట ఆఫీస్ వర్క్ని మేనేజ్ చేసుకోవాలి, ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత సర్దుకోవడం, ఇంకా ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఫుడ్ ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా చాలామందే ఉంటారనమాట. మరి ఈ విధంగా ఇంట్లో మహిళలు ముందుగా హెల్తీగా ఉంటే ఇంటిలి పాది హెల్తీగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఏదైతే డైట్ని ఎంచుకుని వాళ్ళ డైట్ భాగంగా ఫుడ్ తీసుకుంటూ ఉంటారో అదే కదా మొత్తం ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్ అందరికీ కూడా అదే ఫుడ్ని ఎక్కువగా వాళ్ళు పెడుతూ ఉంటారనమాట. అంతే కదా, ఏదైతే మనకి ఆలోచన వచ్చి మనం పాటిస్తూ ఉంటామో ఇంట్లో వాళ్ళందరూ కూడా అదే పాటిస్తూ ఉంటారు. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే గనక ఆ మొత్తం ఏదైతే రెస్పాన్సిబిలిటీ ఉంటుందో అది మహిళల చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఈ డైట్లో ఈ రోజు నుంచి మనం ఈ ఫ్రూట్ని మనం తిందాం అని చెప్పేసి అనుకోవడం, లేకపోతే కొంచెం మార్చుదాం వండే తీరు అని అనుకుంటే కనుక మొత్తం ఇంటిలి పాది కూడా తను ఏదైతే కొత్త నిర్ణయం తీసుకుంటుందో దాన్నే ఫాలో అయిపోతూ ఉంటారనమాట. కాబట్టి సీజనల్ ఫ్రూట్ని కూడా మన డైట్లో భాగం చేసుకుంటున్నామా లేదా అని ఒకసారి క్వశ్చన్ చేసుకుని ఒకవేళ చేసుకోకపోతే ఇప్పటి నుంచి చేసేసుకుందాం. మరి ఇంతకీ ఏంటి ధీరాలో ఈరోజు టాపిక్ మాట్లాడుకుందాం మరి ఈ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

1:42 దాటి 4 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం ధీరాలో. మరి శ్రీమతి గారు అంటూ లక్కీ భాస్కర్ మూవీ నుంచి విశాల్ మిశ్రా శ్వేత మోహన్ పడిన సాంగ్ అయితే వినేశారు కదా. మరి మనం ఇప్పుడు సెప్టెంబర్ వినాయక చవితి టైంలో ఉన్నామన్నమాట. మరి ఈ సీజన్లో ఏం తినాలో ఏం తినాలి మనం ఆలోచించాల్సిన అవసరం లేకుండానే వినాయకుడు చెప్పేస్తున్నారు తన ప్రసాదంలో ఇవి ఉండాలి అని. అలా ఈ సీజన్లో వచ్చే సీజనల్ ఫ్రూట్ అనగానే వెంటనే గుర్తుకొచ్చే పండు వెలగపండు. దీన్నే ఇంగ్లీష్లో వుడ్ యాపిల్ అని చెప్పి పిలుస్తారనమాట. సో ఇంగ్లీష్లో మనం చూస్తే కనుక పేర్లు భలే ఈజీగా కొన్ని వెంటనే చదవంగానే అర్థమైపోతాయి. వుడ్ యాపిల్ అని అనగానే ఈ యాపిల్ అనేది కొంచెం ఏదైనా చెక్కతో తయారు చేస్తారా అన్నట్టుగా ఉంటుంది. ఫస్ట్ టైం ఎవరికి ఈ వెలగపండు తెలియదు అని అనుకున్న వాళ్ళకి. సో ఏంటంటే ఈ వెలగపండు పైన ఒక టెంకలాగా ఉంటుంది కదా హార్డ్ షెల్, అది ఇంకా కొబ్బరికాయని కూడా గమనిస్తే ఈ హార్డ్ షెల్ ఉంటుంది అన్నమాట. అసలు ఎందుకు ఉంటుంది ఈ హార్డ్ షెల్ ఎప్పుడైనా గమనించారా? మంచి మండు టెండల్లో అలాగా కొబ్బరి నీళ్లు తాగితే ఎక్కడలేనంత ఎనర్జీ వస్తుంది కదా. అండ్ అలాగే ఇలాంటి వర్షాకాలంలో ఈ వెలగపండును తింటే అంత ఎనర్జీ వస్తుంది అనమాట. కానీ అందరూ ట్రై చేసి ఉండరు కదా, జస్ట్ ఏదో పెట్టాలి కదా పెద్దవాళ్ళు చెప్పారు అని చెప్పేసి తీసుకొచ్చి ప్రసాదంగా నైవేద్యంగా పెట్టేసి వదిలేస్తూ ఉంటారనమాట. దాని రుచి చూసే వాళ్ళు చాలా కొంతమంది అయి ఉంటారు. ఏమంటారు మరి? మరి ఇంతకీ వీటిపైన హార్డ్ షెల్ ఎందుకుంటుంది? మరి వాటిని మనం తీసుకున్న తర్వాత ఎంత ఎనర్జీని మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం? మరి ఒక రకంగా అమృతం లాంటిదే కదా, అందుకనే ఆ అమృతంలోని కంటెంట్ అంతా బయటికి పోకుండా హార్డ్ షెల్ అనేది ఇచ్చిందనుకుంటా ప్రకృతి మనం కొంచెం అలా ఆలోచిస్తే. సో ఈ వెలగపండుని అచ్చంగా మనం యాపిల్ని కానీ జామకాయని కానీ ఎలా తింటామో అలా తినేయకూడదనమాట, ఎందుకంటే ఇది ప్యూర్లీ విటమిన్ సి పల్ప్. అచ్చంగా చింతపండు ఎలా ఉంటుందో చూడటానికి అలాగే ఉంటుందన్నమాట. కాబట్టి ఈ వెలగపండుకి కాస్తంత బెల్లం జాగ్రీని కానీ ఇంకా పెరుగు కానీ కొంతమంది ఏంటంటే తాలింపు పచ్చళ్లాగా చేసి దీన్ని వాడుతూ ఉంటారనమాట. సో ఈ విధంగా తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి, అండ్ అలాగే ఇమ్యూనిటీకి ఇమ్యూనిటీ. ముఖ్యంగా వర్షాకాలంలో ఎవరైనా ఇమ్యూనిటీ పెంచే ఆహారాలు ఏం చెప్పి అని అడుగుతూ ఉంటారు కదా. సో అటువంటి వాళ్ళు వాళ్ళ డైట్లో ఈ వెలగపండుని జత చేసుకోవచ్చు.

మరి ఇంకేదైనా ఒక ఫ్రూట్ కానీ ఒక ఆహారం గురించి కానీ మాట్లాడుతుంటే ఈ కాలంలో దాంట్లో ఉన్న న్యూట్రిషన్ ఏంటి, దాంట్లో ఉన్న ప్రోటీన్ ఏంటి, దాంట్లో ఉన్న విటమిన్స్ ఏంటి అని చెప్పి వెంటనే క్వశ్చన్స్ అడిగేస్తుంటారు. మరి నిజంగా వెలగపండు గురించి మనం పాతకాలం నుంచి వస్తున్న మనం వింటున్న దాని గురించిన న్యూట్రిషన్ తెలుసుకుంటే ఇంకా దాని పైన ప్రేమ పెరిగి దాన్ని మన డైట్లో భాగం చేసుకునే వాళ్ళం అవుతాం అనమాట. మరి దాంట్లో ఉన్న న్యూట్రిషన్ సంగతులు కూడా చెప్తాను. మరి 35 ఇది చిన్న కథ కాదు, మరి అలాగే ఈ వెలగ పండు కూడా చిన్న పండేమి కాదు. 35 మూవీ నుంచి ఇప్పుడైతే ఒక సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనము నామ్ ధీరాలో 35. ఇది చిన్న కథ కాదు, మూవీ నుంచి నీలి మేఘములలో సాంగ్ అయితే విన్నాను కదా. మరి 1:51 దాటి 8 సెకండ్లు కావస్తోంది సమయం. సో ఏదైనా ఒక కొత్త ఫ్రూట్ ని కానీ కొత్త ఆహారాన్ని కానీ మన డైట్ లో భాగంగా చేసుకుంటున్నామంటే గనక ఈ కాలంలో న్యూట్రిషన్ ఏంటి, విటమిన్స్ ఏంటి, ప్రోటీన్ ఏంటి, ఇలాగా రకరకాల క్వశ్చన్స్ వేసి మరీ వాటిని మన డైట్ లో భాగం చేసుకుంటామన్నా కదా. మరి ఇంతకీ వెలగపండు గురించి మనం ఎంత చెప్పుకున్నా పాత వాళ్ల కాలం నుంచి ఇది మన దగ్గర వస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే అసలు ఈ వెలగపండు పండేది పెరిగేది మన దేశంలోనే. ఆ తర్వాత ఇంకా చెప్పుకుంటే కనుక థాయిలాండ్, ఇండోనేషియా ఇటువంటి దేశాల్లో కూడా అక్కడక్కడ ఉంటుంది, కానీ ఎక్కువగా పెరిగేది మాత్రం మన దేశంలోనే ఈ వెలగపండు అన్నమాట. మరి ఈ వెలగపండుకి సంబంధించిన న్యూట్రిషనల్ బెనిఫిట్స్, ముఖ్యంగా అంతకంటే ముందు మెడిసిన్ బెనిఫిట్స్ విషయానికి వస్తే, ఆయుర్వేదంలో వెలగపండు చెట్టుకి సంబంధించిన ప్రతి పార్ట్, అంటే దాని వేర్ల దగ్గర నుంచి మొదలయ్యి వేర్లు కానీ చెట్టు బెరడు కానీ చెట్లు ఆకులు ఇంకా చిగుళ్ళు ఇవన్నీ కూడా ప్రతి ఒక్క పార్ట్ని ఆయుర్వేదిక్ మెడిసిన్స్ తయారీలో ఉపయోగించడం జరుగుతుందన్నమాట. ఇంకా ఈ వెలగపండు తినడం వల్ల డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ చాలా వరకు అదుపులో ఉంటాయన్నమాట. అలాగే ఊపిరితిత్తుల్లోని చివరి భాగమైన బ్రాంకియోస్కి ఈ వెలగపండు మంచి శక్తిని అందిస్తుంది. సో బ్రాంకియోస్, మనం ఏదైతే గాలిని తీసుకుంటామో ముక్కుతో, ఆ గాలి అలాగ వెళ్ళి మొత్తం ఊపిరితిత్తుల్లోని చివరి భాగం వరకు వెళ్ళగలగాలి. అప్పుడే లంగ్ కెపాసిటీ చాలా ఎక్కువగా ఉందని చెప్తూ ఉంటారనమాట. సో ముఖ్యంగా ఏంటంటే స్పోర్ట్స్ పర్సన్స్కి ఈ లంగ్ కెపాసిటీ టెస్ట్ ఎక్కువగా చేస్తుంటారండి, అలాగే పాటలు పాడే వాళ్ళకి కూడా చేస్తూ ఉంటారనుకుంటా, కానీ ఎక్కువగా స్పోర్ట్స్ పర్సన్స్కి ఈ లంగ్ కెపాసిటీ టెస్ట్ చేస్తూ ఉంటారు. ఏంటంటే ఎక్కువగా గాలి పీల్చి ఎంతసేపు ఉండగలరు అని చెప్పేసి టెస్ట్ చేస్తారనమాట. ఇప్పుడు ఎవరు టెస్ట్ చేసుకోకండి, ఊరికి స్పోర్ట్స్ పర్సన్స్కి టెస్ట్ చేస్తారని చెప్పి చెప్తున్నా. అఫ్కోర్స్ ఒకవేళ టెస్ట్ చేసుకోవాలి అని మీకు అనిపిస్తే ఇప్పటికిప్పుడు చేసేమాకండి. ఇవన్నీ కూడా పొట్ట ఖాళీగా ఉన్న టైంలో, మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ ఎప్పుడైతే లేచి ఏం చెయ్యాలబ్బా అని చెప్పేసి ఆలోచిస్తుంటారు కదా ఈరోజు అని, అలాంటి టైం టేబుల్ వేసుకునే టైంలో ఎర్లీ మార్నింగ్ ఏమీ తినకుండా పొట్ట ఖాళీగా ఉన్న టైంలో ఈ టెస్ట్ అయితే చేసుకోండి. ఒక్కసారి గట్టిగా గాలి పీల్చుకోండి అండ్ ఎంతసేపు ఉంచగలరో అంతసేపు ఉంచి మళ్ళీ మెల్లగా గాలి వదిలేయండి. ఇప్పుడు మాత్రం చేయకండి, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. సో ఈ విధంగా లంగ్స్లోని చివరి పార్ట్ అయిన బ్రాంకియోస్కి ఈ వెలగపండు మంచి శక్తిని అందిస్తుంది. సో ఈ విధంగా చూసుకుంటే ఏంటంటే రెస్పిరేటరీ ఎయిల్మెంట్స్, ఎవరైతే ఊపిరితిత్తులకి ఇంకా గాలి పీల్చుకునే సమస్యలతో బాధపడుతూ ఉంటారో వారికి ఇది మంచి ఫలంగా చెప్తారన్నమాట. అలాగే ఈ సీజన్లో డైట్లో భాగంగా చేసుకోవాలి, ముఖ్యంగా వెయిట్ తక్కువ అవ్వాలి అని చెప్పి ఎవరైతే అనుకుంటూ ఉంటారో వాళ్ళు వాళ్ళ డైట్లో ఈ వెలగపండుని కూడా జత చేసుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వెలగపండుని తిన్న రోజు మంచినీళ్ళు బాగా ఎక్కువగా తాగాలి. అదేంటి ఎస్పెషియల్గా ఈరోజే తాగాల అంటే, ఎస్, ఎందుకంటే ఈ వెలగపండు అనేది కొంచెం పల్ప్ లాగా ఉంటుంది కదా, అలాగే విటమిన్ సి. మన రెస్పిరేటరీ ఎయిల్మెంట్స్ అండ్ అలాగే డైజెస్టివ్ సిస్టంలో ఉన్న క్లాక్స్ అన్నిటినీ కూడా తొలగిస్తుంది, కాబట్టి దానికి మనం కొంచెం మంచినీళ్ళు తీసుకుంటే కనుక ఇంకొంచెం సహాయం చేస్తుంది అనమాట ఆ పల్ప్ అది అంతా క్లీన్ చేయడం కోసం. సో మరి ఇన్ని లాభాలు ఉన్న వెలగపండుని కేవలం వినాయకుడికి నైవేద్యంగానే పెడుతున్నారా, పెట్టిన ఆ నైవేద్యాన్ని మీరు ఆరగిస్తున్నారా? ఆరగించకపోతే ఇప్పటి నుంచైనా ఆరగించండి. మరి వెలగపండుకి సంబంధించిన న్యూట్రిషన్ బెనిఫిట్స్ అయితే ఈరోజు ధీరాలో

0: వింటున్నారు వివిధ భారతి. సమయం 2 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి.
1: Good afternoon. This is Akashvani and I am Valsa Williams with the Midday News.

0: Happy FM 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
5: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन. कहानी नहीं बदली, स्टाइल गया है बदल. जो कहानियां हम सुनते आए, देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल.
6: डाउनलोड वेव्स OTT ऐप नाउ एंड वॉच फॉर फ्री.

2:17 కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యురార్జే ఆదిత్య. మనము నామ్ సందడే సందడిలో. మరి ముందుగా జేమ్స్ మూవీ నుంచి ఇప్పుడైతే ఒక సాంగ్ అయితే వస్తుంది రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ లో. వింటూ ఆనందిస్తూ స్టే ట్యూన్ టు వివిధ భారతి.

భువన్ చంద్ర లిరిక్స్ లో ఉదిత్ నారాయణ్ చిత్ర గారు పడిన సాంగ్ అయితే విన్నారు జై చిరంజీవ మూవీ నుంచి. వింటున్నారు వివిధ భారతి. ఇప్పుడు కొంచెం వెదర్ ఇన్ఫర్మేషన్. కోస్తాంధ్రప్రదేశ్లో మొత్తం చాలా చోట్ల ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. ఇంకా కోస్తాంధ్ర ప్రాంతంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీసే అవకాశం ఉంది. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల మేర గాలి వీచే అవకాశమైతే ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లా, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమైతే ఉంది. అండ్ అలాగే ఈ జిల్లాలన్నింటిలో కూడా ఆరెంజ్ అలర్ట్ని జారీ చేయడం జరిగింది. ఇంకా విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, యానాం, ఏలూరు జిల్లా, తూర్పుగోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాల్లో యెల్లో అలర్ట్ని జారీ చేయడం జరిగింది. సో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నారు.

2:36 దాటి 43 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు చిత్ర గారు పడిన పాట అయితే విన్నారు హలో బ్రదర్ మూవీ నుంచి. మరి మనం ఎంటర్ అయిపోదామా సందడే సందడిలోకి. సందడే సందడిలో మరి నేను అడుగుతున్న ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, షికారులో ఒక వాహనం వెతికి చెప్తారా? మరి షికారు ఏ వాహనంలో వెళ్తారు అని చెప్పి అడగట్లేదు, షికారులో ఒక వాహనం అయితే ఉంది వెతికి చెప్పండి. మరి చెప్పాలంటే 8662 4888 14కి మెసేజ్ చేస్తే సరిపోతుంది.

2:48 దాటి 18 సెకండ్లు కాబోస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువరాజ్ ఆదిత్య. మనమున్నాం సందడే సందడిలో. మరి అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, షికారులో ఒక వాహనం వెతికి చెప్తారా? మరి చూద్దాం ఫస్ట్ మెసేజ్ ఎవరు చేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ ఆదిత్య గారు అంటూ మెసేజ్ చేస్తున్నారు కోడుమూరు నుంచి ఊర్మిళ వీరేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు అయితే వచ్చేసా కదా. ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు. పెడన జోగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ అండి. జాన్సన్ గారు విజయవాడ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. పెడన నుంచి కనకారావు గారు కరెక్ట్ ఆన్సర్. తిరుపతి దామినేడు నుంచి భాస్కర్ రావు గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. రాజుల నుంచి జయన్న మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి గారు, రామలింగ గారు దమ్మాయిగూడ హైదరాబాద్ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడన నుంచి, అవును పాట రూపంలో క్లూ వచ్చేసింది. ఎస్, నెక్స్ట్ ఇంకా సుందరి గారు పెనమలూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ ఆదిత్య సార్ అంటూ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. ఫణి సత్యశ్రీ ఏలూ తెనాలి నుంచి, ఎస్ కరెక్ట్ ఆన్సర్. శ్రీను గారు మెసేజ్ చేస్తున్నారు, ఆయిరాల ఆయిరాల గ్రామం అండి. ఓకే శ్రీను గారు కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు. కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమినిపాడు నుండి, కరెక్ట్ ఆన్సర్. దేవసేన గారు తిరుపతి నుండి, కరెక్ట్ ఆన్సర్. మసూమ్ బాబా నాగూర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నుండి, కరెక్ట్ ఆన్సర్ అండి. మాధవ స్వామి గారు, సునీత గారు రాజోల్ నుండి, కరెక్ట్ ఆన్సర్. నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి, కరెక్ట్ ఆన్సర్. రాజోల్ నుంచి మెసేజ్ చేస్తున్నారు మాదుగుండు రాజేశ్వరన్, స్వామి అంజలి గారు, కరెక్ట్ ఆన్సర్. తులసి గారు, మౌనిక, జయంత్ నందికొట్కూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. కర్నూల్

జిల్లా గోనేగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు. కరెక్ట్ ఆన్సర్ సుమనీ గారు పెడన నుంచి. కరెక్ట్ ఆన్సర్ జమలయ్య గారు బెంగళూరు నుండి. కరెక్ట్ ఆన్సర్ మహంకాళి రాజేశ్వరి గారు పొదిలి నుంచి. కరెక్ట్ ఆన్సర్ తొలిమిల్లి రవి గారు సూరంపల్లి గన్నవరం నుండి. కరెక్ట్ ఆన్సర్ ధర్మారావు గారు దంతేవాడ ఛత్తీస్గఢ్ నుండి. కరెక్ట్ ఆన్సర్ రాజల్ నుండి బోరెల్లి సంధ్య గారు. కరెక్ట్ ఆన్సర్ నల్గొండ నుంచి సెల్వరాజ్ వీక్షిత రాములమ్మ మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా మెసేజ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఆదిత్య గారు అంటూ మెసేజ్ చేస్తున్నారు. విజ్ఞాన వినోదపు ఒడి ఆత్మీయ అనుబంధాల ఒడి తీయని పలుకుల సవ్వడి ఉపొంగు ఆనంద బాష్పాల తడి కొంటె ప్రశ్నల జడి చిలిపి సమాధానాల సడి మన ఈ సందడే సందడికి స్వాగతం అంటూ భవానీపేట్ గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి మహమ్మద్ ఇనాయతుల్లా గారు వహ్వా ఏం కవిత్వం చెప్పారండి. నెక్స్ట్ ఇంకా అక్కరపాక నుండి రమా సుధాకర్ గారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. బీవీ సుబ్బారావు గారు మార్కాపూర్ నుండి. కరెక్ట్ ఆన్సర్ అరగిద్ద గ్రామం నుంచి రాహుల్ శాంతి శేఖర్ మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్ తిరుపతి నుంచి సాయి శిరీష గారు బ్యాంక్ కాలనీ నుంచి. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా మెసేజెస్ ఎవరు చేశారో చూద్దాం. గౌతమ్ గారు చౌడేపల్లి నుండి. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఆదిత్య గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. మంగళగిరి నుండి దామల చినమస్తాన్ రావు గారు పెదమస్తాన్ రావు గారు మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా వాన పడింది మా ఊళ్ళో రామలకోట నుంచి దుబాయ్ బాషా గారు మెసేజ్ చేస్తున్నారు. రామళ్ళకోట ఎక్కడ మరి మీరు ఉండేది? కర్నూలు జిల్లానేనా? ఓకే. మరి ఈరోజు మొత్తం ఆంధ్ర అంతా ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు జిల్లా ఇంకా వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి ఏలూరు ఈ ప్రాంతాల్లో శ్రీకాకుళం చెప్పాలంటే నార్థర్న్ కోస్టల్ ఆంధ్ర ఈ ప్రాంతం అంతా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని ఐఎండీ అధికారులు అయితే తెలిపారు. నెక్స్ట్ ఇంకా నాగార్జున లక్ష్మి గారు వడియంపేట అనంతపూర్ నుంచి. కరెక్ట్ ఆన్సర్. మధుప్రసాద్ గారు తలంపాడు గ్రామం నుంచి మెసేజ్ చేస్తున్నారు తిరుపతి జిల్లా నుండి. పాత రోజుల్లో అయితే గుర్రం, నేటి రోజుల్లో అయితే జీప్, షికార్లో జీప్ ఉందా చూద్దాం. నెక్స్ట్ ఇంకా మెసేజ్ బంగారు రాజు గారు ఆదో నుంచి. కరెక్ట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని నుంచి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చీమల్లపాడు నుంచి జ్యోతుల రాజారావు గారు పుణ్యవతి గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. క్యాదర్ వీరేష్ గారు రాజుల నుండి. గుడ్ ఆఫ్టర్నూన్ ఆదిత్య అంటూ పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు గారు కృష్ణవేణి గారు కుటుంబ సభ్యులు. కరెక్ట్ ఆన్సర్ అండి. ఎస్. నెక్స్ట్ మెసేజ్ ఇంకా బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి మెసేజ్ చేశారు. కొండారెడ్డి గారు సిద్ధవటం కడప జిల్లా నుండి. కౌస్తుభా గారు ఆత్మకూరు నుండి నంద్యాల. కరెక్ట్ ఆన్సర్. అంబికా గారు ప్రేమసాయి గారు రాజేష్ మెసేజ్ చేశారు షోలాపూర్ నుండి మహారాష్ట్ర నుండి. మహాలక్ష్మి గారు విజయవాడ నుండి. నెక్స్ట్ ఇంకా నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. రాజోలి నుంచి హరికృష్ణ గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ రాజశేఖర్ రెడ్డి గారు ఆదో నుంచి. షికారు అనగా కారు. ఎస్, షికారులో ఉన్న వాహనాన్ని వెతికి పట్టుకోండి అని చెప్పి అన్నా కదా, మరి కారులో షికారుకెళ్ళే సాంగ్ అయితే వచ్చేసింది దాని నుంచి ఆన్సర్. దాని నుంచి ఎందుకు షికారులో మనం వాళ్ళు పట్టుకోలేరా ఏంటి, కారుని పట్టుకుని ఆన్సర్గా పంపించేశారన్నమాట. మరి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఇంకా రెండవ క్వశ్చన్కి ఏంటంటే, అదే క్వశ్చన్ అడగాలి కదా ముందు. సో చాక్లెట్ ఎక్కువగా డార్క్ కలర్లోనే ఉంటుంది కదా, డార్క్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. మరి వైట్ చాక్లెట్ కూడా ఉంటుంది. మరి ఈ వైట్ చాక్లెట్కి ముడి పదార్థం ఏమిటో తెలుసా? పాలని మాత్రం చెప్పమాకండి, పాలుతో పాటు చేస్తారు కానీ వైట్ చాక్లెట్కి కూడా రా మెటీరియల్ కోకోనే. అదే కోకోవాతోనే చాక్లెట్ అనేది తయారు చేస్తారనమాట. అది డార్క్ బ్రౌన్ కలర్లో ఉంటుంది, అయితే వైట్ చాక్లెట్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఆ వైట్ చాక్లెట్ని కూడా ఈ కోకోవాతోనే తయారు చేస్తారు. అయితే కోకోవా నుంచి ఏ పదార్థంతో తయారు చేస్తే వైట్ చాక్లెట్ వస్తుందో కొంచెం ఆలోచించి చెప్పండి. చెప్పాలంటే దాంట్లో కూడా పాలు ఉంటాయి, కానీ ఆ పాల నుంచి వచ్చే ఒక మెటీరియల్తో దీన్ని తయారు చేస్తారనమాట వైట్ చాక్లెట్ని. మరి తెలిస్తే కనుక 6624881 4కి వాట్సాప్ మెసేజ్ చేయండి, తెలియకపోయినా ట్రై చేయండి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117780 టోల్ ఫ్రీ నంబర్కు లేదా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 25వ తేదీ వరకు పంపవచ్చు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మున్సిపాలిటీ పరిధిలో సుమారు 17 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ది పనులను రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు వర్చువల్గా ప్రారంభించారు. గతంలో ప్రకటించిన 2012 నుంచి

2016 వరకు నంది ఫిల్మ్ టీవీ అవార్డులను అందించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. 2017 నుంచి 2024 వరకు ప్రతి సంవత్సరానికి 4 అవార్డుల చొప్పున స్పెషల్ జ్యూరీ అవార్డులు అందించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ కార్యక్రమం డిసెంబర్ నెలలో నిర్వహించనున్నట్లు ఎఫ్టీసీ చైర్మన్ పి భరత్ భూషణ్ ఒక ప్రకటనలో తెలిపారు. రేపు సాయంత్రం 5 గంటలకు వైఎస్సార్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ను కలవనున్నారు. శాప్ కార్యాలయం వద్ద నిన్న జరిగిన ఘటనపై వైఎస్ జగన్ ఫిర్యాదు చేయనున్నారని పార్టీ నాయకులు ఒక ప్రకటనలో తెలిపారు. కృష్ణా విశ్వవిద్యాలయనందు శ్రీ సత్యసాయి యూనివర్సిటీ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ సంయుక్త ఆధ్వర్యంలో విలువల విద్య అనే అంశంపై ఒకరోజు ప్రత్యేక సెమినార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్వవిద్యాలయ ఉపకులపతి పూనా రామ్జీ పాల్గొన్నారు. విశాఖలోని సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సీఎంఎఫ్ఆర్ఐ ప్రాంతీయ కేంద్రంలో హిందీ వారోత్సవాలు ఘనంగా ముగిశాయి. కార్యక్రమానికి ప్రముఖ సాహితీవేత్త, విద్యావేత్త, అనువాదకులు, హిందీ తెలుగు భాషా పండితులు పద్మభూషణ్, ఆచార్య డాక్టర్ ఎర్లగడ్డ లక్ష్మీప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. అల్పపీడనం ప్రభావంతో కోస్తా ఆంధ్ర అంతటా విస్తారంగా భారీ నుండి అతి భారీ వర్షపాతం సంభవించే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అనకాపల్లి జిల్లా ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో 8924225 8924225 8924225 హెల్ప్ లైన్ నంబర్లకు సంప్రదించాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని విశాఖ కలెక్టర్ డాక్టర్ అభిషిక్త కిషోర్ అధికారులను ఆదేశించారు. 48 గంటల పాటు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో కలెక్టర్ పలు సూచనలు జారీ చేశారు. అన్నమయ్య జిల్లాలో టైరు పంక్చరై ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. వాల్మీకిపురం మండలం విటలం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో 20 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని వాల్మీకిపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్ఐటి స్వామి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆసియా క్రీడల ఆతిథ్య దేశం జపాన్తో జరిగిన చారిత్రక తొలి టీ20 మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. ఆసియా క్రీడల్లో మహిళల టీ20 ఫైనల్ మ్యాచ్ లో భారత్ శ్రీలంకను ఓడించి తొలి స్వర్ణ పతకం సాధించింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

గలిగే శబ్దాలను ఫ్రీక్వెన్సీ సౌండ్ ఫ్రీక్వెన్సీని హెడ్జెస్ లో కొలుస్తారనమాట. సో దాన్ని డెసిబల్స్ అని కూడా పిలుస్తారు. సో మరి ఈ డెసిబల్స్ అంటే ఎంత వరకు మనం వినగలం, ఇంకా ఆ డెసిబల్స్ కంటే తక్కువైతే మనిషి అసలు వినడానికి కూడా కుదరదు అనమాట. సో కాబట్టి అసలు ఎంత చిన్న శబ్దం వరకు మనిషి వినగలడు తెలిసి కనుక 8662 4111 4కి వాట్సాప్ మెసేజ్ చేసేయచ్చు.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై. నేను మీ ఆదిత్య. మనమున్నాం సందడే సందడిలో. 3:18 దాటి 4 సెకండ్లు కావస్తోంది సమయం. మరి అడిగిన క్వశ్చన్ ఏంటి? మనిషి ఎంతవరకు చిన్న శబ్దాన్ని వినగలడు? మరి డెసిబల్స్ లో కానీ ఇంకా సౌండ్ ని హెడ్జెస్ లో కొలుస్తారన్న కదా, ఆ హెడ్జెస్ లో కానీ సమాధానాలు పంపించండి అని చెప్పాను. మన శ్రోతలైతే పంపించేశారు. మరి మనిషి ఎంతవరకు వినగలడు చూద్దాం. ఫస్ట్ మెసేజ్ ఎవరు చేశారు? పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలదాస్ గారు మెసేజ్ చేశారు. లేదు, 120 నుంచి 130 డెసిబల్స్ అనేది ఇంకా పెయిన్ అనేది వచ్చేస్తుందన్నమాట, ఎక్కువైపోతుంది. సో మినిమం ఎంత వినగలడు అని చెప్పి అడిగాను క్వశ్చన్. మంగళకి ఎన్నెన్ని మెసేజ్ చేస్తున్నారు? నెక్స్ట్ ఇంకా ఆన్సర్ అయితే మెసేజ్ చేయలేదు. మరి మాధస్వామి గారు, సునీత గారు రాజోల్ నుండి మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. సుమణి గారు పెడన నుండి. ఓకే, నెక్స్ట్ మెసేజ్ పాలెం పోలియ గారు ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుండి. శేష సాయి, రోహన్, సాయి దర్శన్ నెల్లూరు నుండి. ఎస్ కరెక్ట్ ఆన్సర్. రాజోల్ నుండి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్. విజయ, కైలాస్, సాయి, కృతిక, మారుతినగర్, అనంతపూర్ నుండి కరెక్ట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి గారు, రామలింగ గారు, దమ్మాయి కూడా హైదరాబాద్ నుండి. నెక్స్ట్ ఇంకా గన్నవరం సాయి శిరీష గారు మెసేజ్ చేస్తున్నారు. గన్నవరం సాయి శిరీష గారు తిరుపతి నుండి. ఓకే, నెక్స్ట్ మెసేజ్ మసూమ్ బాబా గారు నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నుండి. బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి. వేదాంత జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి అనురాధ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రామలకోట నుంచి దుబాయ్ బాషా గారు మెసేజ్ చేశారు. భాస్కర్ గారు పెడన నుంచి, కుస్మా గారు అంబటి నగర్ నుండి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి, మురహరి గారు యశోద జానకి రాజు గారు మెసేజ్ చేశారు. తిరుపతి దామినేడు నుంచి భాస్కర్ రావు గారు మెసేజ్ చేశారు. ఎస్ నెక్స్ట్ ఇంకా మెసేజ్ కుర్నూతుల సునీల్ గారు లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుండి మెసేజ్ చేశారు. లతా గారు ఉయ్యూరు నుండి. ప్రొత్తుటూరు కడప జిల్లా నుండి దస్తగిరి సంధ్య గారు, యాస్మిన్, సాదియా మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్ అండి. జాన్సన్ గారు విజయవాడ నుండి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ బంగారాజు గారు ఆదోన్ నుండి. ఉమా శ్రీనివాస్ గారు నెల్లూరు నుండి. నెక్స్ట్ మెసేజ్ ఇంకా ఎరమిలి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుండి. మధుప్రసాద్ గారు మెసేజ్ చేస్తున్నారు తిరుపతి జిల్లా దొరివారి సత్రం నుండి. కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమినిపాడు నుండి. కేదర్ వీరేష్ గారు రాజోల్ నుండి. నెక్స్ట్ ఇంకా నెల్లూరు జిల్లా ఈనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య గారు మెసేజ్ చేస్తున్నారు. మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుండి కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ నిజామాబాద్ జిల్లా ఉమ్మెడ్ నుండి కరెక్ట్ ఆన్సర్. హంబాపురం నుంచి చిరంజీవి నాగభూషణ్ గారు, వగ్గా శివయ్య గారు పెద్దన్న మెసేజ్ చేశారు. దేశిరెడ్డిపల్లి నుంచి అంజన్ మెసేజ్ చేశారు. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి కరెక్ట్ ఆన్సర్. పెడన జోగానందన

కాలినని చెప్పాలి దాస్ గారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నాగార్జున లక్ష్మి గారు వడియంపేట నుండి. కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడన నుండి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. సో 0 డెసిబెల్స్ అంటే ఇది స్టార్టింగ్ పాయింట్ అనమాట. అంతకంటే ఇంకా తక్కువ వినడానికి ఉండదు. ఒకవేళ ఫ్రీక్వెన్సీ హెడ్జెస్లో కనుక చూసుకుంటే 20 హెడ్జెస్ నుంచి 20,000 హెడ్జెస్ వరకు మనిషి వినగలడు అనమాట. సో 20 హెడ్జెస్ కంటే తక్కువ కూడా సౌండ్ ఉంటుంది, కానీ మనం దాన్ని పసిగట్టలేం. సో దాన్ని ఇన్ఫ్రాసోనిక్ అని చెప్పేసి పిలుస్తారనమాట. ఇంకా 20,000 హెడ్జెస్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని అల్ట్రాసోనిక్ అంటారు. అసలు మనిషి పట్టలేడనమాట, రక్తం వచ్చేస్తుంది అంటారు కదా, అదైపోతుంది. సో 20 హెడ్జెస్ కంటే ఇంకా చిన్న చిన్న శబ్దాలు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే గాలి అలా పార్క్లో వేస్తున్నప్పుడు కొంచెం గడ్డి ఊగుతుంది చూడండి, దానికి కూడా కొంచెం ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుందన్నమాట. ఇంకా ఎక్కడో జరుగుతున్న శబ్దాలని మనమైతే వినలేం, కానీ యానిమల్స్ అయితే పసిగడతాయి అనమాట. అందుకనే చెప్తుంటారు ఏంటంటే సునామీలు కానీ భూకంపాలు కానీ వస్తున్నప్పుడు ఇంట్లో పెట్ యానిమల్స్ అనేవి చాలా వింతగా బిహేవ్ చేస్తాయి అని చెప్పేసి. సో ఏంటంటే ఎక్కడో ఏదో జరిగింది అని చెప్పి వాటికి చిన్న సూచనలు అది సౌండ్ రూపంలో వస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి ఇంకా ఇప్పుడు సందడి సందడిలో 4వ ప్రశ్నకి వచ్చేస్తే కనుక ట్రాన్స్లేషన్కి తెలుగు పదం ఏంటి, ట్రాన్స్లేషన్కి తెలుగు పదం ఏమిటి. క్వశ్చన్ కొంచెం వింతగానే ఉంటుంది, కానీ అందులో నేను ఆన్సర్ చెప్పకూడదు కాబట్టి క్వశ్చన్ని ఆ విధంగా అడగడం జరిగిందనమాట. ట్రాన్స్లేషన్కి తెలుగు పదం ఏమిటి తెలిస్తే కనుక 8662 4888 14కి వాట్సాప్ మెసేజ్ చేసేయచ్చు.

వింటున్నారు వివిధ భారతి కార్యక్రమంలో ఇప్పుడు చిన్న వెదర్ ఇన్ఫర్మేషన్. కోస్తాంధ్ర ప్రాంతంలో 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గంటకి గాలులు వీచే అవకాశం అయితే ఉంది. రాయలసీమలోని కొన్ని ప్రదేశాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల మేర గాలి వీచే అవకాశాలు అయితే ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమైతే ఉంది. ఈ జిల్లాలన్నింటికీ కూడా ఆరెంజ్ అలర్ట్ని జారీ చేయడం జరిగింది. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, యానాం, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకి యెల్లో అలర్ట్ని జారీ చేయడం జరిగింది. వాతావరణ సూచనల్ని పాటించండి, జాగ్రత్తగా ఉండండి.

ఆదికేశవ మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. 3:28 దాటి 18 సెకండ్లు కావస్తుంది సమయం. వింటున్నారు వివిధ భారతి. మరి ఇంకా సందరే సందరిలో ఆన్సర్స్ పెడుతూ ఇంకా బిజీగానే ఉన్నారు మన శ్రోతలు. అడిగిన క్వశ్చన్ ఏంటంటే ట్రాన్స్లేషన్కి తెలుగు పదం, ఇక్కడ ఒక పదాన్ని ఇంకా జోడించాలన్నమాట క్వశ్చన్లో. మరి అది జోడిస్తే ఆన్సర్ నేనే చెప్పేసినట్టు ఉంటుంది, అందుకనే ఆన్సర్ మీరు చెప్పాలి కాబట్టి పదాన్ని కొంచెం వదిలేశాను. ఇంతకీ ఏంటి ట్రాన్స్లేషన్ని తెలుగులో ఏమంటారు? పెడన జోగానంద కాలనీ నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేశారు. అవును కరెక్ట్ ఆన్సర్, రెండో పదం కూడా వస్తుందా అని చెప్పి చూశాను, వచ్చింది. మోవుల కోటేశ్వరరావు గారు పోలవరం నుండి మెసేజ్ చేశారు. సుందరి గారు పెనమలూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. రమేష్ జంతి గారు అనంతపురం నుంచి. శేషసాయి రోహన్ సాయి దర్శన్ నెల్లూరు నుండి. దాంట్లో ఎన్ ఎందుకు, టైపింగ్ మిస్టేకా? నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి చేబ్రూల్ రామకృష్ణయ్య సిద్ధాంతి గారు మెసేజ్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఇంకా ఉమా శ్రీనివాస్ గారు నెల్లూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మిస్సి జబర్ చేస్తున్నారు. మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుండి, కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు. సో నెక్స్ట్ ఇంకా మెసేజ్, లక్ష్మీనారాయణమ్మ గారు, నారాయణ స్వామి గారు, మధుచరణ్ రాప్తాడు మండలం మరూరు గ్రామం నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. రాజల్లి మండలం వీవర్స్ కాలనీ నుంచి మాధవుడు రాజేశ్వరన్ సౌమ్య అంజలి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. పాలెంపోలయ్య గారు ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుండి మెసేజ్ చేశారు. భాషాంతరీకరణ కొత్తగా ఉంది పదం, కానీ కొంచెం దగ్గరగా ఉన్నట్టుంది మనకి కావాల్సిన ఆన్సర్కి అనమాట. గడ్డ వెంకయ్య గారు బందరపల్లి నెల్లూరు జిల్లా నుండి. ఓకే, జాన్సన్ గారు విజయవాడ నుండి. వలపర్ల నుంచి దామర్ల ఆంజనేయులు గారు, హైమ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. పెడన నుంచి భాస్కర్ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. రామణకోట నుంచి దుబాయ్ భాషా గారు మెసేజ్ చేశారు. ఉస్మా గారు అంబటి నగర్ నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా మధుప్రసాద్ గారు తలంపాడు గ్రామం దొరవారి సత్రం మండలం తిరుపతి జిల్లా నుండి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు, శీను గారు ఆయిరాల మండలం నుండి మెసేజ్ చేశారు. ఎస్. నెక్స్ట్ ఇంకా పెడన నుంచి సుమని గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ఎర్రమిలి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుండి మెసేజ్ చేశారు. ట్రాన్స్లేషన్, ఎస్ ట్రాన్స్లేషన్ అడగలేదు, ట్రాన్స్లేషన్. ఎస్ ట్రాన్స్లేషన్కి అయితే మాత్రం పంపించిన ఆన్సర్ కరెక్ట్ ఆన్సరే. సో ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయి, మరి ఇంకా ఎవరు చేశారు చదివి వినిపించేస్తారు.

3:35 దాటి 40 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై. నేను మీ ఆదిత్య. మరి మనమున్నాం సందడే సందడిలో. ఇంకా కొన్ని మెసేజెస్ అయితే ఉన్నాయన్నా కదా, ట్రాన్స్లేషన్ కి తెలుగు పదం ఏమిటి? భాషాంతం అంటూ మెసేజ్ చేశారు మామ దినాయతుల్లా గారు, భవానీపేట్ గ్రామం, కామారెడ్డి జిల్లా నుండి. ఓకే ఆచార్య.

చిరంజీవి రామలింగ గారు దమ్మాయిగూడ నుండి మెసేజ్ చేశారు. అనంతపురం నుంచి అనురాధ గారు. నెక్స్ట్ ఇంకా నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నుండి మసూం బాబా గారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. కమదం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమినిపాడు నుండి. నెక్స్ట్ ఇంకా గౌస్ గారు అనంతపూర్ నుండి. తులసి మౌనిక జయంతి గారు నందికొట్కూరు నుండి కరెక్ట్ ఆన్సర్. లతా గారు ఉయ్యూరు నుండి. రంగారెడ్డి జిల్లా నుండి మెసేజ్ చేస్తున్నారు కృష్ణ సంతోష్ గారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు గారు మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా తిరుపతి దామినేడు నుండి భాస్కర్ రావు గారు. ఎస్. నెక్స్ట్ ఇంకా విజయ కైలాష్ గారు, సాయి, కృతిక, మారుతినగర్, అనంతపురం నుండి. ఎల్లప్ప గారు రాయచూర్ నుండి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్ అండి. ఏమో తెలియదు. బంగారాజు గారు ఆదోర్ నుంచి. ఓకే చెప్తానులే నేను ఇంకా ఆన్సర్ని రివీల్ చేయడానికి ఇంకా కొన్ని మెసేజెస్ అయితే ఉన్నాయి. మరి ఇంకా మెసేజ్ పెట్టారు కానీ వాళ్ళ పేరు ఊరైతే మెసేజ్ చేయలేదు. నెక్స్ట్ ఇంకా మలాన్ బి గారు కర్నూలు నుండి మెసేజ్ చేస్తున్నారు. బదులుగా కాదు, శాంతినగర్ నుంచి ఒకే ఒకటి మెసేజ్ చేశారు. నాగార్జున లక్ష్మి గారు వడియంపేట నుండి మెసేజ్ చేశారు. అంజన్ దేశిరెడ్డిపల్లి నుండి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ పాలెం పోలియా గారు ఈనమడుగు నుండి మెసేజ్ చేశారు. ఎస్ ఓకే. స్నేహపాన జైనుద్దీన్, మహమ్మద్ జైనుద్దీన్ గారు నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుండి మెసేజ్ చేశారు. అవును అదే అవును. నెక్స్ట్ ఇంకా కర్నూలు జిల్లా గోనేగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు మెసేజ్ చేశారు. ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయి చూద్దాం. బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. నాయుడుపేట నుండి సంధ్యా గారు మెసేజ్ చేస్తున్నారు. ఎడ్వర్డ్ గారు కరెక్ట్ ఆన్సర్ అండి. గన్నవరం శిరీష గారు తిరుపతి నుండి మెసేజ్ చేశారు. ఎస్. నెక్స్ట్ ఇంకా దేవసేన గారు తిరుపతి నుండి కరెక్ట్ ఆన్సర్. హాయ్ ఆదిత్య గారు అంటూ వనస్థలిపురం నుండి బాలాజీ గారు మెసేజ్ చేశారు. ఎస్ ఫైన్ అండి కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ చేశారు. అంతేనండి. నెక్స్ట్ ఇంకా రవి రేవతి గారు, రాజశేఖర్ గారు నెల్లూరు నుంచి మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. రాజల్ నుండి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్ అండి. నరసరావుపేట నుండి రఘురామ్ సింగ్, భాగ్యలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్. హంపాపురం నుండి చిరంజీవి నాగభూషణ, వగ్గ శివయ్య గారు మెసేజ్ చేశారు. ఉర్దూ ఆన్సర్ మీరు పంపించింది, ఆన్సర్ అయితే అది కాదు. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి కరెక్ట్ ఆన్సర్. చిలక నారాయణ గారు, అనసూయ గారు, యమున గారు జానకంపేట నిజామాబాద్ నుండి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. వీర కనకారావు గారు వీరభద్రాపురం నుండి మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. రామకృష్ణయ్య గారు ఇనమడుగు నెల్లూరు నుండి మెసేజ్ చేశారు. అనువాదం ఇంకా రెండో పదం కూడా వస్తుందని చెప్పి ఆలోచించాను, కూర్చున్నాను. సో చాలామంది మెసేజ్ చేశారు తర్జుమా, అది కూడా కరెక్ట్ ఆన్సరే.

సందడి సందడిలో మరి ఇప్పుడు అడగబోయే ప్రశ్న గోటిపువ్వ. గోటిపువ్వ అనేది ఒక డ్యాన్స్ ఫామ్ అన్నమాట. మరి ఇంతకీ ఈ గోటిపువ్వ నాట్యం ఏ రాష్ట్రానికి సంబంధించింది? గోటిపువ్వ నాట్యం ఏ రాష్ట్రానికి సంబంధించింది? తెలిస్తే మెసేజ్ చేసేయచ్చు 8662489884.

3:45 దాటి 45 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతీయ FM 101.3 ఫ్రీక్వెన్సీపై నేను మీ ఆదిత్య. మనమున్నాం సందడే సందడిలో. అడిగిన క్వశ్చన్ ఏంటంటే గోటిపువ్వ, మరి ఈ నాట్యం ఏ రాష్ట్రానికి సంబంధించింది చూద్దాం. ఇంకా మెసేజెస్ ఎవరెవరు

ఎక్కడనే జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. జాన్సన్ గారు విజయవాడ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. మాధవస్వామి గారు సునీత గారు రాజోల్ నుండి, కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి గౌస్ గారు కేరళం కాదు, కనకారావు గారు పెడన నుండి, కరెక్ట్ ఆన్సర్. విజయ కైలాస్ గారు సాయికృతిక మారుతి నగర్ అనంతపూర్ నుండి, కరెక్ట్ ఆన్సర్. తిరుపతి దామినే నుండి కె భాస్కర్ రావు గారు, కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు, రాంగ్ ఆన్సర్ అండి. మసూమ్ బాబా గారు నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నుండి, కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున గారు విజయవాడ నుండి, కరెక్ట్ ఆన్సర్. పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు గారు, కృష్ణవేణి గారు. కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి చేబురల్ రామకృష్ణయ్య గారు మెసేజ్ చేశారు, కైలాష్, మనోజ్, తనోజ్, కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి కుమార్ గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. మార్కాపురం శివాజీ నగర్ నుండి మస్తాన్ గారు, వలీ ఫాతిమా గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుండి పాలెం పోలియా గారు, కరెక్ట్ ఆన్సర్. సులోచన గారు కరీంనగర్ నుండి, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి రమేష్ గారు, వెంకటాచలపతి గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. రాజోల్ నుంచి మాదగుండు రాజేష్ శరణ్ సౌమ్య గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి, కరెక్ట్ ఆన్సర్. మలాన్బి గారు కర్నూలు బాలాజీ నగర్ నుండి, కరెక్ట్ ఆన్సర్. లక్ష్మీనారాయణమ్మ గారు, నారాయణ స్వామి గారు రాప్తాడ్ మండలం మరూరు గ్రామం నుంచి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కలమందులపాడు గ్రామం నుంచి కాజీం ముతిజావాలి గారు, కరెక్ట్ ఆన్సర్. ఎల్లప్ప యాదవ్ గారు రాయచూరు నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. లతా గారు బొయ్యూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట్ గ్రామం, కామారెడ్డి జిల్లా నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ వీర కనకారావు గారు వీరభద్రాపురం నుండి, కరెక్ట్ ఆన్సర్. రమేష్ దొంతి గారు అనంతపురం నుండి, కరెక్ట్ ఆన్సర్. దేవసేన గారు తిరుపతి నుండి. మంగళగిరి నుండి దామర్ల చినమస్తానరావు గారు, పెదమస్తానరావు గారు మెసేజ్ చేశారు, ఎస్, కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్యా గారు ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ ఆదిత్య అంటూ సుబారెడ్డిపల్లి నుంచి మెసేజ్ చేస్తున్నారు శ్రీనివాసరెడ్డి గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. నిజామాబాద్ జిల్లా ఉమ్మే నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా దుబాయ్ పాషా గారు మెసేజ్ చేస్తున్నారు, కుటుంబ సభ్యులు రామలకోట నుండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ మెసేజ్. రాష్ట్రానికి సంబంధించింది చిలక నారాయణ గారు, అనసూయ గారు కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ఎర్రమెల్లి సీతా మహాలక్ష్మి గారు అమలాపురం నుండి, కరెక్ట్ ఆన్సర్. మధుప్రసాద్ గారు కుటుంబ సభ్యులు తలాంపాడు గ్రామం నుంచి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. మురళీధరన్ చిత్తూరు నుండి, కరెక్ట్ ఆన్సర్ అండి. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి, కరెక్ట్ ఆన్సర్. తిరుపతి నుండి గౌరీ గారు, తెలంగాణ కాదండి, డోర్నాల బాలాజీ గారు వనస్థలిపురం హైదరాబాద్ నుండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ మెసేజ్. శివదాస్ రెడ్డి గారు, తిరుపతమ్మ గారు మెసేజ్ చేస్తున్నారు దాసరిపాలెం నుంచి, కుటుంబ సభ్యులు ఇంకా, కరెక్ట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి గారు వడియంపేట నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. పెడన నుంచి భాస్కర్ గారు, కరెక్ట్ ఆన్సర్. రేవతి రాజశేఖర్ గారు నెల్లూరు వడియంపేట నుండి, కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు. రవీంద్రరెడ్డి గారు సర్వేపల్లి నుండి మెసేజ్ చేస్తున్నారా, ఎస్, కర్ణాటక అయితే కాదు. కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమినిపాడు నుండి, కరెక్ట్ ఆన్సర్. రాజోలని జయన్న గారు మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ మెసేజ్ అండి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి గారు, యశోద జానకిరాజు గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. పాలెం పోలయ్య గారు. నెక్స్ట్ ఇంకా సోమనాథం జనార్దనరావు గారు తాటిపర్తి గ్రామం నుండి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. హాయ్ ఆదిత్య గారు ఆన్సర్ అంటూ శేఖర్ గారు అరకొండ చిత్తూరు జిల్లా నుండి మెసేజ్ చేశారు. ఎందుకు ఇన్ని మెసేజెస్ చేశారు, ఇన్ని మెసేజ్ చేయడం వల్ల లేటెస్ట్గా వచ్చారు, లేట్గా వచ్చారు మరి. సో అయితే ఎప్పటికైనా వచ్చారు కదా, ఆన్సర్ అయితే మీరు పంపింది, నేనైతే చదివేశాను. మరి ఇంతకీ గోటిపువ్వ ఈ నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే ఒడిశా స్టేట్కి సంబంధించింది. మరి ఇంకా ఈరోజు ఇప్పుడు అడగబోయే సందడి సందడి క్వశ్చన్, ఇది కొంచెం ఈరోజు లాస్ట్ క్వశ్చన్ అవుతుంది. ఇందుకు ఈ క్వశ్చన్ ఏంటంటే, మీ బాబాయి ఒక్కగానొక్క అక్క, తల్లి భర్త, మొదటి కొడుకు, మీకు ఏమవుతారు? కొంచెం తిప్పి తిప్పినట్టుగా ఉంది కదా, అయినా సరే లాజిక్ పట్టుకుంటే వచ్చేస్తుంది. సో మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. మీ బాబాయి గారి ఒక్కగానొక్క అక్క, తల్లి భర్త, మొట్టమొదటి కొడుకు, మీకు ఏమవుతారు? సో ఇందులో హింట్ కూడా ఇస్తున్నాను ఏంటంటే, ఇక్కడ మొత్తం

పిల్లలు ఎంతమంది అంటే ముగ్గురు ఉన్నారనమాట. ఇంతకీ ఆన్సర్ ఏంటి? మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేయమంటారా? మరి చెప్పండి. ఈసారి మళ్ళీ ముచ్చటిక మూడోసారి అన్నమాట. మీ బాబాయి ఒకగానొక అక్క యొక్క తల్లి యొక్క భర్త మొదటి కొడుకు మీకు ఏమవుతారు? హింట్, ఇక్కడ మొత్తం పిల్లలు ముగ్గురున్నారు.

హరిహరన్ మధుశ్రీ గారు పడిన సాంగ్ అయితే విన్నారు శివాజీ మూవీ నుంచి. మరి ఇంతకీ మన ప్రశ్న ఏమిటి? బ్లడ్ రిలేషన్స్ కి సంబంధించిన క్వశ్చన్. సో మీ బాబాయి ఒకగానొక్క అక్క, తల్లి భర్త, మొదటి కొడుకు, మీకు ఏమవుతారు? సో హింట్ అయితే ఇచ్చా కదా, మొత్తం పిల్లలైతే ఇక్కడ ఉన్నది ముగ్గురే అనమాట. మరి చూద్దాం ఎంతమంది మెసేజెస్ అయితే పంపించారో. చాలా మెసేజెస్ అయితే ఉన్నాయి. మరి ఎవరెవరు ఏమేమి పంపించారో, అసలు ఆన్సర్ ఏంటో రివీల్ చేస్తారు. కొంచెం టైం అయితే పట్టచ్చు. మరి చూద్దాం ఫస్ట్ మెసేజ్ ఎవరు చేశారు. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజ్ గారు మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. మలాన్ బి గారు కర్నూలు బాలాజీ నగర్ నుండి, రాంగ్ ఆన్సర్ అండి. మువ్వల కోటేశ్వరరావు గారు పోలవరం నుండి, రాంగ్ ఆన్సర్. మండూరు లక్ష్మీదేవి గారు వెంకటగిరి కాలనీ నుంచి కాదు. నిక్కు శ్రీలక్ష్మి గారు, రవికుమార్ గారు సీతారాంపురం విజయవాడ నుండి, కరెక్ట్ ఆన్సర్. కుస్మ గారు అంబటి నగర్ నుండి, కరెక్ట్ ఆన్సర్ అండి. కనకారావు గారు పెడన నుండి, కరెక్ట్ ఆన్సర్. అదేంటి మూడు ఆన్సర్స్ పంపించారు, అందులో నన్ను చూస్ చేసుకోమంటున్నారా? సెకండ్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ గారు విజయవాడ నుండి కాదండి, తిరుపతి నుంచి శిరీష గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్, మల్లికార్జున గారు విజయవాడ నుండి మెసేజ్ చేశారు, కాదండి. నెల్లూరు జిల్లా ఎనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణ గారు మెసేజ్ చేశారు, లేదు రాంగ్ ఆన్సర్ అండి. అక్రపాక నుండి రమా గారు, సుధాకర్ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్, నాగర్ కర్నూల్ నుండి ఫజల్ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. తిరుపతి డామినేటర్ నుంచి భాస్కర్ రావు గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుండి మెసేజ్ చేశారు, కాదు. లక్ష్మీనారాయణమ్మ గారు నారాయణ స్వామి గారు మెసేజ్ చేశారు. రమేష్ దొంతి గారు అనంతపురం నుంచి, ఎస్ కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒకటి మెసేజ్ చేశారు. కోల నాగలక్ష్మి గారు నంది వెలుగు గ్రామం నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్, బంగారాజా గారు ఆదోని నుండి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్ అండి. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి, కాదు, రాంగ్ ఆన్సర్. సీను గారు ఆయిరాల నుండి, రాంగ్ ఆన్సర్ అండి. పెడన నుండి భాస్కర్ గారు, కరెక్ట్ ఆన్సర్. పుట్టపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు గారు, శ్రీ కృష్ణవేణి గారు కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. రాజోల్ నుండి మెసేజ్ చేస్తున్నారు మాదుగుండు రాజేష్ చరణ్ సౌమ్య గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. మరి ఇంకా సమయం చూస్తే 4 గంటలు కావస్తుంది. మరి న్యూస్ హెడ్లైన్స్ తర్వాత ఆన్సర్ రివీల్ చేస్తాను.

దొండపల్లి మున్సిపాలిటీ అభివృద్దికి తొలిదశలో భాగంగా 25 కోట్లతో చేపట్టనున్న అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్ గా ఈ రోజు శంకుస్థాపన చేసిన అనంతరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ కొండపల్లి మున్సిపాలిటీకి వివిధ అభివృద్ది పథకాల కింద 96 కోట్ల రూపాయలు మంజూరు కావడం సంతోషకరమైన విషయమని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని 6 మున్సిపాలిటీల అభివృద్దికి సుమారు 210 కోట్లు మంజూరు కాగా భీమవరం పట్టణానికి 43 కోట్ల నిధులు కేటాయించినట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. మంజూరైన నిధులతో చేపట్టే అభివృద్ది పనులను నాణ్యత ప్రమాణాలతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో రేపు శ్రీకాకుళం జిల్లాలోని అన్ని ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలలు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ తెలిపారు. కర్నూలు కలెక్టరేట్లో ఎయిడ్స్ సురక్ష అంశంపై కలెక్టర్ వైద్య అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి మాట్లాడుతూ హెచ్ఐవి ఉన్న వ్యక్తులను ముందస్తుగా గుర్తించి వారికి అవసరమైన పరీక్షలు, చికిత్స, కౌన్సిలింగ్ అందించేలా చర్యలు చేపట్టాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ మార్క్వుడ్ ఈరోజు అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికారు. తరచూ గాయాలతో ఇబ్బంది పడుతూ ఉండడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మార్క్వుడ్ తన సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో అన్ని ప్రధాన ఓడరేవులకు విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు 3వ నెంబరు ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. కుప్పంలోని గుండిసెట్టిపల్లి హంద్రీనీవా కాలువ వద్ద కృష్ణా జలాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక పూజలు చేసి జలహారతి ఇచ్చారు. రెండేళ్లుగా స్వచ్చాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అక్టోబర్2 నాటికి 10 లక్షల టన్నుల చెత్త డిస్పోజ్ చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అనంతపురం జిల్లా రాప్తాడులో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యటిస్తున్నారు. మేదరమెట్ల నియోజకవర్గంలోని 5 మండలాలకు చెందిన 119 మంది లబ్దిదారులకు 85 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈరోజు అందజేశారు. నంది ఫిల్మ్ అండ్ టీవీ అవార్డులకు ఈ నెలలో ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. అక్టోబర్లో అవార్డులు ప్రకటిస్తామని మంత్రి తెలిపారు.

0: विद भारती एफएम 101.3 మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: Only on Vivid Bharati FM 101.3 every day evening at 7:15.

సో క్వశ్చన్కి ఇంకా ఆన్సర్ రివీల్ చేయలేదు కదా, ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయి. మరి ఎవరెవరు పంపించారు ఒకసారి చదివి వినిపించేస్తాను, లాస్ట్లో ఆన్సర్ రివీల్ చేస్తాను, కరెక్ట్ ఆన్సరే రివీల్ చేస్తాను. సుమని గారు పెడన నుండి మెసేజ్ చేశారు, కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమినిపాడు నుండి, రాంగ్ ఆన్సర్ అండి, గురుస్వామి నాయుడు గారు రొంపిచర్ల నుండి మెసేజ్ చేశారు, కాదు మొహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట్ గ్రామం కామారెడ్డి జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. మాధస్వామి గారు సునీత గారు రాజోల నుండి, కరెక్ట్ ఆన్సర్ అండి. బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి. నెక్స్ట్ ఇంకా ఆన్సర్ అంటూ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుండి, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి రమేష్ గారు, కాదండి. నెక్స్ట్ ఇంకా గన్నవరం శిరీష గారు మెసేజ్ చేస్తున్నారు తిరుపతి నుండి, కరెక్ట్ ఆన్సర్. మధుప్రసాద్ గారు కుటుంబ సభ్యులు తలంపాడు గ్రామం నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సరే కదా. మళ్ళీ ఆ ఎంఓజీ దేనికి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి గారు, యశోద జానకిరాజు గారు, కాదు. మంగళగిరి నుండి దామర్ల చిన్నమస్తానరావు గారు, పెదమస్తానరావు గారు, కాదండి. నాగర్ కర్నూలు నుంచి మసూమ్ బాబా గారు, కాదండి. నెక్స్ట్ ఇంకా మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్. సులోచన గారు కరీంనగర్ నుండి, కాదు కాదు. దోర్నాల బాలరాజు గారు వనస్థలిపురం హైదరాబాద్ నుండి మెసేజ్ చేశారు, కాదు.

సూర్యకుమారి గారు పాలకొల్ల నుండి కరెక్ట్ ఆన్సర్ అండి. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ పోలు శివదాస్ రెడ్డి గారు తిరుపతమ్మ గారు మెసేజ్ చేశారు. ఆన్సర్ అయ్యో కాదు, మల్లికార్జున అభిరామ్ కేశనగ ధర్మవరం నుండి కరెక్ట్ ఆన్సర్. జానకి రామ్ గారు ఉమా గారు నందిగామ నుండి కాదు. నెక్స్ట్ మెసేజ్ రవీంద్రారెడ్డి గారు సర్వేపల్లి నుండి మెసేజ్ చేశారు. అవును ఒక బాబాయే, ఒక బాబాయే, బాబాయ్ ఒక్కడే అత్తయ్య ఒకటే, ముగ్గురు పిల్లలు అన్నా కదా, మరి ఇంకా ఆ పిల్లవాడికి ఇప్పుడు అడిగిన క్వశ్చన్లో రిలేషన్ ఏమవుతుంది, సో ఎక్స్ప్లెయిన్ చేస్తానులేండి. సోమనాథం జనార్దన్ రావు గారు తాటిపల్లి గ్రామం నెల్లూరు జిల్లా నుండి. నెక్స్ట్ ఇంకా మూసాపేట మహబూబ్ నగర్ నుండి నరేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అనంతపురం నుంచి అనురాధ గారు, బాబాయ్ కాదు. సరే చూద్దాం. నెక్స్ట్ ఇంకా మెసేజ్ పాపారావు గారు నర్సాపురం నుండి కరెక్ట్ ఆన్సర్. మార్కాపురం నుంచి మెసేజ్ చేస్తున్నారు మస్తాన్ గారు, వలీ ఫాతిమా గారు కాదు. నెక్స్ట్ మెసేజ్ సుందరి గారు పెనమలూరు నుండి మెసేజ్ చేశారు, అయ్యో కాదండి. నెక్స్ట్ మెసేజ్ నరేష్ గారు గార్ల దిన్నె నుండి మెసేజ్ చేశారు. తర్వాత మోహన్ రావు గారు, లీలావతి గారు, హేమప్రియ గారు, అమృత కపల్దొడి నుండి. నెక్స్ట్ ఇంకా మెసేజ్ కర్నూలు జిల్లా గోనేగండ్ల నుంచి లక్ష్మీదేవి గారు, రంగస్వామి గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్ లత గారు ఊయూరు నుండి, శేఖర్ గారు అరకొండ చిత్తూరు జిల్లా నుండి మెసేజ్ చేశారు. ఓకే నెక్స్ట్ ఇంకా హలో ఆదిత్య గారు అంటూ మిర్యాలగూడ నుంచి చిన్నమ్మాయి మెసేజ్ చేశారు. రవి గారు గన్నవరం నుండి మెసేజ్ చేశారు. మరి ఆన్సర్ ఏంటంటే నాన్న అవుతుంది, అది ఎలా అవుతుంది, అందరు పెదనాన్న అని చెప్పేసి మెసేజ్ చేశారు. కానీ కరెక్ట్ ఆన్సర్ అని చెప్పి కొంతమందికి చెప్పే కదా, వాళ్ళు నాన్న అని మెసేజ్ చేశారనమాట. సో ఏంటంటే మీ బాబాయ్ అంటే బాబాయే కదా, మరి బాబాయికి ఒక్కగానొక్క అక్క అంటే అత్తయ్య అవుతుంది. సో అత్తయ్య తల్లి నాయనమ్మ, నాయనమ్మ భర్త తాతయ్య, తాతయ్య మొదటి కొడుకు అన్నాను. సో తాతయ్య మొదటి కొడుకు మీకు ఏమవుతారు అంటే మొత్తం పిల్లలు ముగ్గురే అన్నా కదా, బాబాయ్ గురించి చెప్పా, ఇంకా బాబాయ్ ఒకగానొక్క, సారీ ఈ పదం అనేది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారు, ఒకగానొక్క తీసేసిన అక్క అక్కడ ఏంటంటే అత్తయ్య అవుతుంది. సో ముగ్గురు పిల్లలు అన్నా కాబట్టి బాబాయ్ వచ్చేసింది, అత్తయ్య వచ్చేసింది, ఇంకా ఉన్నది పెద్ద కొడుకు. సో పెద్ద కొడుకు పిల్లలే మనం అన్నమాట ఇక్కడ ఆడియన్స్. సో పెద్ద కొడుకు పిల్లలం మనమే కాబట్టి ఇంకేమవుతుంది, ఆ రిలేషన్ నాన్న రిలేషనే అవుతుంది. సో అదనమాట సందడే సందడే ఈరోజు. ఇంకా 4:09 దాటి 23 సెకండ్లు కావస్తోంది సమయం. మరి ఈరోజు వేటూరి గారు రచించిన పాటల్ని నేను మీకు ప్లే చేసేస్తాను. మరి మొట్టమొదటిగా ఈరోజు వేటూరి గారి రచనలో వస్తున్న పాట ఆదిత్య 369 మూవీ నుంచి ఇప్పుడైతే వినేయండి.

0: विद भारती एफएम 101.3।
1: कोटराइस सोडा मछली पटना।

4:21 దాటి 10 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై నేను మీ ఆదిత్య. వివిధలో ఈరోజు వేటూరి గారి రచనలో వచ్చిన పాటలు వినిపిస్తున్నా కదా. మరి ఇంకా అల్లరి అల్లుడు మూవీ నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర గారు పడిన సాంగ్ అయితే విన్నారు.

4:32 దాటి 25 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.2 ఫ్రీక్వెన్సీపై, నేను మీ ఆదిత్య. వివిధలో వేటూరి గారి రచనలో సాంగ్స్ అయితే వింటున్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, చిత్ర గారు పాడిన పాట అర్జున్ మూవీ నుంచి విన్నారు. పదకవిత పితామహుడుగా పేరుగాంచిన అన్నమయ్య. మరి అన్నమయ్య గురించి అందరికీ తెలిసే విధంగా కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో అన్నమయ్య సినిమా అయితే వచ్చింది కదా. మరి ఈ అన్నమయ్య సినిమాలో వేటూరి గారి రచనలో ఒక పాట. మరి దేనికోసం మరి అన్నమయ్య రాసిన సాంగ్స్ ఎక్కడ సినిమా అంతా అంటే, మరి అన్నమయ్య ఆగమనం ఎలా ఉంటుందో వేటూరి గారు తన రచనలో మనకి చూపించారు.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై. వివిధాలో వేటూరి గారి రచనలో సాంగ్స్ అయితే వింటున్నారు కదా, మెరుపు కళ్ళలు మూవీ నుంచి వాసుదేవన్ సుజాత గారు పాడిన సాంగ్ అయితే విన్నారు. మరి ఇంకా ఇప్పుడు ఈరోజు వివిధాలో చివరిగా వినబోతున్న సాంగ్ చెన్నకేశవరెడ్డి మూవీ నుంచి. ఇంకా

వివిధంలో చివరిగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, సునీత గారు పాడిన పాట చెన్నకేశవరెడ్డి మూవీ నుంచి విన్నారు. వేటూరి గారి రచనలో ఈ రోజు వివిధాలో సాంగ్స్ అయితే విన్నారు. సమయం 4:50 దాటి 40 సెకండ్లు కావస్తుంది. ఇప్పుడు స్పాన్సర్ ప్రోగ్రామ్ వెన్నెల అయితే వస్తుంది. విత్ దిస్ యువర్ ఆర్జే ఆదిత్య ఈజ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.

Hi dear friends, welcome to Vanilla Program with me, your RJ Chetan. Season marinappudu munduga vache aarogya samasya jalubu flu. ఈ సమస్యను త్వరగా దూరం చేసుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. వీటి వల్ల జలుబు త్వరగా తగ్గుతుంది.

ఉంది. కోల్డ్ వచ్చిందంటే చాలు, ఓ పట్టాను వదలదు. ఓ సామెత ఉంది, జలుబుకి ట్యాబ్లెట్స్ వేస్తే వారం రోజుల్లో తగ్గుతుంది, వేసుకోకపోతే 7 రోజుల్లో తగ్గుతుందని చెప్తారు. అంటే జలుబు వస్తే ట్యాబ్లెట్లు వేసినా వేయకపోయినా అది తగ్గాల్సిన టైంలోనే తగ్గుతుంది అని అర్థం. జలుబు వచ్చిందంటే చాలు, దీంతో పాటే తలనొప్పి, దగ్గు, తుమ్ములు, ఒకదాని తర్వాత మరొకటి ఇలా సమస్యలు వస్తూ ఉంటాయి. ఇలా ఇబ్బందులు పెట్టే జలుబుని కేవలం అతి తక్కువ సమయంలోనే తగ్గించే ఇంటి చిట్కాలు చూద్దాం మన వెన్నెలా ప్రోగ్రాంలో మీ ఆర్జే చేతంతో. జలుబు చేసినప్పుడు సాధారణంగా నీటిని అలానే తాగకూడదు, వేడి చేసి తాగాలి. ఇలా చేయడం వల్ల జలుబు నుంచి కాస్త ఉపశమనం ఉంటుంది. అదేవిధంగా అదే వేడి వేడి నీటిలో తేనె, నిమ్మరసం కలిపి తాగాలి. ఇలా చేయడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, కోల్డ్ తగ్గే అవకాశం ఉంటుంది. అప్పుడప్పుడు అదే నీటిలో దాల్చినీ పొడి కలిపి తీసుకోవచ్చు. దాట్స్ సినమన్ పౌడర్. మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522709. నంబర్ మరోసారి 0951522709. మా ఈమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com. జలుబు చేసినప్పుడు ఆవిరి పట్టడం వల్ల మంచి ఉపశమనం ఉంటుంది. దీనివల్ల మూసుకుపోయిన ముక్కు రంధ్రాలు తెరుచుకుంటాయి, ఒక రిలీఫ్గా ఉంటుంది. అయితే ఆవిరి పట్టేటప్పుడు కేవలం వేడి నీటితో కాకుండా అందులో కాస్త పసుపు, యూక్లిప్టస్ ఆయిల్ వేస్తే కూడా మంచిది. ఇలా వేసిన నీటితో ఆవిరి పడితే జలుబు త్వరగా తగ్గుతుంది. వేడి పాలల్లో కాస్తంత పసుపు కలుపుకొని తాగండి. ఈ చిట్కా రాత్రి వేళలో బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇలా చేయడం వల్ల నిద్రలేమి సమస్య కూడా దూరమవుతుంది. పసుపులోని యాంటీబయాటిక్ గుణాలు జలుబుని దూరం చేస్తాయి. జలుబుతో బాధపడేవారు అల్లం టీ తాగడం వల్ల మంచి ఉపశమనం ఉంటుంది. అల్లంలోని ప్రత్యేక గుణాలు జలుబు వల్ల వచ్చే దగ్గును తగ్గిస్తాయి. కాబట్టి రెగ్యులర్గా అల్లంతో చేసిన టీ తాగడం అలవాటు చేసుకోండి. ఇది రెగ్యులర్ టీ అయినా సరే వేసుకోవచ్చు, లేదా వేడి నీటి మరిగించి అందులో అల్లం ముక్కలు లేదా రసం వేసి నిమ్మరసం, తేనె కలిపి చివరిగా పుదీనా ఆకులు వేసి తాగేయచ్చు. దీనివల్ల మంచి రిలీఫ్ కలుగుతుంది. జలుబున్న వారు తులసిని తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. తులసి ఆకులు, రాక్ సాల్ట్ కలిపి నమిలి ఆ రసాన్ని మింగాలి. ఇలా చేయడం వల్ల జలుబు తగ్గుతుంది. మరో లాభం ఏమిటంటే నోటి నుంచి వచ్చే దుర్వాసన కూడా తగ్గుతుంది. ఈ ఆకులతో టీ చేసుకొని తాగడం వల్ల కూడా జలుబు చాలా వరకు తగ్గుతుంది. పాలల్లో మిరియాల పొడి వేసుకొని తాగినా జలుబు తగ్గుతుంది. అయితే మిరియాలు ఎక్కువగా వేసుకోకూడదు, వేడి చేస్తుంది. ఈ మిరియాలతో కషాయం చేసుకొని తాగినా మంచి ఫలితం ఉంటుంది. ఓ కప్పు నీటిలో స్పూన్ బార్లీ గింజలను వేసి మరిగించి వడకట్టి అందులో నిమ్మరసం కలిపి తాగాలి. ఇలా చేస్తుండడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522709. నంబర్ మరోసారి 0951522709. మా ఈమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. If you have serious problem with cough, if it is a continuous cough, దగ్గు వదలకుండా వస్తుంటే ఆ సమయంలో వామును నమలాలి. అలా నమిలి ఆ రసాన్ని మింగడం వల్ల దగ్గు దూరం అవుతుంది. ఆ వాముకి కొంచెం క్రిస్టల్ సాల్ట్ కలుపుకుంటే ఇంకా మంచిది. జలుబుతో బాధపడేవారు కర్పూరం వాసన చూసినా మంచి ఫలితం ఉంటుంది. దీంతో పాటు వామాకు దంచి దానిలో కాస్త కర్పూరాన్ని కలిపి ఆ వాసన చూడాలి. అంతేకాకుండా నీటిలో కర్పూరం వేసి ఆవిరి పట్టినా మంచి ఫలితమే ఉంటుంది. లేత దానిమ్మ ఆకుల్ని నలిపి చూసినా మంచి ఫలితమే ఉంటుంది. అలా 2-3 గంటలకోసారి జలుబు తగ్గే వరకు చేయాలి. వేడివేడి సూప్స్ తాగడం వల్ల జలుబు త్వరగా తగ్గుతుంది. ముఖ్యంగా హాట్ అండ్ సార్ సూప్స్ తాగితే మంచిది. వీటితో పాటు వెల్లుల్లి, అల్లం వేసి తయారు చేసిన వెజిటేబుల్ సూప్ తాగినా మంచిది. అంతేకాకుండా ఆర్గానిక్ బెల్లం, అల్లం, మిరియాలు, పిప్పళ్ళు వీటన్నిటిని నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తాగాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. హల్దీ, టర్మరిక్, పసుపులో కుర్కుమిన్ ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్ల

తగ్గిస్తుంది. కాబట్టి పచ్చి పసుపుని వేడి సూప్లో వేసి కలిపి తాగితే ఫలితం ఉంటుంది. ఉల్లిపాయ రసంలో నిమ్మరసం కలిపి తీసుకున్నా మంచిది. ఇక డియర్ ఫ్రెండ్స్, మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాలి, స్పెషల్గా ఈ కోల్డ్ వచ్చినప్పుడు. ఎందుకంటే ఈ కోల్డ్ మీ ఒక్కరికే రాదు, దిస్ ఇస్ ఆల్సో కంటేజియస్. ఇక జలుబు చేసినప్పుడు విశ్రాంతి తీసుకోవడం మంచిది, కానీ అలా కాకుండా పనిచేయడం, ఆఫీస్లకు వెళ్ళడం చేస్తే మీకు జలుబు ఎక్కువ అవుతుంది, మీ వల్ల వేరే వారికి ఆ సమస్య వస్తుంది. అదేవిధంగా జలుబు ఉన్నప్పుడు కర్చీఫ్ని క్యారీ చేయాలి. దగ్గు తుమ్ములు వేధిస్తున్నప్పుడు కర్చీఫ్ని అడ్డు పెట్టుకొని చేస్తే మంచిది, దీనివల్ల ఇతరులకు జలుబు రాదు. వెల్ డియర్ ఫ్రెండ్స్, నేను మీకు జలుబు తగ్గే ఎన్నో టిప్స్ చెప్తున్నాను కదా, ఇవి అందరికీ ఒకేలా ఉండవు. వయసుని బట్టి, వాళ్ళ ఆరోగ్యాన్ని బట్టి, బాడీ కాన్స్టిట్యూషన్ని బట్టి ఇది డిఫర్ అవుతూ ఉంది. పెద్దలు వాడే చిట్కాలే చిన్నవారిపై ప్రయోగించకూడదు, ఎందుకంటే వారికి అన్నీ సరిపోవు, అది ఖచ్చితంగా గమనించాలి. చల్లని ప్రదేశంలో అస్సలు ఉండకూడదు, దీనివల్ల జలుబు ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. ఏసీల కింద ఉండడం, పనిచేయడం చేయొద్దు. జలుబు చేసినప్పుడు ఈ పనులు చేయకపోవడమే చాలా మంచిది. జలుబు ఉన్నప్పుడు రాత్రి సమయాల్లో చల్లని పదార్థాలు తినొద్దు. బ్రెడ్, బిస్కెట్స్, మైదా పిండితో చేసిన ఐటమ్స్ తినకుండా ఉండడం మంచిది.

పెద్దలు వాడే చిట్కాలే చిన్నవారిపై ప్రయోగించకూడదు, ఎందుకంటే వారికన్నీ సరిపోవు. అది ఖచ్చితంగా గమనించాలి. చల్లని ప్రదేశంలో అస్సలుండకూడదు. దీనివల్ల జలుబు ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. ఏసీల కింద ఉండడం, పనిచేయడం చేయొద్దు. జలుబు చేసినప్పుడు ఈ పనులు చేయకపోవడమే చాలా మంచిది. జలుబు ఉన్నప్పుడు రాత్రి సమయాల్లో చల్లని పదార్థాలు తినొద్దు. బ్రెడ్, బిస్కెట్స్, మైదా పిండితో చేసిన ఐటమ్స్ తినకుండా ఉండడం మంచిది. చల్లని ఐస్ క్రీమ్ జోలికి అస్సలు వెళ్ళకూడదు, ఎంత టెంప్టింగ్ గా ఉన్నా కానీ. పార్టీస్కి వెళ్ళినప్పుడు ఓ ఐస్ క్రీమ్ చూడగానే తినేయాలనిపిస్తుంది, కానీ తినకూడదు. చల్లని వాతావరణంలో తిరగకూడదు. ముఖ్యంగా చెవులను కవర్ చేసుకుని ఉండాలి. ఇలా చేయడం వల్ల జలుబు వల్ల వచ్చే తలనొప్పి దూరం చేసుకోవచ్చు. తల స్నానం చేసినప్పుడు కూడా త్వరగా ఆరడానికి డ్రయర్ వాడటం మంచిది, లేదా ఎండలో నించుంటే ఇంకా మంచిది. తడిగా ఉన్న తలతో అలాగే తిరగడం మంచిది కాదు. జలుబు ఇంకా ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది. వెల్ డియర్ ఫ్రెండ్స్, ఐ హావ్ గివెన్ యూ వండర్ఫుల్ రెమెడీస్ ఫర్ కామన్ కోల్డ్. ఇంట్లో కూర్చొని కూర్చొని మీరు ఎన్నో ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చు కదా. అది ఇవాళ మీకు చెప్పాను మీ కామన్ కోల్డ్ గురించి. విత్ దిస్ వీ కమ్ టు ది ఎండ్ ఆఫ్ టుడేస్ ప్రోగ్రామ్ ఆఫ్ వెన్నెల. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ ఆర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్. బాయ్. మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522739. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.

0: Bharti FM 101.3.
1: Veena veenu veena sarigama vinnava.
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
5: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు.

0: శ్రోతలు, ఈనాటి వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో ముందుగా పసందైన వంటకాలు సమర్పణ జే శ్రీమతి జే నిర్మల, అనంతరం దార్శనిక్ భారత్ కార్యక్రమంపై విశేషాలు వింటారు. ముందుగా పసందైన వంటకాలు సమర్పణ శ్రీమతి జే నిర్మల.
1: పసందైన వంటకాల కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలు బాగున్నారా? ఈనాటి మన పసందైన వంటకాల కార్యక్రమంలో సరికొత్త వంటకాలు తెలుసుకుందాం. ఈరోజు సోయాతో చేసే మీల్ మేకర్ ఉంది కదా, దాంతో ఒక వెరైటీ వంటకం చెప్తాను. చాలామంది మీల్ మేకర్తో జస్ట్ కర్రీ చేసుకొని తింటూ ఉంటారు, కానీ ఈరోజు నేను చెప్పే వంటకం చాలా డిఫరెంట్. దానికి కావలసిన పదార్థాలు 100 గ్రాములు క్యాబేజీ, 2 ఉల్లిపాయలు, ఉప్పు, కారం, పసుపు, 1 కప్పు ధనియాల పొడి. మీల్ మేకర్ 1 కప్పు తీసుకోవాలి. దానికి సరిపడా సాల్ట్, కారం, పసుపు ఇవన్నీ కూడా, కొత్తిమీర, కరివేపాకు, నూనె ఇవన్నీ కావాల్సి ఉంటుంది. ముందుగా ఏం చేస్తారంటే, మీల్ మేకర్ని 1 వేడి నీళ్ళలో 10 నిమిషాలు నానపెట్టండి. వేడి నీళ్ళు నానపెట్టి మూత పెట్టి పక్కన పెట్టండి. ఈలోగా 100 గ్రాముల క్యాబేజ్ తీసుకొని బాగా తురిమేయాలి.

ఏ ఉల్లిపాయ కూడా ఒక చిన్న గడ్డ తీసుకొని దాన్ని కూడా తురమాలన్నమాట. తురిమి అవన్నీ కూడా బాగా కలిపేసి దాంట్లో కొంచెం సాల్ట్ వేసి కలిపేసి కొద్దిసేపు పక్కన పెట్టండి. పెట్టిన తర్వాత ఇప్పుడు మీరేం చేస్తారంటే, ఇవన్నీ కూడా కలిపేశారు కదా, ఉప్పు కూడా వేసేసి కలిపేసి పక్కన పెట్టిన తర్వాత నానబెట్టిన ఈ మీల్ మేకర్ని మళ్ళీ దాంట్లో ఒక చెంబు నీళ్లు పోసేసి, మళ్ళీ ఆ వేడి నీళ్ళు నానబెట్టాం కదా దాని చెంబు నీళ్లు పోసేసి మొత్తాన్ని గట్టిగా పిండేయాలి. అంటే అప్పటికీ బాగా నానిపోయినాయన్నమాట. బాగా పిండేసి అవన్నీ కూడా మిక్సీలో వేయండి. మిక్సీలో వేసిన తర్వాత దాంట్లో 4 అల్లం ముక్కలు, 2 పచ్చిమిర్చీలు, అలాగే 4 వెల్లుల్లి రెప్పలు, సాల్ట్ వేసి కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టండి. మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు కడాయి స్టవ్ మీద పెట్టి అందులో 1-2 స్పూన్ల నూనె వేయాలి. నూనె వేసి నూనె కాగిన తర్వాత ఉల్లిపాయలు 1 కప్పు ఉల్లిపాయలు ఆ నూనెలో వేసి బాగా వేగాలన్నమాట. వేగిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు వేయండి. కరివేపాకు వేసిన తర్వాత ఆల్రెడీ మనము మిక్సీలో మెత్తగా చేసుకున్నాం కదా మీల్ మేకర్, ఆ ముద్దను అందులో వేసేసేయాలి. వేసేసి బాగా కలిగి పెట్టాలి. కలుస్తున్నప్పుడే కొంచెం కారం, కారం లేని వాళ్ళు ఎండుమిరపకాయలు కచ్చి పచ్చిగా దంచుతాం కదా దాని ఫ్లేక్స్ అంటారు, అవి ధనియాల పొడి, కాస్త నూగులు, తెల్ల నూగులు వేస్తే బాగుంటుంది, నూగులు, తర్వాత పసుపు, ఉప్పు ఇవన్నీ వేసేసి బాగా కలిగి పెట్టి బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయినప్పుడు కొంచెం బాగా దగ్గర పడినట్టు అనిపిస్తుంది. లాస్ట్లో మీరు ఏం చేస్తారంటే కొత్తిమీర వేస్తారనమాట. కొత్తిమీర వేసేసి ఇక అంతా పక్కన పెట్టేస్తారు. ఇది అంటే బాగా ఫ్రై చేస్తూ ఉంటారు. ఈ ఫ్రై చేస్తున్న సమయంలో మీరు ఆల్రెడీ మనము ఉల్లిపాయ, క్యాబేజీ, ఉప్పు దాన్ని తురుముకొని పెట్టుకున్నాం కదా దాన్ని తీసుకోవాలి. తీసుకొని దాన్ని ఆల్రెడీ నానబెట్టాం కొసేపు. కొసేపు పెట్టేటప్పుడు దానిలో నుంచి నీళ్ళు వస్తాయన్నమాట. ఆ నీళ్ళని గట్టిగా పిండేసేయాలండి. పిండిన తర్వాత ఆ నీళ్ళని పారపోయకూడదు, పక్కనే పెట్టుకోవాలి. ఇప్పుడు దాన్ని ఏం చేస్తారంటే ఒక గిన్నెలోకి తీసుకొని అందులో ఆ ఉల్లిపాయ, అంటే ఉల్లిపాయ, క్యాబేజీ దాన్ని మనము తురుముకొని పక్కన పెట్టుకున్నాం కదా అందులో 1 కప్పు గోధుమ పిండి వేయండి. 1 కప్పు గోధుమ పిండి, కొంచెం జీలకర్ర, జస్ట్ లిటిల్ బిట్ కారం, ఉప్పు వేసిన తర్వాత కొంచెం నువ్వులు వేయండి. తెల్ల నువ్వులు వేస్తే బాగుంటుంది. దీనంతా కూడా బాగా మిక్స్ అంటే బాగా కలిపేయాలి. కలిపేసిన తర్వాత కొంచెం నీళ్ళు అవసరం అవుతుంది, చపాతి పిండిలాగా అయిపోవాలన్నమాట. అప్పుడు ఆల్రెడీ మనం క్యాబేజీ పిండితే వచ్చాయి కదా నీళ్లు, అవి అందులో పోసేసి మొత్తం ఒక ముద్దలాగా, చపాతి ముద్దలాగా చేసేసేయండి. ఓకేనా? చపాతి ముద్దలాగా చేసిన తర్వాత దాన్ని కాసేపట్లో నానబెట్టేయండి. అది బాగా మెత్తబడుతుంది నానబెట్టిన తర్వాత. అప్పుడు చిన్న చిన్న ముద్దలు చేసుకోండి. ఏది, ఉల్లిపాయ, క్యాబేజీ, వీటిలో మనం గోధుమ పిండి మిక్స్ చేసాం కదా, దీన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసి చపాతి పిండిలాగా స్ప్రెడ్ చేయాలి. బాగా చిన్న చిన్న ముద్దల్ని చపాతి కర్రతో బాగా స్ప్రెడ్ చేస్తే, అప్పుడేమవుతుందంటే చపాతి లాగా అవుతుంది. మనం ఆల్రెడీ ఏం చేసాము, మీల్ మేకర్ ఇవన్నీ కూడా మిక్స్ చేసి బాగా ఫ్రై చేసుకున్నాం కదా అన్ని, దాన్ని 2-2 స్పూన్లు మధ్యలో వేసి 3 మడతలుగా ఆ చపాతీని మడవాలి. ఒక పక్క మడిచి మళ్ళీ ఇంకొక పక్క మడిచి పైనుంచి మడచాలి. అంటే అది క్రాస్గా వస్తుంది అన్నమాట, క్రాస్గా మడతాలి. అలా అన్ని మడతేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టండి. ప్యాన్ పెట్టి దోశల ప్యాన్ లాగా ఉంటుంది కదా అలాంటిది పెట్టి అందులో కొంచెం 1 స్పూన్ ఆయిల్ వేసి, ఇవి మనం తయారు చేసుకున్నటువంటి ఈ వీటిని షేపులు అంటే ఇప్పుడు అన్నీ ఒక త్రిభుజాకారంలో మనము మడతేసామన్నమాట. వీటిని తీసి అంటే క్రాస్గా వస్తాయి, 3 ఎడ్జెస్ వస్తాయి అన్నమాట. అలాంటివి తీసి ఒకటొకటి చపాతీలాగా వేయించాలి. పూరీలాగా వేయకూడదు, చపాతీలాగా 2 వైపులా వేయించేసుకోవాలన్నమాట. రెడ్గా వేయాలి. అవసరమైతే పైపైన కొంచెం నూనె వేయచ్చు. అలా వేగిన తర్వాత అన్నీ తీసి పక్కన పెట్టుకోండి. ఇక అంతే అండి. అవి వేడివేడిగా టమోటా సాస్తో తింటే చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఈ మీల్ మేకరు చాలా మంచిది ఆరోగ్యానికి. కానీ తినాలంటే అందరూ కర్రీ చేసుకొని తింటున్నప్పుడు కొంతమందికి నచ్చకపోవచ్చు. దాన్ని ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. సోయా సాస్ చేస్తారు కదా, అది మళ్ళీ ఎలా చేయాలో ఒకసారి చెప్తాను. కావాల్సిన పదార్థాలు 100 గ్రాములు క్యాబేజీ, 1 ఉల్లిపాయ, ఈ రెండు కూడా సన్నగా తురిమేసేసి కొంచెం ఉప్పు యాడ్ చేసి మూతేసి పక్కన పెట్టుకోండి. దానికంటే ముందుగా ఈ మీల్ మేకరు 1 గిన్నెలో 1 కప్పు గిన్నెలో వేసి వేడి నీళ్ళతో 10 నిమిషాలు నానబెట్టండి. 10 నిమిషాలు నానిన తర్వాత అందులో 1 చెంబుడు చల్ల నీళ్ళు పోసేసి మొత్తాన్ని బాగా కడిగి గట్టి

పిండేసి అలా పిండేసి అప్పటికి మెత్తగా సాఫ్ట్గా అయిపోయి ఉంటాయి. దాని అన్నీ పిండేసి మిక్సీ జార్లో వేయండి. మిక్సీ జార్లో వేసి అందులోనే ఒక అల్లం ముక్క వేయండి, రెండు పచ్చిమిర్చి వేయండి, కొత్తిమీర, కరివేపాకు, కారం, పసుపు, గరం మసాలా ఇవన్నీ కూడా వేసేసి అన్నీ కూడా మెత్తగా మిక్సీ పట్టేయాలి. మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత ఒక కడాయి పెట్టుకోండి. కడాయి పెట్టుకొని ఏం చేస్తారంటే ఆ కడాయిలో నూనె వేసి ముందుగా ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు బాగా వేగాలన్నమాట. వేగిన తర్వాత ఇప్పుడు అందులో కొంచెం కరివేపాకు వేయండి. కొంచెం కరివేపాకు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అవి బాగా రెడ్డిగా వేగుతాయి కదా. వేగిన తర్వాత ఇప్పుడు దాంట్లో మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాం కదా, ఏంటేంటి మరి మీల్ మేకరు, పచ్చిమిర్చి, అల్లం, తెల్లగడ్డ, ఉప్పు వేసి పట్టుకున్నాం కదా, దీన్ని అందులో వేసేసి అద్దెంతో పాటు ధనియాల పొడి, కొంచెం కారం, అంటే కారం లేకపోతే కొంతమంది ఎచ్చి పచ్చిగా మిక్సీ కొడతారనమాట, ఏంటి ఎండుమిరపకాయలు అవి, ఉప్పు, ఆ తర్వాత అందులో ఏంటంటే ఇంకా గరం మసాలా ఇవన్నీ వేసి పసుపు కారం వేసి లాస్ట్లో కొత్తిమీర వేసి బాగా ఫ్రై చేయాలి. బాగా ఫ్రై చేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టి చల్లనివ్వాలి. ఈలోగా ఆల్రెడీ మనం క్యాబేజీ ఉల్లిపాయ తురిమేసి పక్కన పెట్టాం కదా, ఉప్పు వేసి దాన్ని మూత తీస్తే నీళ్లు ఉంటాయన్నమాట. వాటిని బాగా గట్టిగా పిండేసేసి ఒక ప్లేట్లో వేసి ఆ దాంట్లో మీరేం చేస్తారంటే ఒక గోధుమ పిండి ఒక కప్పు తీసుకొని అందులో వేయండి. అందులో ఆల్రెడీ మనం ఉప్పు వేసాం కాబట్టి ఇంక ఉప్పు అక్కర్లేదన్నమాట. గోధుమ పిండితో పాటు తెల్ల నువ్వులు వేయండి. తెల్ల నువ్వులు వేసిన తర్వాత అందులో కొంచెం జీలకర్ర, వామ్ వేస్తే ఇంకా బాగుంటుంది, వామ్ వేయచ్చు లేదంటే లేదన్నమాట. ఇదంతా వేసి బాగా కలపండి. సగం తడిచిపోతుంది, ఇప్పుడు కొంచెం వాటర్ అవసరమవుతుంది. దానికోసం ఏం చేస్తారంటే ఆల్రెడీ మనం క్యాబేజ్ పిండాం కదా, ఆ నీళ్ళని అందులో పోసేసి బాగా చపాతి ముద్దలా కలపాలన్నమాట. అవసరమైతే కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసేసి కలిపి పక్కన పెట్టండి. వీటిని మనం ఏం చేస్తామంటే చిన్న చిన్న ముద్దలుగా తీసుకోండి. తీసుకొని చపాతి కర్రతో బాగా స్ప్రెడ్ చేయండి. చపాతీలాగా స్ప్రెడ్ చేసిన తర్వాత ఈ మధ్యలో మనం ఏం చేస్తామంటే ఆల్రెడీ మనం మీల్ మేకర్తో పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, అవి ఒక రెండు స్పూన్లు వేసి, అంటే ఎంత పడితే అంత వేసి క్రాస్గా అంటే మూడు ఎడ్జెస్ వచ్చేటట్టుగా మడతేయాలన్నమాట. ముందు ఒక పక్క మడతేసి మళ్ళీ క్రాస్గా ఇంకొక పక్క మడతేసి పైనుంచి ఇంకోసారి అట్లా మడతేసేసి అన్నీ పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ మీద మరి దోశల పెను అలాంటిది పెట్టుకొని ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్తో ఆయిల్ వేసి ఇవి ఒకటొకటి వేసుకొని చపాతీలాగా కాల్చుకోవాలి. ఇటు అటు బాగా రెడ్డిగా కాలుతాయి అన్నమాట. కాలితే ఇక వేడివేడిగా టమాటా సాస్తో తింటే ఉంటాయండి, చాలా టేస్ట్గా ఉంటాయన్నమాట. సో మరి తప్పకుండా మీరు చేసుకుంటారని అనుకుంటున్నాను. మరి ఈ వంటకం చేసుకొని నాకు తప్పకుండా చెప్పండి. వెరీ టేస్టీ ఫుడ్ మీకు వచ్చేసినట్టు, స్నాక్స్ చాలా బాగుంటాయి. ఓకే, మరి ఇంకొకటి చెప్పనా, మన ఇంట్లో బ్రెడ్ మిగిలిపోతుంది. ఈ బ్రెడ్ మిగిలిపోతే దాన్ని ఏం చేయాలో అర్థం కాదనమాట, కానీ చాలా రుచికరమైన స్నాక్స్ చెప్తాను. పిల్లలు, పెద్దలు, ముసలి వాళ్ళు కూడా చాలా బాగా తింటారు. దానికి ఏం చేయాలంటే బ్రెడ్ని తీసుకొని అంత అంటే ఎడ్జెస్ కట్ చేయద్దండి, కట్ చేయకుండా ఆ బ్రెడ్ని అలాగే నీళ్ళలో ముంచి అలాగే దాన్ని పిండేలా, అంటే బాగా తడిచిపోతే ముద్ద అయిపోద్ది అనమాట. ఆ ముద్దని అలాగే నీళ్ళలో పిండి పక్కన వేసేసేయాలి. అలా మనం ఒక ప్యాకెట్లో ఉన్న బ్రెడ్ ముక్కలన్నీ కూడా మరి నీళ్ళలో ముంచి దాన్ని మళ్ళా గట్టిగా పిండేసి ఒక బౌల్లో వేసేసేయండి. ఆ తర్వాత మూడు బంగాళాదుంపలు తీసుకోండి, అంటే ఉల్లిగడ్డలు తీసుకొని బాగా ఉడకపెట్టి స్మాష్ చేయండి. స్మాష్ చేసి ఈ బ్రెడ్లో కలిపేయాలి. బ్రెడ్లో కలిపిన తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు వేయండి, అంటే మొత్తం బాగా కలిపేస్తాం కదా, అందులో కొంచెం ఉప్పు వేసి కొంచెం కారప్పొడి వేసేసి కొంచెం మరి గరం మసాలా పొడి వేస్తే బాగుంటుంది. రెండు స్పూన్లు నువ్వులు వేయండి. దాంతోపాటు ఒక కప్పు సన్నగా తురిమినటువంటి ఉల్లిపాయలు, టమాటాలు ఒక కప్పు, అలాగే క్యాప్సికం ఉంది కదా, క్యాప్సికం కూడా సన్నగా తురిమి అందులో వేసేసేయండి. ఇవన్నీ వేసేసి కొంచెం నోటికి తగలటానికి జీలకర్ర వేయండి. జీలకర్ర వేసి ఇక మొత్తం కలపండి. కలిపిన తర్వాత లాస్ట్లో ఒక రెండు స్పూన్ల మొక్కజొన్న పిండి, కార్న్ పౌడర్ అంటారు కదా, అది లాస్ట్లో వేయాలి. వేసేసి ఇప్పుడు మొత్తం కలపండి, ముద్దగా అయిపోతుంది. ఈలోగా ఒక వేరే గిన్నెలో బ్రెడ్ పౌడర్ అమ్ముతారు మనకు, లేకుంటే మనం కూడా బ్రెడ్తో పొడి బ్రెడ్తో పౌడర్ చేసి పక్కన పెట్టుకోవచ్చు. దాన్ని ఒక గిన్నెలో పెట్టుకోండి. ఇప్పుడు ఆల్రెడీ బ్రెడ్ని మనం ఆల్రెడీ మనం బ్రెడ్ని బాగా తడిపి ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి ఒక ముద్దలాగా

చేసాం కదా వడ ముద్దలాగా, దీన్ని చిన్న చిన్న ముద్దలు మనకిష్టమైన షేప్లో రుద్దేసి ఈ బ్రెడ్ పౌడర్లో బాగా ముంచి పక్కన పెట్టేయండి. ఇలా అన్నీ చేసేసి పక్కన పెట్టుకొని స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో నూనె వేసి బాగా నూనె కాగిన తర్వాత ఇవన్నీ ఒకటొకటి నూనెలో వేసి రెడ్డిగా కాయించాలి. రెడ్డిగా రెండు వైపులా కాలాలండి, ఒకవైపే కాలకూడదు, రెండు వైపులా రెడ్డిగా కాలనిచ్చి తీసి పక్కన పెట్టుకోండి. ఇక ఇవి ఉంటాయండి టేస్ట్. అసలు ఎక్కడి నుంచి చేశారు, ఎలా చేశారు, ఏ హోటల్కి లేకపోతే ఏ రెస్టారెంట్కి వెళితే మనకి ఇంత మంచి స్నాక్ దొరుకుతుంది అన్నది అర్థమే కాదనమాట. దీన్ని మనము ఎలాగైనా తినొచ్చు అనమాట. మీకు టమాటా సాస్తో తింటారు కొంతమంది, వాళ్ళ ఇష్టం, దేంతోనో తినచ్చు, వెరీ టేస్టీ, వట్టిదే కూడా తినేయచ్చు అనమాట. సో ఈరోజు బ్రెడ్తో ఒక మంచి స్నాక్ తెలుసుకున్నాం. బ్రెడ్ చాలామంది ఇళ్ళల్లో మిగిలిపోతుంటుంది, ఏం చేయాలో అర్థం కాదు. ఇది ఎక్కువ ఖర్చు కూడా లేదండి, అంతా మన ఇంట్లో ఉండే వస్తువులతోనే. సరే నేను మళ్ళీ చెప్తాను. బ్రెడ్ని తీసుకొని నీళ్ళల్లో ముంచాలి. ముంచిన తర్వాత తడిచిపోతుంది కదా, దాన్ని గట్టిగా నీళ్లు పిండేస్తే ముద్ద అయిపోద్ది అనమాట. దాన్ని ఒక బౌల్లో వేయండి. ఆ తర్వాత మూడు బంగాళదుంపలు అంటే ఉల్లగడ్డలు తీసుకొని వాటిని ఉడకబెట్టండి. ఉడకబెట్టిన తర్వాత తొక్క తీసేసి మెత్తగా మరి స్మాష్ చేసేసి బ్రెడ్లో వేసేసేయండి. ఈ బ్రెడ్ బంగాళదుంప రెండు బాగా కలిసిపోయేటట్టు కలిపేయండి. ఆ తర్వాత ఒక కప్పు ఉల్లిపాయలు సన్నగా తురుముకోవాలి, టమాటా సన్నగా తురుముకోవాలి, క్యాప్సికం సన్నగా తురుముకొని ఈ బ్రెడ్లో వేసేసేయాలన్నమాట. వేసేస్తే ఇప్పుడు దాని అన్నీ కలిపేయాలి, ఇప్పుడే కలిపేయాలి. కలిపేసిన తర్వాత పక్కన పెట్టుకొని దాని పైన మీకు కొంచెం కారం, ఉప్పు, ఆ తర్వాత కొంచెం పసుపు, ఆ తర్వాత ఈ చిల్లీ ఫ్లేక్స్ అంటారు, అంటే ఎండుమిరపకాయలని కొంచెం కచ్చపచ్చగా మనం మిక్సీ చేస్తాము దాన్ని, తర్వాత కొత్తిమీర సన్నగా తురిమి, ఇవన్నీ వేసేసి లాస్ట్గా మీరు ఏం చేస్తారంటే ఈ మొక్కజొన్న పిండి, కార్న్ఫ్లోర్ అమ్ముతారు, దాన్ని ఒక రెండు స్పూన్లు వేసేసి మొత్తం బాగా కలిపేసేయాలి. కలిపి కాసేపు పక్కన పెట్టి ఇప్పుడు మరొక గిన్నెలో ఈ బ్రెడ్ పౌడర్ అమ్ముతారు, లేదంటే మనమే బ్రెడ్తో పౌడర్ తయారు చేసుకోవచ్చు. ఈ పౌడర్లో ఈ చిన్న చిన్న ముద్దలు తీసుకొని రౌండ్ బాల్స్ లాగా విడల్పుగా వడలాగా చేసుకొని బ్రెడ్ పౌడర్లో రెండు వైపులా ఉంచి ఆ తర్వాత కడాయిలో నూనె పోసి నూనె బాగా కాగిన తర్వాత ఒకటొకటి స్పూన్తో తీసి నూనెలో వేసేసేయాలి. అంతే అండి, ఇవి ఎరగవన్నమాట, ఇవి చాలా బాగుంటాయి. అలా రెండు వైపులా రెడ్గా వేయించేసేయండి. అసలు ఎలా ఉంటాయంటే చూడటానికి చాలా బాగుంటాయి. దాన్ని మనం మన ఇష్టం వచ్చిన టమాటో సాస్తో కానీ జామ్తో కానీ ఎలాగైనా, టమాటా సాస్తో చాలా టేస్టీగా ఉంటాయండి, మరి చేసుకొని తింటే పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు. ఇవి చాలా ఈజీ తయారు చేయడం, అసలు ఒక 10 నిమిషాలు వండేయచ్చు అనమాట. ఈ స్నాక్స్ పిల్లలు బాగా వేడివేడిగా తింటారు. వర్షాకాలం, ఎండాకాలం, ఏ కాలమైనా పర్వాలేదు, ఈ స్నాక్ భలే బాగుంటుందండి, చేసుకొని తింటారనుకుంటాను. పచ్చిపెసరుతో లడ్డూలు ఎలా చేసుకోవాలో చెప్తాను. మనకు పచ్చి పెసరపప్పు అమ్ముతారు, పొట్టు పెసరపప్పు అంటారు దీన్ని. దాంతో లడ్డూలు చేసుకొని తింటే టేస్టే కాదండి, ఆరోగ్యానికి చాలా మంచిది. చిన్నపిల్లలకి, వయసులో ఎదుగుతున్న పిల్లలకి ఇవి చాలా మంచిదన్నమాట. అది ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. ఒక కప్పు పొట్టు పెసలు తీసుకోండి. వాటిని ముందుగా బాగా కడగాలి. కడిగిన తర్వాత నీరంతా వలకపోసేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టి ఆ కడాయిలో ఈ ఉడకపోసిన పచ్చపెసలు అంటే పొట్టు పెసలు వేసేసి బాగా వేయించుతూ ఉంటే ఆ నీరంతా కూడా ఆవిరైపోతుంది. ఆవిరైపోయి పొడి పొడిగా అవుతాయి. ఇప్పుడు అసలు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. దీన్ని మళ్ళీ ఏం చేస్తామంటే బాగా రెడ్గా వచ్చేంత వరకు లో ఫ్లేమ్ అంటే చిన్న మంట పెట్టి బాగా ఒక కలర్ మారేటట్టుగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పోసేసేయండి. మీకు తెలిసిపోద్ది మంచి స్మెల్ వస్తుంది, ప్లస్ చక్కటి రంగు రావడమే కాకుండా ఆ స్మెల్ వస్తూ ఉంటుంది, భలే బాగుంటుంది అన్నమాట. వాటిని పక్కన పెట్టి ఆరనివ్వాలి. ఇప్పుడు మనకు టేస్ట్ ఎంత ఇష్టమో స్వీట్ అంత బెల్లం తీసుకొని దాన్ని ఒక గిన్నెలో వేసి బాగా కరగనివ్వాలి, కొంచెం నీళ్ళు వేసి. అది మంచిగా ఒక పాకంలాగా వస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే అది పాకం వచ్చేలోగా ఏం చేయాలా, దీన్ని బాగా ఎండిపెట్టారు కదా, దీన్ని మనం ఏం చేయాలంటే మిక్సీ కొట్టాలి. మిక్సీ కొట్టిన ఈ పెసరపిండిని ఒక స్టవ్లో కడాయి పెట్టి కడాయిలో బాగా ఒక 2-3 స్పూన్లు

0: నెయ్యి వేసి నెయ్యిలో పచ్చి పెసరు అంటే పొట్టు పెసరు పొడి ఉంది కదా, దాన్ని బాగా వేయించాలి. వేయించితే కొంచెం ముద్దలాగా వస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ మనం నెయ్యి వేసాం కదా. అలా దాన్ని బాగా ఫ్రై చేస్తున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. మళ్ళీ ఆల్రెడీ పచ్చి పెసలే చేసాము, మళ్ళీ నెయ్యిలో వేయించితే ఇంకా బాగా వస్తుంది. ఇలా పెట్టుకొని ఇంకొక కడాయిలో కొంచెం నెయ్యి వేసి జీడిపప్పు పలుకులు అవన్నీ కూడా వేయించి పక్కన పెట్టుకోండి. వేసిన తర్వాత అందులో కొంచెం ఏలకల పొడి ఉంటుంది కదా, అది వేసేసేయాలి. వేసేసి ఈ జీడిపప్పులు వేయించుకొని వేసేసి మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఆల్రెడీ మనము బెల్లము పాకంలాగా కలుపుకున్నాం కదా, దాన్ని ఈ పెసరపిండిలో పోసేసేయాలి. అంతేనండి, పెసరపిండిలో పోసేసి ఇక అంటే పాకం కూడా కొంచెం ముదురు పాకంలాగా రావాలి, అందులో వేసేస్తాం. వేసేసిన తర్వాత ఇక మొత్తం కలిపేస్తాం. కలిపిన తర్వాత ఇక ఈ లడ్డూల్లాగా అన్ని రౌండ్ రౌండ్గా లడ్డూల్లాగా అద్దుకొని పక్కన పెట్టేసుకొని ఇక తింటే చాలా టేస్ట్గా ఉంటాయండి. పొట్టు పెసరతో లడ్డూలు వెరీ టేస్టీగా ఉంటాయన్నమాట. మళ్ళీ ఒకసారి చెప్పేస్తాను. పొట్టు పెసరు ఒక గ్లాస్ తీసుకోండి, ఒకసారి కడగండి. కడిగిన తర్వాత నీళ్ళంతా ఉంచేసి స్టవ్ మీద కడాయి పెట్టి ఆ తడంతా పోయేటట్టుగా వేయించాలి. వేయించిన తర్వాత దాన్ని మళ్ళీ ఏం చేస్తారంటే, ఇప్పుడు చిన్న మంట మీద మొత్తం కలర్ మారేంతగా ఫ్రై చేసుకోండి. తీసి ఆరనివ్వండి. ఇలా ఒక స్టవ్లో కడాయి పెట్టి నెయ్యి వేసి ఈ జీడిపప్పు పలుకులు ద్రాక్షలు ఇవన్నీ కూడా వేయించి పక్కన పెట్టుకోండి. ఒక రెండు స్పూన్ల ఇలాచి పౌడర్ పక్కన పెట్టుకోండి. ఇది అయిన తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలో మీరు ఏం చేస్తారంటే, బెల్లం తీసుకొని దాన్ని కొంచెం ముదురు పాకంలాగా పట్టుకోండి. తర్వాత ఇప్పుడు ఏ కడాయిలో మీరు జీడిపప్పులు వేయించారో అదే కడాయిలో ఇంకొంచెం నెయ్యి వేసి ఈ పొట్టు పెసర పిండిని బాగా వేయించాలన్నమాట. వేయిస్తూ ఉంటే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. అలా వేగిన తర్వాత ఇప్పుడు ఇలాచి పౌడరు, ఆ తర్వాత జీడిపప్పు పలుకులు, ఎండు ద్రాక్ష పలుకులు వేసేసి తర్వాత మీరేం చేస్తారంటే ఈ బెల్లం పాకం వేసేసేయాలి. వేసి అవసరమైతే కొంచెం నెయ్యి వేయండి. వేసేసి మొత్తం కలిపి ఉండలు చేయాలన్నమాట. ఉండలు చేసేసుకొని పక్కన పెట్టండి. ఇక పిల్లలకి చాలా బలవర్ధకమే కాకుండా వెరీ టేస్టీగా ఉంటాయి. వెరీ సింపుల్ అంటే తక్కువ ఖర్చుతోనే మీకు మంచి లడ్డూలు వచ్చేస్తాయన్నమాట. తయారు చేయడం కూడా అరే పాకం రాలేదు, అది రాలేదు, ఇది రాలేదు అని ఏమీ ఉండదు. అలా చేసి పిల్లలకు పెట్టండి. పిల్లలు చక్కగా తింటారు, మంచి బలం తెచ్చుకొని పుష్టిగా ఉంటారు. ఓకే, ఈరోజు ఈ వంటకాలు తిన్న తర్వాత నాకు తప్పకుండా తెలియచేయండి. మా అడ్రస్ చెప్తాను శ్రోతలు. మా అడ్రస్ పసందైన వంటకాలు, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, తిరుపతి. ఈ వంటకాలన్నీ కూడా మీరు చెప్తూ ఉంటే నాకు చాలా ఆనందం వేస్తుందండి. మేము తయారు చేసుకొని తిన్నాము అంటే అలా ఎప్పుడు మీరు నేను చెప్పిన ప్రతి వంటకం చేసుకొని తినగలిగేటట్టు చెప్తాను కాబట్టి తప్పకుండా మీరు నాకు తెలియజేస్తారనుకుంటాను. పసందైన వంటకాలు, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, తిరుపతి. వచ్చేవారం సరికొత్త వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
1: శ్రోతలు, మీరింతవరకు వనితాలోకంలో పసందైన వంటకాలు విన్నారు. సమర్పణ శ్రీమతి జె. నిర్మలా.

శ్రోతలు, ఇప్పుడు దార్శనిక్ భారత్లో భాగంగా కొత్త పంబన్ వంతెన గురించిన విశేషాలు వింటారు. అంతరిక్షం నుండి సముద్ర గర్భం వరకు, గ్రామీణ ప్రాంతాల నుంచి మహానగరాల వరకు, వ్యవసాయం నుంచి కృత్రిమ మేధస్సు వరకు భారతదేశం తన సామర్థ్యాలను విస్తరించుకుంటోంది. ఈ మార్పుల వెనుక ఉన్న విధానాలు ఏమిటి? ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తున్న ముఖ్యమైన కార్యక్రమాలు ఏవి? సంక్షోభాల సమయంలో దేశం ఎలాంటి చర్యలు చేపట్టింది? దేశ భవిష్యత్తును ప్రభావితం చేసే ఆలోచనలు, సంస్కరణలు ఏమిటి? ఈ ప్రశ్నలకు సంబంధించిన సమాచారం, వాస్తవాలు, విజయాలు, సవాళ్లు, ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పుల గురించి ప్రత్యేక కార్యక్రమం దార్శనిక్ భారత్. దార్శనిక భారత్ కార్యక్రమంలో భాగంగా కొత్త పంబన్ వంతెన గురించిన విశేషాలు తెలుసుకుందాం. కొత్త పంబన్ వంతెన సముద్రాన్ని దాటిన భారత ఇంజనీరింగ్ ప్రతిభ. సముద్రపు అలలు ఒకవైపు, బలమైన గాలులు మరోవైపు, మధ్యలో రామేశ్వరాన్ని భారత ప్రధాన భూభాగంలో కలిపే రైలు మార్గం. ఇలాంటి క్లిష్టమైన సముద్ర వాతావరణంలో నిర్మించిన కొత్త పంబన్ వంతెన భారతదేశ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఒక విశిష్టమైన ముందడుగు. తమిళనాడులోని పంబన్ వంతెన రామేశ్వరం ద్వీపానికి రైలు అనుసంధానాన్ని అందించే కీలక మార్గం. 1914లో నిర్మించిన పాత షర్జర్ రోలింగ్ లిఫ్ట్ బ్రిడ్జ్ 2022లో మూసివేయడంతో రామేశ్వరానికి రైలు రాకపోకలు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో కొత్త వంతెన నిర్మాణానికి 2019లో అనుమతి లభించింది. సుమారు 550 కోట్ల వ్యయంతో నిర్మించిన కొత్త పంబన్ వంతెన్ను 2025 ఏప్రిల్ 6న ప్రారంభించారు. ఈ ప్రత్యేక వంతెన దాని వర్టికల్ లిఫ్ట్ వ్యవస్థ. భారతదేశంలో తొలిసారిగా రైల్వే సముద్ర వంతెన్లో ఈ సాంకేతికతను ఉపయోగించారు. సుమారు 72.5 మీటర్ల పొడవైన నావిగేషనల్ స్పాన్ 17 మీటర్ల ఎత్తుకు పైకి లేవగలదు. దీంతో ఓడలు, ఇతర సముద్ర నౌకలు వంతెన కిందుగా సులభంగా ప్రయాణించగలవు.

కలుగుతాయి. మరోవైపు వంతెన్ను కిందకు దింపినప్పుడు రైళ్లు రాకపోకలు కొనసాగుతాయి. అంటే రైల్వే రవాణా, సముద్ర రవాణా రెండింటినీ సమన్వయం చేసే సాంకేతిక పరిష్కారం ఇది.

ఈ వంతెన్ను ఈ వంతెన ప్రాధాన్యత కేవలం రామేశ్వరం ప్రజలకే పరిమితం కాదు. రామేశ్వరం ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం, పర్యాటక కేంద్రం, మెరుగైన రైల్వే అనుసంధానం వల్ల దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు, పర్యాటకులకు ప్రయాణం మరింత సౌకర్యవంతమవుతుంది. ఫలితంగా స్థానిక హోటళ్లు, రవాణా, చిన్న వ్యాపారాలు, పర్యాటక సేవలను వంటి అనేక రంగాలకు ఆర్థిక అవకాశాలు పెరుగుతాయి. అంతేకాదు, ఈ వంతెన దేశ మౌలిక సదుపాయాల సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. రైల్వే రవాణా ద్వారా ప్రజలు సరుకులు వేగంగా తరలించేందుకు ఇది సహాయపడుతుంది. సముద్ర మార్గంలో నౌకల రాకపోకలకు ఆటంకం కలగకుండా వంతెన్ను రూపొందించడం వల్ల ప్రాంతీయ రవాణా వ్యవస్థ మరింత సమర్థవంతంగా మారుతుంది. సముద్రపు ఉప్పుగాలులు, తేమ కారణంగా ఉక్కు నిర్మాణాలకు తుప్పు పట్టే ప్రమాదం ఎక్కువ. దీనిని దృష్టిలో ఉంచుకుని వంతెన్లో ప్రత్యేక పూతతో కూడిన స్టెయిన్లెస్ స్టీల్ రీన్ఫోర్స్మెంట్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. దీర్ఘకాలిక మన్నికను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన ఈ నిర్మాణం భవిష్యత్ తరాలకు కూడా ఉపయోగపడేలా తీర్చిదిద్దారు. కొత్త పంబన్ వంతెన ఒక రైల్వే వంతెన మాత్రమే కాదు, సముద్రం, రైల్వే, పర్యాటకం, స్థానిక ఆర్థిక వ్యవస్థ, ఆధునిక సాంకేతికతలను ఒకే వేదికపై తీసుకువచ్చిన అభివృద్ధి వారధి. ప్రకృతి పరిస్థితులను గౌరవిస్తూ ఆధునిక ఇంజనీరింగ్తో వాటిని అధిగమించగల భారతదేశ సామర్థ్యానికి ఇది ఒక చక్కటి నిదర్శనం.

0: శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రతిరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. ఈ ఉద్యోగ సమాచారంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు కానీ ఆయా గవర్నమెంట్ విభాగాలను కానీ సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకొని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా వెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్ కార్పొరేట్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ విభాగాలలో వెల్త్ ఎగ్జిక్యూటివ్ క్రెడిట్ అనలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య 1,000. పోస్టుల వివరాలు: వెల్త్ ఎగ్జిక్యూటివ్ 1,000, క్రెడిట్ అనలిస్ట్ సిఐసి 100. అర్హతలు: వెల్త్ ఎగ్జిక్యూటివ్ ఏదైనా సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు సంబంధిత సర్టిఫికేషన్ కలిగి ఉండాలి. అలాగే వెల్త్ ప్రొడక్ట్స్ సేల్స్లో కనీసం 2 అనుభవం ఉండాలి. క్రెడిట్ అనలిస్ట్ గ్రాడ్యుయేషన్తో పాటు మేనేజ్మెంట్ 2 ఫుల్ టైం పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా డిప్లొమా లేదా ఎంబీఏ ఫైనాన్స్ లేదా మార్కెటింగ్ లేదా బ్యాంకింగ్ కలిగి ఉండాలి. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్లో కనీసం 1 బ్యాంకింగ్ అనుభవం తప్పనిసరిగా ఉండాలి. వయస్సు: వెల్త్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 1/9/2026 నాటికి 21-33 మధ్య ఉండాలి. క్రెడిట్ అనలిస్ట్ పోస్టులకు 1/9/2026 నాటికి 21-33 మధ్య ఉండాలి. ఎంపిక విధానం: అప్లికేషన్ స్క్రూటినీ, ఆన్లైన్ పరీక్ష, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్ లేదా పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా. ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ 4/9/2026. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 24/9/2026. వెబ్సైట్ https://bankofbaroda.bank.in. వెబ్సైట్ వివరాలు మరొకసారి: https://bankofbaroda.bank.in.

0: பிரபலா
1: சைபால்
0: நடுவுல தாமரா
1: சைபால்
0: புரத புள்ளா
1: சைபால்
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి సైబాల్
3: జీవితం అనే ఈ నిరంతరమైన పరుగులో మనం చాలాసార్లు కొన్ని విషయాలు మర్చిపోతాం. కానీ ఎవరైనా మనల్ని పట్టించుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. అలానే ఆర్బీఐ పట్టించుకుంటుంది మీ అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ గురించి.
4: 10 ఏళ్లుగా లేదా ఎక్కువగా ఎలాంటి లావాదేవీ జరగని బ్యాంక్ ఖాతాలు, అలాంటి ఖాతాలు ఆర్బీఐ యొక్క డిఏఇ ఫండ్ కు వెళ్లిపోతాయి. మీ బ్యాంక్ లోని ఏ బ్రాంచ్ కి అయినా వెళ్లి మీ కేవైసీ వివరాలు అప్డేట్ చేయించండి. మీ అన్క్లెయిమ్ డిపాజిట్స్ మళ్ళీ పొందండి.
3: అలాగే ఆర్బీఐ పట్టించుకుంటుంది.
4: తెలుసుకుని ఉండండి, జాగ్రత్తగా ఉండండి. దేశంలో అన్ని జిల్లాలలో అక్టోబర్ నుండి డిసెంబర్ 2025 వరకు అన్క్లెయిమ్డ్ అసెట్స్ పై ప్రత్యేక శిబిరాలు నిర్వహించబడుతున్నాయి.
5: శ్రోతలు, యువవాణి యువజనుల కార్యక్రమంలో ఇప్పుడు వివిధ క్రీడల సమాహారం క్రీడా ప్రపంచంకు స్వాగతం. ఇప్పుడు కొన్ని క్రీడా విశేషాలు చూద్దాం. ఆసియా క్రీడలు 2026 మహిళల క్రికెట్ ఫైనల్లో భారత జట్టు చరిత్ర సృష్టించింది. నిషిన్ కరోగి స్పోర్ట్స్ పార్క్లో శ్రీలంకతో జరిగిన స్వర్ణ పథక ఫైనల్ పోరులో టీమిండియా విజయం సాధించింది. శ్రీలంక జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో 147 పరుగుల భారీ తేడాతో గెలిచిన హర్మన్ ప్రీత్ సేనా 2022 తర్వాత మరోసారి

గోల్డ్ మెడల్ గెలుచుకుంది. 2017 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టు కేవలం 15.4 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 69 పరుగులకే ఆల్అవుట్ అయింది. అంతకుముందు భారత్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆసియా క్రీడల మహిళల క్రికెట్లో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. ఇందులో స్మృతి మంధానా 79, రీచా ఘోష్ అజయ్యంగా 49, షఫాలీ వర్మ 48 పరుగులు చేశారు. మంధానా షఫాలి తొలి వికెట్కు 99 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మంధానా 45 బంతుల్లో 79 పరుగులు చేశారు. ఈ ఇన్నింగ్స్తో ఆమె మహిళల అంతర్జాతీయ క్రికెట్లో 11,000 పరుగులు కూడా పూర్తి చేసుకుంది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ 19 పరుగులు చేసింది. శ్రీలంక తరపున సుగంధికా కుమారి, కవిషా దిల్హారి, చాముది ప్రబుధ ఒక్కో వికెట్ తీశారు. ఆసియా క్రీడల 2 రోజు భారత షూటర్ల పతాక గురించి తప్పలేదు. తొలి రోజు మహిళా షూటర్లు ఇచ్చిన స్ఫూర్తితో పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ వ్యక్తిగత విభాగాల్లో హిమాన్షు రుద్రాంక్ష్ దేశానికి ఈ క్రీడల్లో తొలిసారి డబుల్ పోడియం అందించారు. ఆ తర్వాత పార్థతో కలిసి టీమ్ ఈవెంట్లోనూ వెండి వెలుగులు పంచారు. ఈ గేమ్స్లో ఆరంగేట్ర క్రీడ అయిన ఎంఎంఏలో భారత ఫైటర్ సూచిక కాంస్యంతో సరిపెట్టుకోగా హాకీ, కబడ్డీ, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ భారత క్రీడాకారులు ముందంజు వేశారు. చైనాకు చెందిన షెంగ్ లిహావో 254.2 పాయింట్లతో స్వర్ణం సాధించడమే కాక ఆసియా గేమ్స్ రికార్డును నమోదు చేయడం విశేషం. క్వాలిఫికేషన్ రౌండ్లో రుద్రాంక్ష్ 3 స్థానంతో ముగించగా హిమాన్షు 7 ప్లేస్తో ఫైనల్ చేరాడు. తొలిసారి ఆసియా గేమ్స్ ఆడుతున్న ఈ హర్యానా కుర్రాడి కంటే ముందే రుద్రాంక్ష్ షెంకు గట్టి పోటీనిచ్చాడు. ఫస్ట్ సిరీస్తో అతడు 106, షంక్ అంటే 1.1 పాయింట్ల అత్యధికంగా ఆధిక్యంతో ఉండగా హిమాన్షు 104.8 మూడో స్థానానికి పరిమితమయ్యాడు. కానీ 2 సిరీస్ తర్వాత చైనా షూటర్ పుంజుకున్నాడు. ఇక ఎలిమినేటెడ్ సిరీస్ నుంచి రుద్రాంక్ష్ క్రమంగా వెనక్కి వెళ్లాడు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ పోటీల్లో వ్యక్తిగత టీమ్ ఈవెంట్లలో 11 డబుల్ ధమాకా మోగించింది. ఆదివారం జరిగిన వ్యక్తిగత విభాగం ఫైనల్లో తమిళనాడుకు చెందిన వలారివన్ 0.6 పాయింట్ల తేడాతో కొద్దిలో స్వర్ణం జార్చుకుంది. తను 252.4 పాయింట్లతో 2 స్థానంలో నిలవగా ఆదిత్య జపాన్కు చెందిన హినాటా తైచి 253 పాయింట్లతో ఆసియా గేమ్స్ రికార్డు నమోదు చేస్తూ స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. ప్యారిస్ ఒలింపిక్ స్వర్ణ విజేత బ్యాన్ హ్యాజిన్ దక్షిణ కొరియా 230.4 పాయింట్లు కాంస్యం గెలుచుకుంది. 2018-2022 ఆసియాట్, 2024 ఒలింపిక్స్లో నిరాశపరిచిన ఇలవేనిల్కు మల్టీ స్పోర్టింగ్ ఈవెంట్లలో ఇదే తొలి వ్యక్తిగత పథకం కావడం విశేషం. శ్రోతలు, మరి ఇప్పుడొక పాట విందాం.